ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 9వ తేదీ, బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 102 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:57:25. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం సమైక్య భారతదేశం బృందగానం రచన డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:05 కొంచెం సేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం ఢిల్లీ నుండి రిలీ.

0: Of mixed team gold medal match, India's Bhavna and Harvinder Singh will take on China's Liang Qirong and Xia Lei in the final. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం భక్తిరంజని. తొలి అంశం గోపికా గీతాలు.

0: భక్తిరంజని విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన రచన శ్రీ రొక్కాల రాజన్ గారు, పఠనం శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి.
1: గౌతమ బుద్ధుని అనుసరించిన మహిళల గురించి తెలుసుకుందాం. ఆమ్రపాలి. బుద్ధుని కాలంలో వైశాలి నగరంలో నివసించిన ఆమ్రపాలి ప్రసిద్ధ రాజనర్తకి. ఆమె చాలా అందమైనది, ధనికురాలు. ఆమె అసలు పేరు అంబపాలి. చిన్నతనంలో ఒక మామిడి చెట్టు మొదల్లో దొరకటం వలన ఆమెకు అంబపాలి అని పేరు పెట్టారు. తరువాత ఆమ్రపాలి అని ప్రసిద్ధి చెందింది. ఒకనాడు బుద్ధ భగవానుడు భిక్షగణంతో పాటు ఆమ్రపాలికి చెందిన మామిడి తోటలో విడిది చేశాడని తెలుసుకుని బుద్ధ భగవాను సందర్శించి తన ఇంటికి భిక్షకు రావలసిందిగా ఆహ్వానించింది. దానికి బుద్ధుడు మౌనంగా అంగీకరించాడు. ఆమ్రపాలి ఎంతో సంతోషించి తన రథాలపై ఎంతో వేగంగా వెళుతుండగా దారిలో వైశాలికి చెందిన రాకుమారులైన లిచ్చవీయులు ఆమెను ఆపి, ఎందుకు నీవంత ఆనందంగా వెళుతున్నావని పలకరించారు. అప్పుడు ఆమ్రపాలి తన ఆనందానికి సంతోషానికి కారణమైన బుద్ధ భగవానుడు రేపు తన ఇంటికి భిక్ష స్వీకరించడానికి అనుమతించాడు, ఆ ఆనందంతోనే నేను బయలుదేరి వెళుతున్నాను అని చెప్పగా, లిచ్చవీయులైన రాకుమారులు భగవానునికి ఆతిథ్యం ఇవ్వడానికి మేమే అర్హులము, కనుక మాకంటే నీవు ముందుగా అనుమతి పొందడం మేము అంగీకరించము, కాబట్టి నీ ప్రయత్నాన్ని విరమించుకో, బుద్ధ భగవానుని మేమే ఆహ్వానిస్తాము అని చెప్పగా, ఆమ్రపాలి తనకు దొరికిన అవకాశాన్ని జారవిడుచుకోలేనని జవాబిచ్చింది. అంతట రాకుమారులు ఆమ్రపాలికి కావలసినంత ధనము ఇస్తామని ఆశ చూపారు. అందుకామె వారితో ఇలా అన్నది, ఓ వైశాలి ప్రభువులారా, మీరెంత ధనమిచ్చినా మీ వైశాలి రాజ్యాన్నిచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేను అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయింది. అయితే పట్టువేడని రాకుమారులు తమ రథాలపై బుద్ధిని చేరుకున్నారు. అప్పుడు బుద్ధ భగవానుని తమ కోరికను మన్నించి భిక్షు సమేతంగా తమ ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ప్రార్థించారు. దానికి బుద్ధ భగవానుడు ఇలా అన్నాడు, ఓ రాకుమారులారా, ముందుగానే ఆమ్రపాలి ఇంటికి భిక్షుకు వెళుతున్నట్లు ఆమెకు మాటిచ్చానని వారి కోరికను సున్నితంగా తిరస్కరించాడు. ఇక చేసేదేమీ లేక ఆ రాకుమారులు వెనుదిరిగి తమ వైశాలి నగరం వెళ్ళిపోయారు. మరుసటి రోజున బుద్ధ భగవానుడు అనేక మంది భిక్షువులతో కలిసి భిక్షాపాత్రను తీసుకొని ఆమ్రపాలి ఇంటికి వెళ్ళాడు. ఆమ్రపాలి వారికి ఆతిథ్యమిచ్చి సత్కరించింది. ఆ తరువాత బుద్ధ భగవానుడు ఆమ్రపాలికి బౌద్ధ ధమ్మోపదేశం చేశాడు. అనంతరం ఆమ్రపాలి తన మామిడి తోటను, అలాగే బుద్ధుడు వారి భిక్షువులు వర్షాకాలంలో నివసించుటకు ఒక భవంతిని కట్టించి దానమివ్వడానికి నిశ్చయించింది. భగవానుడు ఆ దానమును స్వీకరించాడు. ఆమెకు ధమ్మదీక్షనిచ్చి ఆశీర్వదించాడు. అనంతరం ఆమ్రపాలి తన కొడుకుని బౌద్ధ సంఘంలో చేర్చింది. తరువాత ఆమె కుటుంబ జీవితాన్ని విడిచిపెట్టి బౌద్ధ జీవనంలోని ధ్యానాన్ని తెలుసుకుని అర్హత పొందింది. బౌద్ధ వాంగ్మయంలో ఆమ్రపాలికి ఒక ఉన్నత స్థానం లభించింది. ఆమె బుద్ధ భగవానుని అనుయాయగా జీవించి తరించింది. బుద్ధుని కాలంలో కిసా గౌతమి అనే మహిళ ఉండేది. ఆమె పేదరాలైనప్పటికీ ధనవంతుడైన వ్యాపారి కొడుకుని పెండ్లాడింది. ఆమె అత్తమామలు మాత్రం ఆమె పుట్టింటి పేదరికాన్ని దెప్పి పొడిచేవారు. కొంతకాలానికి కిసా గౌతమికి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ పిల్లవాడు నడక నేర్చుకుంటున్న సమయంలో అనారోగ్యంతో మరణించాడు. కిసా గౌతమి ఆ విషయమును జీర్ణించుకోలేక తన కొడుక్కి ఎవరైనా మందిస్తే బ్రతుకుతాడేమోనని పిల్లవాడిని ఎత్తుకొని దుఃఖిస్తూ అక్కడికి ఇక్కడికి తిరుగాడింది. చనిపోయినవాడు ఎలా బ్రతుకుతాడు అని అందరూ నవ్వారు. అయినా ఆమెకు ఆ కుమార్

0: కుమారుని మీద ఉన్న ప్రేమతో ఎలాగైనా తన కుమారుణ్ణి బతికించమని ఎంతో మందిని వేడుకుంది. దారిలో ఒక జ్ఞాని కనిపించి ఆమెతో ఇలా అన్నాడు, అమ్మా, నాకు తెలిసిన ఒక మంచి వైద్యుడు ఉన్నాడు. ఆయనే గౌతమ బుద్ధుడు. ఆయన వద్దకు వెళితే నీ కొడుకు బ్రతుకుతాడని సలహా ఇచ్చాడు. కిసా గౌతమి ఎంతో ఆశతో బుద్ధుని దగ్గరికి వెళ్ళి, భగవాన్, నా ముద్దుల కొడుకు జబ్బుతో మరణించాడు, ఎలాగైనా మందిచ్చి బ్రతికించమని వేడుకొంది. ఆ సమయంలో కిసా గౌతమి మానసిక స్థితిని గమనించిన భగవానుడు, అమ్మా, నీ కుమారుని బ్రతికిస్తాను, కానీ నీవో పని చెయ్యి. నీవు ఇంటికి వెళ్ళి ఏ ఇంట్లో అయితే ఎవరు ఎప్పుడైనా ఎక్కడైనా చనిపోలేదో ఆ ఇంట్లో నుంచి గుప్పెడు ఆవాలు తీసుకురమ్మన్నాడు. ఆమె ఎంతో ఆశతో తన కుమారుణ్ణి బ్రతికించుకోవాలన్న ఆరాటంతో ఇంటింటా తిరిగింది. చివరికి నిజం తెలుసుకొని చావులేని ఇల్లు ఉండదని గ్రహించి విచారంతో బుద్ధ భగవానునికి తెలియజేసింది. ఆమెలో కలిగిన వాస్తవికతను గ్రహించిన భగవానుడు ఆమెకు ప్రపంచ అనునిత్యతను బోధించాడు. పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, అందుకు దుఃఖించినా ప్రయోజనం ఏమీ లేదని ఆమెను వాదార్చి ధైర్యం చెప్పి ధమ్మబోధ చేశాడు. బుద్ధ భగవానుడు చెప్పిన మాటలతో ఆనందం పొంది కృతజ్ఞతలు తెలిపింది. ఆ తరువాత కిసా గౌతమి బుద్ధుని అనుయాయిగా జీవితాంతం గడిపి ధన్యురాలైంది.
1: రొక్కాల రాజన్ గారు రాసిన సూక్తులను శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి గారి కంఠంలో విన్నారు. చింతల శీర్షికన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పొణులు.

ఈసారి మనం వాతావరణంలో వేడి మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఒక పొడి వాతావరణం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సరైన సమయానికి వానలు పట్టలేదు. మరి ఈ పరిస్థితి అనేది మన పంటల మీద ఎలా పడుతుంది అనేది మటుకు మనం కాస్త అవగాహన పెట్టుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో ప్రతి 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ ఎక్కువ ఉన్నా సరే దాని ప్రభావం పంటల మీద, పంట దిగుబడుల మీద కూడా పడుతుంది అని శాస్త్రవేత్తలు చెప్తా ఉంటారు. మరి ఈ ఉష్ణోగ్రతలు పెరగటం అనేది మన పంటల మీద, దిగుబడి మీద ఏ విధంగా అయితే ప్రభావం చూపిస్తుందో, ఈ ఉష్ణోగ్రత లేకపోతే పొడి వాతావరణం ఇవన్నీ కూడా ఈ పురుగుల ఉధృతిని కూడా కొన్ని చోట్ల పెంచుతూ ఉంటాయి. మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే సాధారణంగా రసం పీల్చే పురుగులు ఈ పొడి వాతావరణంలో, బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా వస్తాయి అనేది మటుకు మనకు తెలిసినటువంటి విషయమే. మనం ఎక్కువగా సాగు చేసేటువంటి వరి పంట ఇది, సరాసరి విత్తనం వేసినా లేకపోతే దమ్ము చేసి నాట్లేసినా సరే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పొడి వాతావరణం సుడిదోమకి ఎక్కువగా అనుకూలమైనటువంటి వాతావరణం కాబట్టి మొదల దగ్గర చేరి రసాన్ని పీల్చేటువంటి అవకాశం ఉంది. పంట అంతా కూడా సుడులు సుడులుగా ఎండిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వరి సాగు చేసే ప్రతి రైతు కూడా మదిలో ఈ సుడిదోమ గురించి ఆలోచిస్తూ దానికి తీసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటే సమస్యని కొంతవరకు తట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మరి రైతు సోదరులు ఎవరైతే వేసున్నారో వాళ్ళు మరి పంటలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆలోచించాలి. అలాగే రెండోది ఏంటంటే ఇప్పటికీ వేయబోయేటువంటి రైతు సోదరులు మరి మంచి రకాన్ని, సుడిదోమని తట్టుకునేటువంటి రకాన్ని ఎంచుకొని

సాల్వ్ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమస్యను తట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడే విత్తనం వేస్తున్నటువంటి రైతు సోదరులు, ఆలస్యంగా విత్తనం వేసేటువంటి రైతు సోదరులు ఉన్నారు కొంతమంది, అలాగే ఆలస్యంగా నాట్లు వేసేటువంటి రైతు సోదరులు కొంతమంది ఉన్నారు. ఈ నాట్లు వేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి 2 మీటర్లకి ఒక కాలిబాట దారి వదిలి మాత్రమే మనము వరిని సాగు చేసుకోవాలి. ఎందుకు ఈ కాలిబాట? ఎందుకంటే సరే మనం మందులు కొట్టడానికి కానీ ఎరువు వేయడానికి కానీ దారి ఒక ఉపయోగం, రెండో ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే ఎప్పుడైతే దారి వదులుతామో ప్రతి 2 మీటర్లకి మొక్కలకి గాలి వెలుతురు బాగా సోకుతుంది. ఎప్పుడైతే గాలి వెలుతురు బాగా సోకుతుందో మనకి దోమ ఉధృతి బాగా తగ్గుతుంది. మీరు గమనించండి, ఎప్పుడైనా బాగా మూసుకుపోయినటువంటి పంటలో మొదళ్ళ దగ్గర చేరి ఇవి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఈ పరిస్థితి ఉండకుండా ఉండాలంటే మనం కాలిబాటలు దారి వదలాలి. ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మనం బాగా నీళ్లు పెట్టి అలానే ఉంచేస్తే మనకి దోమ ఉధృతి అలానే ఎక్కువ అవుతుంది. దోమ ఉధృతి కనపడ్డప్పుడు మనము పొలాన్ని ఆరబెట్టి నీళ్లు పెట్టుకోవటం, ఆరబెట్టి నీళ్లు పెట్టుకోవటం, ఈ పద్ధతి కనుక పాటించినట్లయితే మనకి దోమ ఉధృతి తగ్గుతుంది. అలాగే దోమ కోసం ఎప్పుడైనా మందులు కొడుతున్నట్లయితే కనుక మనం మామూలుగా మందులు ఎప్పుడైనా కొట్టేటప్పుడు పైన తిరుక్కుంటూ పైన స్ప్రేయర్ని పెట్టేసి పంటంతా తడిచేలాగా పైనుంచి కొడతా ఉంటాం. కానీ దోమ విషయంలో మటుకు మన అలా కొడితే ఉపయోగం ఉండదు. మనము దారులలో నడుచుకుంటూ కాలిబాటల్లో మన స్ప్రేయరు పంట దుబ్బు మొదటి దగ్గర పెట్టుకొని మనం పిచికారీ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ముందు మనం ఏం చేయాలి? నీళ్లు తీసేసి మందు కొట్టుకొని మనము ఆ మందు మొదళ్ళ దగ్గర పడేట్టు చూసుకుంటే మనకి ఫలితాలు బాగుంటాయి. ఇదొకటి ముఖ్యంగా మనం గమనించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఉంది, ఏమిటంటే మనకి పంట బాగా పెరిగిద్దనే ఉద్దేశంతో యూరియా లాంటి నత్రజని ఎరువులు విపరీతంగా వేస్తూ ఉంటాం. పచ్చగా ఉండాలి, పక్క రైతు పొలం బాగా పచ్చగా ఉంది, మనది అంత పచ్చగా లేదనే ఉద్దేశంతో ఒక మూట 2 మూటలు అదనంగా వేసేటువంటి రైస్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ అలవాటు మటుకు మర్చిపోవాలి. ముఖ్యంగా ఈసారి దోమపోటు ఎక్కువగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అనవసరంగా యూరియా ఎరువులు వేసుకోవద్దు. అవసరమైన సమయంలోనే శాస్త్రవేత్తల సూచనల మేరనే అవసరమైన మోతాదు మాత్రమే మనం నత్రజని ఎరువులు వేసుకోవాలి. ఇదొకటి. మరొక విషయం, పంటలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఈ పురుగు పుట్రాన్ని తట్టుకునే శక్తి పెరగాలన్నా పొటాష్ ఎంతైతే శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తారో అంత మటుకు ఖచ్చితంగా వేసుకోవాలి. పొటాషు మనకి పంటకి ఈ రోగాల్ని పురుగుల్ని తట్టుకునేటువంటి శక్తిని ఇస్తుంది, కాబట్టి దాన్ని మర్చిపోకూడదు. ఇకపోతే పురుగు మొదటి దశలో ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు వేప సంబంధించినటువంటి అజారిడిక్టం మనకి మందులు దొరుకుతాయి, దాన్ని తీసుకొచ్చి మనం మొదల దగ్గర తగిలేలాగా పిచికారీ చేసుకుంటే ఫలితాలు బాగుంటాయి. ఇదొకటి మనం మర్చిపోకుండా ఖచ్చితంగా చేయాల్సినటువంటి పని. ఇక జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి కొన్ని రకాలైనటువంటి బూజులు ఈ దోమపోటుని బాగా తగ్గిస్తాయి. అంటే మనం దాన్ని గనక ఈ ద్రావణలాగా తయారు చేసి మొత్తం మొదళ్ళ దగ్గర కనుక పిచికారీ చేసుకుంటూ పోతే ఆ సుడిదోమకు అన్నిటికీ కూడా రోగం వచ్చేలాగా ఈ బూజులు పనిచేస్తాయి. మనకి మార్కెట్లో రకరకాలు దొరుకుతున్నాయి, మెటారైజిమ్ అని, ఎనైసోప్లియా అని ఇలాంటిది అని, లేదా బవేరియా బెసియానా అని, వీటిల్లో ఏదో ఒకటి మనం కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు మెటారైజిమ్ కానీ లేకపోతే ఎనైసోప్లియా కానీ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటము, లేదా బవేరియా బెసియానా కూడా మనకి 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవటము, మనము వారం రోజులు వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకుంటే ఈ దోమని ఉధృతిని మనం బాగా తగ్గించడానికి మటుకు ఆస్కారం ఉంది. ఇలా మనము ఈ ఉన్నటువంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని వరిలో వచ్చేటువంటి ఈ సమస్యను ముందుగానే గమనించుకొని ఎప్పటికప్పుడు పంటను చూసుకుంటూ దాన్ని మనం నియంత్రించేటువంటి కార్యక్రమం చేయాలి. మనము పంటను గమనించేటువంటి అలవాటు పెంచుకోవాలి. మన పెద్దలు ఎక్కువగా చేసేవాళ్ళు పొలాలకు వెళ్ళి అక్కడ కూర్చునేవాళ్ళు, పొలాన్ని చూసుకునేవాళ్ళు, మొక్కలను చూసుకునేవాళ్ళు, ఎట్టుందో చూసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్యకాలంలో మనం మందు కొట్టామా వచ్చామా, మందు కొట్టామా వచ్చామా ఇదే ఆలోచిస్తున్నాం. కానీ మనం ఖచ్చితంగా ఈ పంటని గమనించుకొని సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే మనము ఈ దోమ ఉధృతిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మనము రసాయనిక మందులు వాడదలుచుకున్నట్లయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేసేది ఏంటంటే పైమెట్రోజైన్ అనేటువంటి 50% డబ్బుల్జీ మందుని 1 లీటర్కి 0.6 గ్రాములు అంటే 10 లీటర్ల నీళ్ళకి 6 గ్రాములు మందు, లేదా బుప్రోపెజిన్ అనేటువంటి మందు 1 లీటర్కి 1.6 మిల్లీలీటర్ల మందు,
ఇలాంటి మందుల్ని మరి పిచికారీ

చేసుకోమని శాస్త్రవేత్తలు తప్పనిసరి పరిస్థితుల్లోనే వాడుకోమని సిఫార్సు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు, వరిని ఆశించేటువంటి దోమపోటు గురించి మనం అనుకున్నటువంటి ఈ సాగు పద్ధతులన్నీ కూడా చేసుకొని తప్పని పరిస్థితుల్లో మాత్రమే రసాయనాలకు వెళ్తాం.

0: యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పండువారిపేటలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని అర్హులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. అలాగే మాచవరం జయంతి నగర్లో రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం బుడుంగపేటలో జరిగే తెలుగుదేశం పార్టీ సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో సవర కళాకారుల కేంద్రం పనులు ప్రారంభించామని చెప్పారు. మదనపల్లి, అనంతపురం, పెడన ప్రాంతాల్లో త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. హస్తకళా ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు క్యూఆర్ కోడ్ ద్వారా కళాకారుల వివరాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఆంధ్ర హస్తకళలను అంతర్జాతీయ మార్కెట్లకు అనుసంధానించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా యువత మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో సంస్కృతి ఫౌండేషన్, రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థల ఆధ్వర్యంలో నిన్న ఉద్యోగ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వై సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన 135కు పైగా సంస్థలు పాల్గొన్న ఈ మేళాలో 1126 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. రక్షణ, అంతరిక్ష, టెక్స్టైల్ రంగాల్లో పెట్టుబడులతో శ్రీ సత్యసాయి జిల్లాలో రాబోయే రోజుల్లో మరిన్ని ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రి తెలియజేస్తూ,
1: చదువుకున్న యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం 2వ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అనేక కంపెనీలకి ఆటోమొబైల్ రంగంలో ఇవాళ ప్రపంచ కంపెనీలు ఎంఎన్సీలుగా మనం ఏదైతే అంటున్నాం మల్టీనేషనల్ కంపెనీస్ గా వాళ్ళందరూ కూడా ధర్మవరానికి వచ్చారు. మన అర్హతకి అనుగుణంగా మనం ఏం చదువుకున్నామో దానికి అనుగుణంగా ఆ ఉద్యోగ ఆ కంపెనీని సంప్రదించడం వారు పెట్టే దీంట్లో ఇంటర్వ్యూలో మన నైపుణ్యాన్ని ప్రదర్శించడం తద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మన కాళ్ళ మీద మనం నిలబడడం, మన మీద ఎంతో నమ్మకంతో మనల్ని చదివించిన తల్లిదండ్రులు పేరు నిలబెట్టి
0: తెలంగాణ బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంతో పాటు యువతలోని సృజనాత్మక ప్రతిభను వెలికితీసేందుకు బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 ప్రచార పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షార్ట్ ఫిలింలు, పాటలు, వీడియోల ద్వారా యువత తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఈ పోటీ మంచి వేదికగా నిలుస్తుందన్నారు. బతుకమ్మ విశిష్టత తెలంగాణ సంస్కృతి, జానపద కళలు, సాంప్రదాయాలతో పాటు ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సృజనాత్మకంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిపాయలను 32 రూపాయలకే రాయితీపై అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరేతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కందిపప్పు, పామాయిల్ను బహిరంగ మార్కెట్ కంటే 30% తక్కువ ధరకే అందిస్తామని తెలిపారు. ఖరీఫ్లో 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించనున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ప్రజలందరికీ కేవలం 32 రూపాయలకే కిలో ఉల్లిపాయ అందించే విధంగా ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేపట్టబోతున్నాం. పామ్ ఆయిల్ విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కువగా ఇది ఇంపోర్ట్ చేసే కమాడిటీ కాబట్టి నెగోసియేషన్ జాతీయ స్థాయిలో జరిగితే ఖచ్చితంగా మెరుగైన ధర వస్తుంది. రాబోయే ఖరీఫ్ మాసానికి ఏ విధంగా సిద్ధం అవ్వాలో, సుమారు 37 నుంచి 38 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరించడానికి కోసం ఆంధ్రప్రదేశ్లో పౌర సరఫరాల శాఖ నుంచి అన్ని విధాలుగా మా కార్పొరేషన్ నుంచి మేము సిద్ధమవుతున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహారాష్టలోని ముంబైలో మురుగునీటి సాంకేతికత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ఐఎఫ్ఏటి ఇండియా 2026

0: జాతీయ సదస్సు ఈరోజు నుంచి జరగనుంది. ఈ నెల 11వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఈరోజు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణ పరివర్తన, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సుస్థిర పట్టణ సేవలపై రాష్ట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన సదస్సులో వివరించనున్నారు. అలాగే సుస్థిర పారిశుద్ధ్య సేవల కోసం పురపాలక సంస్థల ఆర్థిక వనరుల బలోపేతం, పెట్టుబడులు, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంపై జరిగే చర్చలో సురేష్ కుమార్ పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ సహకారం అందిస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన ఊరు మన జెండా కార్యక్రమంలో ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ,
1: అందరికీ నిజమైనటువంటి సంక్షేమాన్ని అందిస్తూ మరి ప్రపంచంలోనే భారతదేశాన్ని విశ్వగురువుగా నిలవాలి అనేటువంటి ఆలోచనతో సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి కనీస రాజధాని లేనటువంటి సందర్భంలో ఇవాళ కేంద్రం ఇచ్చేటువంటి సహకారంతో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకునే దిశగా మనం అడుగులు వేస్తున్నాం.
0: తెలంగాణలో భారీ స్థాయిలో నాణ్యమైన వరి ఉత్పత్తితో పాటు పెద్ద మొత్తంలో బియ్యాన్ని ఎగుమతి చేయగల ఉత్పత్తి సామర్థ్యం, ఆధునిక రైస్ మిల్లింగ్ వ్యవస్థ ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పీటూ లారెల్ జూనియర్తో మంత్రి నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిప్పీన్స్ మధ్య వాణిజ్యాన్ని మరింత విస్తరించడంతో పాటు తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్కు బియ్యం ఎగుమతులను పెంచే అవకాశాలపై ఇరువురు చర్చించారు. స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని ఈరోజు తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 1914 సెప్టెంబర్ 9వ తేదీన కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహల్లి గ్రామంలో జన్మించిన ఆయన తెలుగు, హిందీ, ఉర్దూ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో పలు రచనలు చేశారు. తన రచనల ద్వారా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. తెలుగు భాషే మన అస్తిత్వమని చాటిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13వ తేదీన తుదిశ్వాస విడిచారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉపరితలావర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో ఈరోజు, రేపు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇంధన ప్రణాళికను సిద్దం చేశామని ఆంధ్రప్రదేశ్ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. విజయవాడలో విద్యుత్ సౌధలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సమన్వయ కమిటీ సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో విజయానంద్ మాట్లాడుతూ, భవిష్యత్తు విద్యుత్ అవసరాలను తీర్చేందుకు 1600 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో హస్తకళాకారుల అభివృద్దికి క్లస్టర్ల వారీగా సదుపాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. యువ ప్రతిభ కోసం బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ 2026 నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్లు, మొబైల్ కౌంటర్ల ద్వారా ఉల్లిపాయలను రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెల మనోహర్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య భారతస్య యూపీఐ ఇత్యస్య వైశ్విక విస్తారాయ ఆహ్వానం కృతవాన్. సహ విత్తీయ ప్రౌద్యోగికీ క్షేత్రం ఆహూతవాన్ యత్ తత్ భారతస్య స్వదేశీయేన

ప్రముఖ రచయిత లియో టాల్స్టాయ్ జయంతి సందర్భంగా విశేషాలు. ఆత్మహత్యల నివారణ అవగాహన. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా డాక్టర్ కెవి రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిరగారు జరిపిన పరిచయ కార్యక్రమం పుష్పాంజలి సమాచారవాణి. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ శ్రీ ఐ సుబ్బారావు గారు అందిస్తారు 8:30. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి గీతా రామనాథన్ బెన్నెట్ గారి వీణా వాదనం వింటారు. మేలకావేరి కె బాలాజీ గారి మృదంగం, ఏఎస్ శంకర్ గారి ఘటం. పాటల పల్లకి 8:59, 9:30 కొనసాగింపు, 10:00 ప్రత్యేక కార్యక్రమం సెమికాన్ ఇండియా పాటల పల్లకి కొనసాగింపు, 10:15, 11:00 మధురిమ, 12:40 కార్మికుల కార్యక్రమం, ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు. విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు చెప్పిన పరిచయ కార్యక్రమం. తరువాత పి జ్ఞానేశ్వరరావు గారి కథానిక సంగీత సరస్వతి. 1:33, హలో బాగున్నారా, మహిళావాణి ఫోన్ ఇన్ లైవ్. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమంతో 2వ ప్రసారం మొదలు. సంధ్యారాగాలు 5:30, సాయం సమీరం 6:30. 7:15 బల్లెసేములు, పసుపు కాఫీ మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ గురించి, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారి ప్రసంగం, వికసిత భారత్ 7:45, అనుసంధాన శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం రాగం తానం పల్లవి కడప కేంద్ర సౌజన్యంతో ఈ రాత్రి 10:00, 10:45 ఆపాత మధురాలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడు అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని

0: కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారిశ్రామిక పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. వార్తలు వివరంగా. చిప్స్ నుంచి షిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్ స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్, వడోదరాలో 35,000 కోట్ల రూపాయల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లో 3 కీలక విభాగాలు జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటైన భారీ బహిరంగ సభ ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశ రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకున్నాయని, 2,800 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ కారిడార్ పనులు పూర్తి కావటం 21వ దశాబ్ది భారత్కు గర్వకారణమైన అంశమని, దేశంలో మారుతున్న పని సంస్కృతికి నిదర్శనమని తెలిపారు.
1: साथियों, अब भारत चिप से लेकर शिप तक निर्माण की एक नई गाथा लिख रहा है. यानी पुर्जे भी हमारे और प्रोडक्ट भी हमारा. आत्मनिर्भरता की पूरी चेन भारत में ही बनेगी.
0: सौर, अणु, पवन रंगालतो पाटु आर्टिफिशियल इंटेलिजेंस वंटि भविष्यत् परिश्रमलकु अवसरमय्ये इंधन व्यवस्थनु प्रभुत्वं एर्पाटु चेस्तुंदन्नारु. ఇండియన్ రైల్వే నెట్వర్క్లో 50,000కు పైగా ఆధునిక కోచ్లు, 250,000 వ్యాగన్లు చేరాయని, దేశంలోనే అత్యాధునిక రైల్ మెట్రో కోచ్లు తయారవుతున్నాయని మోదీ తెలిపారు. గుజరాత్, మధ్యప్రదేశ్లో 9,700 కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టులకు, 1,780 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కడానా డ్యాంపై 110 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్, పీఎంఏవై ఇళ్లను మోదీ ప్రారంభించారు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి, దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక ఆధికారిత ద్వారా ఆర్థిక సమానత్వాన్ని సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకోలేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మారకపు లావాదేవీల ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: भारत की फिनटेक स्टोरी अद्भुत रही है और इसका एक बड़ा चैंपियन है हमारा यूपीआई. मैंने पिछले साल भी इसकी चर्चा की थी, लेकिन ये इतनी बड़ी ट्रांसफॉर्मेशन है कि जब भी फिनटेक की चर्चा होगी तो वो यूपीआई के बिना अधूरी ही होगी.
0: కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 3 రోజుల పర్యటనలో భాగంగా కొలంబో చేరుకున్న ఆయన అక్కడ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక బంధాలు కొనియాడారు. భారత్ శ్రీలంక సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధిలో ఉన్నారని తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, గ్లోబల్ వృద్ధికి 16% పైగా తోడ్పడుతుందని చెప్పారు. 2014తో పోలిస్తే ఎగుమతులు భారీగా పెరిగాయని, మొబైల్ తయారీలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ గలానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని పేర్కొన్నారు. కాగా శ్రీలంక చేరుకున్న రక్షణ మంత్రికి బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ దేశ రక్షణ ఉప మంత్రి అరుణ్ జయశేఖర ఘనస్వాగతం పలికారు. 2036లో భారత్లో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగం అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఒత్తిడిని విజయాలుగా మలుచుకోవాలని, ప్రత్యర్థులను అవకాశాలుగా భావించి పథకాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఈ 10 ఏళ్ల ప్రణాళికలో భాగంగా క్రీడా మౌలిక వసతులు 36,000 కోట్లకు పైగా కేటాయించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రీడాకారుల బృందానికి ఘన వీడ్కోలు లభించింది. భారత్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష, క్రీడా కార్యదర్శి హరిరంజన్ రావు, చెప్ డి మిషన్ సహదేవ్ యాదవ్ తదితరులతో కలిసి మంత్రి భారత బృందానికి అధికార జెర్సీని ఆవిష్కరించారు. జపాన్ వేదికగా జరగబోయే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొనే 503 మంది సభ్యుల భారత బృందంలో 300 మందికి పైగా కొత్త క్రీడాకారులు ఉండటం విశేషం. ఇది భారత క్రీడారంగంలో పెరుగుతున్న యువ ప్రతిభకు నిదర్శనమని, గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి.

వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVN ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఆధ్వర్యంలో అత్యాధునిక హంగులతో పునరుద్ధరించిన నెహ్రూ ప్లానిటోరియాన్ని పీఎంఎంఎల్ చైర్మన్ నృపేంద్ర మిశ్రా నిన్న ప్రారంభించారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం, ఖగోళ శాస్త్రంపై అవగాహన కల్పించడం, యువతలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం ఈ ఆధునీకరణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా పీఎంఎంఎల్ డైరెక్టర్ అశ్విని లోహాని మాట్లాడుతూ, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంలో ఈ ప్లానిటోరియం దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ నూతన ప్రాంగణంలో సందర్శకుల కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఒక ప్రత్యేక రీడింగ్ రూమ్, లైబ్రరీ, నూతన సాంకేతికతతో కూడిన ప్రదర్శన, ప్రొజెక్షన్ సిస్టమ్స్, మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఛత్తీస్గఢ్ హైకోర్టుకు ముగ్గురు, గౌహతి హైకోర్టుకు ఇద్దరు అదనపు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ హైకోర్టులో న్యాయమూర్తులుగా ముగ్గురు జ్యుడీషియల్ అధికారులు పదోన్నతి కల్పించారు. అలాగే గౌహతి హైకోర్టుకు ఒక న్యాయవాది, మరో జ్యుడీషియల్ అధికారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించారు. దేశంలో వివిధ హైకోర్టులకు అర్హులైన జ్యుడీషియల్ అధికారులను, న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉంటారు. సాధారణంగా హైకోర్టులో అదనపు న్యాయమూర్తులు 2 ఏళ్ల కాలపరిమితితో నియమిస్తారు. వారి పనితీరు బట్టి తర్వాత వారిని శాశ్వత న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తారు. అమెరికా, ఇరాన్ మధ్య దాడులు తీవ్రం కావడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా యుద్ద నౌకపై ఐఆర్జీసీ దాడులకు యత్నించిందని వాషింగ్టన్ ఆరోపించింది. ఇరాన్కు చెందిన 5 ముడిచమురు ట్యాంకర్లు ధ్వంసం చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ జోర్డాన్లో అమెరికా లక్ష్యాలపై క్షిపణులతో దాడికి దిగింది. గత 2 రోజులుగా అమెరికా యుద్ద నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడికి యత్నించిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. మరోవైపు బహ్రెయిన్, కువైట్ వాడరోల సమీపంలో ట్యాంకర్లపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఆర్జీసీ హెచ్చరించింది. వాడరేవులు లంగరు వేసిన నౌకల సిబ్బంది వెంటనే వాడర్లు విడిచిపెట్టి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో ఈ పరిణామాలు యుద్ద భయాలను పెంచుతున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3 నుంచి 4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ పలు విద్య పారాసరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పథకాల కోసం పోటీ పడనున్నారు. ఈ రోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికౌ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హర్వీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ క్యూరాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీతర్ దేవి కజకిస్తాన్కు చెందిన ఐజాడా సడాన్తో స్వర్ణం కోసం పోటీ పడతారు. మరోవైపు సీతర్ దేవి, తోమన్ కుమార్తో కలిసి పారా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ కాంస్య పతక పోరులో ఇరాక్ జంటతో తలపడతారు. ఇక పారా రికవర్ మహిళల కాంస్య పతక పోరులో రాజశ్రీ ధనరాజ్ రాథోడ్ భావన మధ్య పోరు జరగడంతో భారత్కు పథకం ఖాయమైంది. ఇక పారా కౌంట్ మహిళల కాంస్య పతక మ్యాచ్లో సరిత చైనాకు చెందిన వాంగ్తో, పురుషుల విభాగంలో తోమన్ కుమార్ ఇరాక్కు చెందిన అబ్బాస్ ఖాదీమ్తో పోటీ పడతారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో డిఫెండింగ్ ఛాంపియన్ టాప్ సీడ్ అరియానా సబేలెంక మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లో ప్రవేశించారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చెక్ రిపబ్లిక్ చెందిన 6 సీడ్, లిండా నోస్కోవాపై 7-6, 3-6, 7-6 తేడాతో విజయం సాధించారు. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియోపో సెమీస్ చేరుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిప్స్ నుంచి సిప్స్ వరకు భారత్ తన తయారీ భవిష్యత్తును స్వయంగా నిర్మిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కష్టకాలంలో శ్రీలంకకు భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2036లో భారత్ ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యంగా క్రీడారంగాన్ని అభివృద్ది చేస్తోందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రపంచ విలువిద్య పారాసరీస్ పోటీల్లో భారత క్రీడాకారులు ఈరోజు జరిగే పలు విభాగాల్లో స్వర్ణ కాంస్య పతకాల కోసం పోటీ పడనున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఉదయ సమీరాలు కార్యక్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట.

ఆ జతులు పదగతులు మువ్వల గలగలలు వినగానే వెంటనే కూచిపూడి గుర్తుకొస్తుంది. కూచిపూడి పేరు చెప్తే ఎంతమందో కళాకారులు, నాట్యాచార్యులు, గురువులు వారి అడుగుల బెడగులు ఆ సొగసులు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. కూచిపూడి ఇలవేల్పు బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఒక వారునికి 5వ ఏట నాట్యగురువులు వేదాంతం ప్రహ్లాద శర్మ గారు అరంగేట్రం చేయించారు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గారి దగ్గర శిక్షణ పొంది యక్షగానాలు, భామాకలాపాలు, నాటకాలు, భరత కళా, ప్రపూర్ణ చింతా కృష్ణమూర్తి దగ్గర నాట్యంలో తర్ఫీదు పొందిన ఆ కూచిపూడి నాట్యమూర్తి వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఈరోజు వారి జయంతి.

0: అతడిగినతో
1: ఉమామహేశ్వర ప్రసాద లబ్ధ పూర్ణ జీవన గజానన
2: బహువరా బహువరా
1: చండభుజా మండల దోధూయమాన వైరి

అలా అందరికీ బహుపరాకులు చెప్పి సర్వదేవతార్చనతో సంకీర్తనతో అడుగులకు మెడగులై నడకలకు హొయలై లయలై సొగసై సొంపై ఇంపై పెంపై మరుపై నాట్యదేవి పిలుపై ఎగసిన అభినయ తరంగం కూచిపూడికి తారంగం తారంగం స్థాయి నుండి తారంగం మీద వీరంగంగా వీరు వారు వేరు కాదన్నట్టుగా అభినయానికి అభినవ దర్పణమైనటువంటి వేదాంత సత్యనారాయణ శర్మగారి జయంతి. ఈరోజు 1935 కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టారు ఆయన. చిన్నప్పటి నుండి కూడా వేదాంతం ప్రహ్లాద శర్మగారి దగ్గర అధ్యయనం అభ్యాసం. 9 ఏళ్ళప్పుడు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించిన సత్యనారాయణ శర్మగారు సోదరులు ప్రహ్లాద శర్మగారి పర్యవేక్షణలో పూర్తి స్థాయి శిక్షణ పొంది ప్రధానమైనటువంటి వేషాల్లో ధరించి ఆ పాత్రలకు ఆ భూమికలకు న్యాయం చేశారు. కార్యక్రమం ఆరంభం కాబోతోంది. అంత వయ్యారంగా అంతలా సింగారించుకొని అలాగ వేదిక మీదకి ఒక మూర్తి రాగానే ఎవరే అని గుసగుసలు పోతున్నారట. ఆఖరికి తెలిసింది ఎవరే కాదు, అడగవలసింది ఎవడే అని. పుంభావ రూపం నుండి స్త్రీమూర్తిగా మారి

హొయలు వలకబోసి రంగస్థలం మీద విశ్వరూపం చూపించిన జగమెరిగిన నాట్య స్రష్ట పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు. ఉషాపరిణయం ఉష, చెలికత్తిక, ఆంగిక వాచకాభినయం ప్రేక్షకులను సమ్మోహనపరిచింది. అలాగే అనేకానేక పాత్రలు. కూచిపూడి నాట్యం అనగానే ఆనాటి తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారి నుండి కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని, వివి గిరి గారి నుండి పద్మశ్రీ, నీలం సంజీవరెడ్డి గారు, శంకర్ దయాళ్ శర్మ గారు, జాకీర్ హుస్సేన్, ఆర్కే నారాయణ ద్వారా ప్రశంసలు, అభినందనలు తొలి ప్రధాని ఆనాటి జవహర్లాల్ నెహ్రూ గారు, ఇంకా ఎందరెందరో వీరి నాట్యాన్ని తిలకించి పులకించి అభినందించారు, వారు ఆనందించారు, వీరు అందించారు. కాళిదాస్ సమ్మాన్ పురస్కారం ప్రతిష్టాత్మకం. 1988 వీరిని వరించింది. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం హంస పురస్కారాన్ని అందజేసింది. సిద్ధేంద్ర యోగి నర్తన పురస్కారం వీరికే. మహారాష్ట్ర ప్రభుత్వం భరతముని అంది. సంగీత నాటక అకాడమీ పురస్కారం ఒకటా రెండా ఎన్నో, ఎన్నెన్ని ఎన్నెన్ని పాత్రలు భూమికలు పోషించినా, ఎంత మహిళాకృతిలో అలరించినా వేదాంతం సత్యనారాయణ శర్మ గారు అనగానే గుర్తొచ్చేది ఇంతమంది మగవారిలు, ఇంతింతమంది ఆడవారిలు మగని పేరు చెప్పేదెలాగే మాధవి అని అనగానే

తెర మీద అలవోకగా జడవేసి సవాల్ చేసే సంప్రదాయం కూచిపూడి. వేదాంతం వెంకటరత్నం గారికి, సుబ్బమ్మ గారికి పురుషుడై పుట్టి నాట్యాభ్యాసం చేసి అనంతరం చలనచిత్రాల్లో కూడా నటించి తన భార్య లక్ష్మీ నరసమ్మ, నాగలక్ష్మి, రాధ, వెంకట నాగప్రసాదులు వారిని కూడా నాట్య విద్యలో ప్రవేశింపజేసి నాట్యాన్ని తనలో ఆవేశింపజేసుకుని ఏ వేషమైనా ఆవేశోద్వేగాలతోటి అభినయానికి దర్పణంగా, నాట్యరాణికి తన ప్రాణార్పణంగా చేసిన వేదాంతం సత్యనారాయణ శర్మ గారు 2012 నవంబర్ 15 విజయవాడలో ఆయన జడ సవాల్ అలాగే ఉండగా తెరచాటైంది. ఆయన విద్య మాత్రం శిష్యుల్లో మెరుగైందే గాని మరుగవలేదు. అందుకే వేదాంతం సత్యనారాయణ శర్మ గారు అంటే భామవేషంలో నిత్యం శోభిల్లే సత్యం వెరసి సత్యభామగా మన మనస్థల రంగవేదిక మీద నిత్యం శోభస్కరం శోభాయమానం.

0: నేటి మాటలు రెండవ అంశం. రష్యన్ భాషా రచయిత సుప్రసిద్ధులు లియో టాల్స్టాయ్, ఈరోజు వారి జయంతి కూడా. లియో టాల్స్టాయ్ ఒక్కో రచయిత పేరు చెప్తే ఒక్కోటి గుర్తొస్తుంది. The kingdom of God is within you. లియో టాల్స్టాయ్ నోబెల్ బహుమతికి సంబంధించి ఆయనకు అది ఒక్కసారి రాకపోయినా ఎన్నోసార్లు ఆయన ప్రసక్తి వచ్చినప్పుడు నోబెల్ బహుమతి గురించి, అంటే అంత గొప్ప రచయిత, సోవియట్ యూనియన్కి చెందిన ప్రసిద్ధ రచయిత లియో టాల్స్టాయ్ అన్న లియో టాల్స్టాయ్గానే ఆయన ప్రఖ్యాతి. రష్యాలో ఒక కులీన కుటుంబంలో జన్మించి టాల్స్టాయ్ పేరు చెప్పగానే వార్ అండ్ పీస్, అన్నా కరెనీనా, ఈ రెండు గుర్తొస్తాయి. వీరి వల్ల జాతిపిత గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, వర్జీనియా వుల్ఫ్, ఓల్హాన్ పాముక్, లుడ్విగ్ విట్గైస్సెన్, ఎడ్నా ఓబ్రియాన్ వంటి వారెందరో ప్రభావితులయ్యారు. 1828 ఆగస్టు 28 ఆయన జననం. మన మధ్య నుండి విడిపోయి అక్షరంగా మిగిలిపోయిన ఏడాది 1828, ఇదే నెల, ఇదే తేదీ. నేటి మాట విశేషాలు విన్నారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో ఇప్పుడు ఆత్మహత్యల నివారణ అవగాహన ఈ అంశంపై డాక్టర్ కేవీ రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఆత్మహత్య అన్నది ఒక మనిషినే కాదు, ఒక కుటుంబాన్ని, అదే కాదు ఇంకా సమాజాన్ని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మరి ఆత్మహత్యకి కారణాలు ఏముంటాయి? ఏ పరిస్థితుల వల్ల ఒక మనిషి ఆత్మహత్య చెయ్యాలి అనుకుంటాడు? వాటిని మనం ఆపగలమా? ఈ విషయాలు వివరించడానికి ఈరోజు మా కార్యక్రమంలో విశాఖపట్నం ప్రభుత్వ మానసిక వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కేవీ రామిరెడ్డి గారు వచ్చారు. వారితో మాట్లాడి ఆత్మహత్యల గురించి, వాటి కారణాల గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ కేవీ రామిరెడ్డి గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, ముందుగా ఆత్మహత్య చెయ్యాలి అనే ఆలోచన ఒక మనిషికి ఎందుకు వస్తుందంటారు?
2: ముఖ్యంగా ఎక్కువ మంది ఈ ఆత్మహత్యకి ప్రేరేపణ అనేది కుటుంబ సమస్యలు, కుటుంబంలో ఉన్న కలహాలు, వాటి వలన భార్యాభర్తల వలన కానివ్వండి, పిల్లల మధ్య తల్లిదండ్రులకు కానివ్వండి, ఈ విధమైన కుటుంబ విషయాలు, వాటి వలన వచ్చే పర్యావసరాలను కూడా ఈ ఆత్మహత్య అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రెండో కారణం మానసిక సమస్యలండి. మానసిక సమస్యల్లో కూడా మానసిక రుగ్మత అంటారు. మానసిక రుగ్మతలో డిప్రెషన్ అంటారు. మనం సాధారణంగా వాడే పదం డిప్రెషన్. అంటే వాళ్ళకు వాళ్ళుగా దిగులుగా ఉండటం, ఎవరితో మాట్లాడకపోవటం, ఒంటరిగా ఫీల్ అవటం, ఏదో పెద్ద తప్పు చేశాననిపించటం, నాకెవరు లేరనిపించటం, వీటన్నిటి మీద కూడా కొంత మానసిక దిగులు వలన మనకి డిప్రెషన్ లోనవటం వలన కూడా వాళ్ళు కూడా ఆత్మహత్యలకి లోనవుతుంటారు. దీంతోపాటుగా మానసిక సమస్య అయిన స్కిజోఫ్రెనియా అంటారు, ఈ ఆలోచనపరమైన సంబంధం జబ్బండి ఇది. దీనివల్ల కూడా కొంతమంది వాటి ఆలోచనలు లేనిపోయిన అపోహల వల్ల కూడా వాటికి పర్యావసరంగా కూడా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దాంతోపాటుగా ఈ చేదస్థం, అంటే చేసిందే చేయటం కానివ్వండి, తర్వాత చెప్పిందే చెప్పటం కానివ్వండి, దానివల్ల కూడా కొద్దిగా స్ట్రెస్ అనేది, యాంగ్జైటీ అనేది, ఆందోళన అనేది కలిగి దానివల్ల కూడా ఈ ఆత్మహత్యలకి దారితీసే ఒక కారణం అండి ఇది. దాంతోపాటుగా జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు, అంటే అది ఆందోళనపరమైన జబ్బు అనమాట. అది సివియర్ స్టేజ్లో కూడా కొంతమంది, తక్కువ మంది ఈ విధమైన ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దీంతోపాటుగా మత్తు పదార్థాలు, ఇది ముఖ్యమైన కారణం అండి. మత్తు పదార్థాలకి అలవాటు పడి బానిసైపోవటం వల్ల కూడా ఆత్మహత్యలకి దారితీస్తుంటుంది. దాంతోపాటుగా కొన్ని లవ్ ఎఫైర్స్, ప్రేమ కారణాలు కానివ్వండి యువకుల్లో, తర్వాత ఎగ్జామ్స్ మెయిన్ ఫెయిల్ అవటం. ప్రతి విద్యార్థి కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వగానే ఏదో పెద్ద జరిగిపోయిందని దాన్ని భారంగా తీసుకొని వాళ్ళు వెంటనే క్షణికావేశంలో ఇలాంటి ఆలోచన తీసుకోవటం వల్ల కూడా ఇలాంటి అనర్థాలు జరుగుతూ ఉంటాయి. సో ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు కూడా మనం దాన్ని సక్సెస్ వైపు తీసుకోవాలి. సో ఫెయిల్యూర్ అంటే ఎక్కడో మనకి ఏదో లోపం ఉందని కాబట్టి దాన్ని మనం ఎలాగ దాన్ని సవరించుకొని దాన్ని ముందుకెళ్ళాలి, దాన్ని నెక్స్ట్ టైం పాజిటివ్గా తీసుకుని దాన్ని ఎలాగ మనం దానికి సక్సెస్ రేట్కి వెళ్ళాలనేది ఆలోచించుకుని, తర్వాత ఉద్యోగం లేకపోవటం, నిరుద్యోగం అంటే నాకు ఉద్యోగం ఎప్పుడు రావట్లేదు, నేను ఎంత బాగా చదువుతున్నా కానీ ఉద్యోగ సమస్యలు కూడా, లేదా కొన్ని ఉద్యోగ వాతావరణాల్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కార్యాలయాల్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి సో ఇలాంటి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణాలు అవుతున్నాయండి.
1: సరే కానీ ఇక్కడ ఒక విషయం నేను అడగాలండి, ఒకే పరిస్థితి ఇద్దరు మనుషుల్ని వేరే వేరేగా రియాక్ట్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే ఈ కారణాలన్నీ అందరికీ ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ ఆత్మహత్య చేయాలి అని ప్రయత్నించరు కదండి, మరి దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉంటుందా? మార్క్స్ తగ్గాయి అన్నారు, స్టూడెంట్స్లో మార్క్స్ తక్కువ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నా ఒకళ్ళిద్దరూ ఆత్మహత్య కోసం ప్రయత్నిస్తున్నారు, అందులో వాళ్ళలో సమ్ సైకలాజికల్ లేదా ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయంటారా?
2: అవును మేడం, ఇది ఈ విధంగా మనం స్టూడెంట్స్ విషయానికి వస్తే ఫెయిల్యూర్ ఏదైనా ఎగ్జామ్లు తప్పినప్పుడు మార్కులు ఏదో తక్కువ ఇచ్చినప్పుడు దాన్ని చాలా భారంగా తీసుకుంటారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఈసారికి అయిపోయింది కదా, నెక్స్ట్ టైంకి మేము బాగా సాధించాలి అని దృక్పథం ఉంటారు. దానికి కూడా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ యొక్క సమస్య ఇంకా జటిలంగా ఉందనుకోవటం, తర్వాత ఇంకా ఏదో నేను మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా చిన్న

0: విధంగా ఫీల్ అవ్వటం, లేదా వాళ్ళకు వాళ్ళుగా ఇంకా వేస్ట్ అనుకోవటం, ఇంకా నేను లాభం లేదో అనుకోవటం, అవన్నీ కూడా కొంతమందికి ఈ విద్యార్థులు కొద్దిగా ఈ మానసిక ఒత్తిడి వలన ఇలాంటి క్షణికావేశ నిర్ణయాలు తీసుకుంటున్నారండి.
1: మరి ఇటువంటి వారిని అంటే అది విద్యార్థులు కావచ్చు, యువతలు కావచ్చు, లేకపోతే వృద్ధులు కూడా కావచ్చు, వీళ్ళందరూ వేరే వేరే కారణాలతో ఆత్మహత్యకి ప్రయత్నించినా వీళ్ళని ఐడెంటిఫై చేయడం ఎలాగండి?
0: సపోజ్ విద్యార్థులు ఉన్నారనుకోండి, విద్యార్థులకి ఉపాధ్యాయులు ఉంటారు, తర్వాత లెక్చర్స్ ఉంటారు. సో వీళ్ళు ఐడెంటిఫై చేసి పిల్లవాడు ఇలాగ ఇబ్బంది పడుతున్నారు ఈ విషయంలో అని చెప్పేసి వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులు కానీ సంరక్షకులు కానీ చెప్తే అది మానసిక వైద్యులు కానీ లేదా సైకాలజిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్లడం వలన మనం ఎర్లీగా ముందు దశలో ఐడెంటిఫై చేసి దీన్ని తీవ్రతరం అవ్వకుండా చూసుకోవచ్చు.
1: అంటే ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏదైనా సిగ్నల్స్ ఇస్తారంటారా? అంటే మనం ఒక మామూలుగా అయితే పిల్లాడు బ్యాగ్ వేసుకున్నాడు, స్కూల్కి వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఎగ్జామ్ రిజల్టే కాదు ఒకప్పుడు ఒత్తిడి వల్ల కూడా ఆత్మహత్య చేసేసుకుంటున్నారు, మళ్ళీ ఇటువంటి కేసెస్ లో వాళ్ళు ఏదైనా సిగ్నల్స్ ఇస్తారా ముందుగాను?
0: సిగ్నల్స్ డెఫినెట్ గా ఉంటాయి మేడం. అంటే వాళ్ళు యూజువల్ గా ఎవరితో నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండడం ట్రై చేస్తుంటారు మేడం. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. అంటే దాన్ని మనం ఎందుకు ఫేస్ చేయాలి అని అవాయిడ్ చేసేసి మొదటి దశలో బాగా ఉన్నవాడు కూడా నెమ్మంగా క్రమంగా వాడి యొక్క రిజల్ట్ తగ్గిపోతుంది. అంటే వాడి యొక్క ఎఫికసీకి తగ్గిపోయి తన యొక్క భారంగా ఫీల్ అవుతుంటాడు. అంతకుముందు ఉన్న పంక్చువాలిటీ తర్వాత క్రమంగా తగ్గిపోయి వాడు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మనం వాళ్ళని ఐడెంటిఫై చేస్తామండి.
1: మరి దీనికోసం కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ వెళ్ళి మీరు కౌన్సిలింగ్ అది ఇవ్వడం అది కుదురుతుందంటారా?
0: రెగ్యులర్ గా మేము చేస్తున్నాం మేడం. మా హాస్పిటల్లో ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ఇది రెగ్యులర్ గా మేము చేస్తున్నదే. సైకాలజిస్టులు కూడా చేస్తుంటారు మేడం. అంటే బయట ఉన్న సైకాలజిస్టులు కూడా కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వాళ్ళతో పాటుగా మేము గవర్నమెంట్ సిబ్బంది కూడా మేము వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నాం మేడం.
1: ముఖ్యంగా ఉపాధ్యాయులు వీళ్ళందరూ మేము 60 మందిని 70 మందిని ఒక క్లాస్తో చదివిస్తున్నాము, ప్రతి ఒక్కరు దానికోసం ప్రయత్నించరు కదా, వాళ్ళు ఎలాగ వీటిని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు మాత్రమే దీనికి ఎలా కారణం అంటారు?
0: అందరు స్టూడెంట్స్ ఒకే కెపాసిటీలో ఉండరు మేడం. అంటే ఎవరైతే స్టూడెంట్ ఈ విధంగా డల్ అయిపోతున్నాడు, వెనకబడి ఉంటున్నాడు, అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి లేట్ స్టేజెస్లో సపోజ్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చే కొద్ది కూడా వాళ్ళ యొక్క ఎబిలిటీ తగ్గిపోతుంది, వాళ్ళని టీచర్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొద్దిగా కౌన్సిలింగ్ ఎంకరేజ్మెంట్ చేసేసి వాళ్ళని వీళ్ళని త్వరగా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసేసి వాళ్ళు వైద్య సిబ్బంది సంప్రదిస్తే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి మేడం.
1: మరి పేరెంట్స్ రోల్ ఎలాగుంటుందండి ఇందులో?
0: పేరెంట్స్ రోల్ అంటే ఎప్పుడైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లవాడు అంతకుముందు ఉన్న మార్కులు కానివ్వండి, తర్వాత ఉపాధ్యాయులు చెప్పే సమస్య నుంచి కానివ్వండి, వాళ్ళు తీసుకునే స్కూల్లో ఉన్న కంప్లైంట్స్ కానివ్వండి, వాళ్ళు ఎర్లీగా ఐడెంటిఫై చేసి తల్లిదండ్రులకు తీసుకొచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇది ఉందా లేదా అని వాళ్ళు ఐడెంటిఫై చేసేసి డాక్టర్స్ దగ్గర సంప్రదిస్తే వాళ్ళు మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, ఒత్తిడి లోనవుతున్నారా, దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ని మనం అమలు చేస్తే ఈ నివారణ కార్యక్రమం మనకి విజయవంతం అవుతుంది మేడం.
1: బాగా చెప్పారండి. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలాంటి ఒత్తిడి ఉండకపోవచ్చు, కానీ మనలో చాలా మందిలోని డినయల్ మోడ్ లో ఉంటామండి, ఈ ప్రాబ్లం నాకు మాత్రం కాదు ఎదుటివాడికి ఉందన్నట్టుగా ఉంటాము. మరి దీన్ని ఎలాగ యాక్సెప్టెన్స్ ఎలాగ ముందు రావాలి పేరెంట్స్?
0: అది ప్రతి వ్యక్తికి మనోధైర్యం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు ఏ విషయంలో కూడా మనం కోల్పోకూడదు. సమస్యల బోల్డ్ మన చుట్టుపక్కల ఉంటాయి, వాటిని మనం మనోధైర్యంతో ఎదుర్కోవాలి.
1: సార్ ఇంకొక సమస్య ఈ మధ్య చూస్తున్నాము, పిల్లలు పేరెంట్స్ కి చాలా దూరంగా ఉంటారు, ఉద్యోగ రీత్యా బయట వెళ్ళిపోవడము, ఇంకో ప్రాంతంలో ఉండి ఉద్యోగం చేయడం, అందులోని వర్కింగ్ అవర్స్ ఇదివరకు లాగా 8 గంటలు అనేది లేదు, చాలా ఎంఎన్సీస్ లోని 10 గంటలు వీకెండ్స్ లేకుండా వాళ్ళలో సొసైటల్ టెండెన్సీ వచ్చేస్తుంది. అలాంటి వర్కింగ్ చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ ఎటువంటి అవేర్నెస్ ఉంటే మంచిది? అంటే నిత్యం వాళ్ళు ఫోన్ మీద మాట్లాడినా ఏమేమి ఎలాగ తెలుసుకోవచ్చండి, పిల్లలు డిప్రెషన్ లో ఉన్నారా, లేకపోతే వాళ్ళు గ్రాడ్యువల్గా ఆత్మహత్య డైరెక్షన్ లో వెళ్తున్నారా, ఎలాగ తెలుసుకోవచ్చు అంటారు?
0: మనం వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, లేదా వాళ్ళ మన దగ్గర రావటం కానివ్వండి, మనం ఎప్పుడు కూడా వాళ్ళ యోగక్షేమాలు ఏమి చేస్తున్నారో కనీసం 3 రోజులకోసారి 4 రోజులకోసారి కనుక్కుంటుంటే మనం దాన్ని నివారించవచ్చు మేడం. అంటే బేసిక్గా 19 ఏళ్ళ తర్వాత పిల్లలు డెఫినెట్గా పేరెంట్స్తో షేర్ చేసుకుంటారు మేడం. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఫ్రీగా పిల్లలతో మాట్లాడుకున్నప్పుడే, పేరెంట్హుడ్లో జాగ్రత్తగా మనం చూసుకున్నప్పుడే ఇవన్నీ మనం తొందరగా ఐడెంటిఫై చేయగలం మేడం.
1: అలాగే కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలాగ అలర్ట్ ఉండాలండి ఒకళ్ళు ఇటువంటి టెండెన్సీస్ ఉన్నాయంటే?
0: అంటే బేసిక్గా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు యూజువల్గా నడవడిక మేడం, అంటే వాళ్ళతో ఉండే కలవడిక కానివ్వండి, ముందు దానికంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటారు. వాడి యొక్క మూడ్స్ కానివ్వండి, వాడి యొక్క యాక్టివిటీ కానివ్వండి, స్టడీస్లో కానివ్వండి, వాళ్ళతో మింగిల్ అవ్వటం కానివ్వండి, బయటకు రావటం కానివ్వండి. ఇప్పుడు ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉన్నారంటే అందులో ఒకడు నలుగురితో కలవడు మేడం, అంతకుముందు చక్కగా వచ్చేవాడు, ఇప్పుడు సడన్గా రా నేను రానుపోండి నాకు రాను నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళిపోండి అంటాడు. బట్ అలాంటి వాళ్ళు మనకు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకు తన ముందు నుంచి జాగ్రత్తగా మనతో కలిసేవాడు ఇప్పుడు కలవకుండా ఒంటరిగా ఉండి అనుకుంటున్నాను, తనకున్న ప్రాబ్లం ఏంటి, అంటే ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేకపోతే పేరెంట్స్ ప్రాబ్లమా, లేదా చదువుతో ప్రాబ్లమా, లేకపోతే ఇంకొక విషయం

0: ఏమన్నా ప్రేమకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నాయి, అవి డెఫినెట్గా మనం ఐడెంటిఫై చేయాలి మేడం. ఎప్పుడైనా కలవడిగా ఉండి సడన్గా డ్రాప్ అవుతున్నాడు, మనతో కలవట్లేదు, విడిగా ఉంటున్నాడు అంటే జాగ్రత్తగా మనం గమనించి వాడికి డెఫినెట్గా మనం ఎంకరేజింగ్గా మనం చూసి మాట్లాడి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న మానసిక వైద్యులు కానివ్వండి, తర్వాత సైకాలజిస్టులు కానివ్వండి, వాళ్ళకి సంప్రదించి మీరు వాళ్ళకి సూచనలు తీసుకుంటే ఈ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి మేడం.
1: అంటే అది పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఇంట్లో ఉన్న వయోవృద్ధుల్లో కావచ్చు, ఏ ఒక్కరిలో కూడా బిహేవియరల్ చేంజెస్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ కొంచెం అలర్ట్ అయిపోవాలి. ముఖ్యంగా చుట్టుపక్కల సర్కమ్స్టాన్సెస్ మారే కారణాలు ఉన్నప్పుడు అలర్ట్ అయిపోవడం మంచిదంటారు.
0: ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో పిల్లలు చాలా ఒత్తిడిలో ఉంటారు. సో పిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఏదైనా చిన్న తేడా ఉన్నా కానీ వాడి యొక్క సిస్టమ్, అంతకుముందు ఉన్న కరికులం కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, వాడి లైఫ్ స్టైల్ కానివ్వండి, చేంజ్ అయిందంటే మాత్రం డెఫినెట్గా మనం వాడిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ పేరెంట్స్ మాత్రం మానిటరింగ్ చేయాల్సిందండి.
1: బాగా చెప్పారు సార్. కానీ ఒకవేళ వీళ్ళు మానిటర్ చేశారు, అబ్జర్వ్ చేసి ఏదో మార్పు గమనించి వైద్యుల్ని సంప్రదించాలన్నా మన సమాజంలో ఇప్పటికీ కూడా ఒక సైకియాట్రిస్ట్ని మీట్ అవ్వాలంటే ఒక ట్యాబుగా మారిందండి. వాళ్ళు మొహమాటం అనుకోండి, అనుమానాలు అనుకోండి, వాళ్ళు వెళ్ళడానికి కొంచెం సంకోచిస్తారు. మీరు ఒక ప్రభుత్వ మానసిక వైద్యశాలలో మీరు మెడికల్ సూపరింటెండెంట్గా చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఏం సలహా ఇస్తారండి?
0: టెలిమానస్ అని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు పెట్టారు, టోల్ ఫ్రీ నెంబర్ అని ఉంటుంది మేడం, 1446 అని. ఈ నెంబర్కి మనం సంప్రదించినప్పుడు దాంట్లో డాక్టర్స్ కానివ్వండి, సైకాలజిస్ట్ కానివ్వండి, మీకు కావాల్సిన ఆన్లైన్లోని కౌన్సిలింగ్ చేయటం కానివ్వండి, లేదా ఆన్లైన్లో సలహాలు ఇవ్వటం కానివ్వండి, లేదా మీకు దగ్గరలో ఉన్న మానసిక వైద్యుల నుంచి వివరాలు చెప్పడం కానివ్వండి, మేము ఎప్పుడు దానికి ఆన్లైన్ సిస్టమ్ని మేము డెవలప్ చేసాం మేడం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అన్ని నిధులను సమకరించి టెలిమానస్ అంటారు మేడం, ఆ సిస్టమ్ డెవలప్ చేసేసి 144 16 ఈ నెంబర్ని విరివిగా వాడుతున్నాం. రోజుకి 40 నుంచి 50 కాల్స్ ప్రజెంట్ వస్తున్నాయి. మనకి విజయవాడలో కూడా ఉంది, ఇక్కడ మనకి విశాఖపట్నం మానసిక వైద్యశాల కూడా ఉంది మేడం.
1: బాగా చెప్పారు సార్. మరి ఆత్మహత్యలో ఒక మేజర్ సెక్షన్ ఉంది సబ్స్టెన్స్ అబ్యూస్ చేసేవాళ్ళు, ఆల్కహాల్కి బానిసలైన వాళ్ళు కానీ డ్రగ్స్కి బానిసలైన వాళ్ళు కానీ, వీళ్ళలో ఒక టెండెన్సీ గమనిస్తున్నాం వాళ్ళు. అంటే అటెంప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని, ఎంత వాళ్ళని తెచ్చినా. వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలరండి?
0: మత్తు పదార్థాలు కానివ్వండి, మద్యం కానివ్వండి, వీటి వలన ఏమవుతుందంటే బాగా ఆధారపడిపోయిన వాళ్ళు ఈ విధంగా మానసిక సమస్యలతో కూడా బాధపడుతూ ఆత్మహత్యకి ప్రయత్నిస్తున్నారు. సో సాధారణంగా ఆత్మహత్యకి ప్రయత్నించే వాళ్ళు సాధారణమైన కారణం ఏంటంటే వాళ్ళకి ఆ టైంకి ఆ పదార్థం దొరక్క, డబ్బులు దొరక్క, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు లేక. సో ఈ విధమైన థ్రెట్నింగ్ అంటే మనల్ని బెదిరిస్తారు, బెదిరించిన వాళ్ళు ఎక్కువ ఈ చేతులు కోసేసుకోవటం కానివ్వండి, నేను దూకి చచ్చిపోతాను అంటాం కానివ్వండి. కానీ ఎప్పుడు కూడా ఈ మానసిక జబ్బు ఉన్న వాళ్ళే చనిపోవడానికి చాలా షూర్గా వాళ్ళు టార్గెట్ చేసుకుని దాన్ని కంప్లీట్ చేసుకుంటారు మేడం. కానీ ఈ మద్యం వాడేవాళ్ళు, మత్తుకు మానసిక వాళ్ళు అందరూ కూడా ఆత్మహత్య చేసుకుంటూ బెదిరిస్తూ చిన్న అటెంప్ట్ చేసేసి వాళ్ళకి అంతా ఉండదు. సో వీటికి డెఫినెట్గా వాళ్ళకి డిడక్షన్ చేసేసి మేము వాళ్ళు దాంట్లో ఉన్న నివారణ చేసేసి వాళ్ళకి సలహాలు ఇచ్చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాం మేడం.
1: సార్, మరి డిడక్షన్ ట్రీట్మెంట్కి ఎంత టైం పడుతుందంటారు?
0: మనం సాధారణంగా ఈ డిడక్షన్ ట్రీట్మెంట్కి పదార్థాన్ని పదార్థం బట్టి మారిపోతుంటుంది మేడం. సో యూజువల్గా 10 నుంచి 15 రోజుల వరకు పడుతుంది మేడం ఆ ప్రాసెస్కి అంతా కూడా. ఇప్పుడు మాకు సపరేట్గా మానసిక వైద్యశాలలో 40 బెడ్స్ మాకు దానికి ప్రత్యేకంగా కేటాయించాము, దానికి నిరంతరం డాక్టర్స్ ఉంటాము. సో ఆ బెడ్స్లో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోయి ఉంటాయి మేడం. ఇప్పుడు కూడా వాళ్ళకి 10 నుంచి 15 రోజులు ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ వాళ్ళు తాగకుండా కూడా మా దగ్గర ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి మేము ఇస్తూ ఉంటాము.
1: వీళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మీరు రెగ్యులర్ మానిటరింగ్ అనేది ఉంటుందంటారా?
0: డెఫినెట్ చేస్తాం మేడం. ఫస్ట్ 3 సార్లు 15 రోజులు రమ్మంటాం మేడం, తర్వాత ఎవరి మంత్ రమ్మని చెప్తుంటాం మేడం. దీంట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి మేడం. ఫెయిల్యూర్స్ ఎందుకంటే అవి విరివిగా వారికి ఈజీగా లభ్యమవుతున్నాయి కాబట్టి. సో మేము చేసిన 100లో 40% నుంచి 50% వరకు మాకు ఫెయిల్యూర్స్ ఉంటున్నాయి మేడం. మళ్ళీ తీసుకొచ్చి అడ్మిట్ చేస్తుంటాను, బట్ మళ్ళీ మేము ట్రీట్మెంట్ చేస్తుంటాం మేడం. ఎంతసేపటికి కూడా మాకు సక్సెస్ రేట్ అనేది 5% 10% ఉంటుంది మేడం. ఎందుకంటే అది పేషెంట్ యొక్క విల్లింగ్నెస్ మీద, వాడి యొక్క ఉద్దేశం మీద ఆధారపడి మందు నుంచి కానీ ఇంకో పదార్థం నుంచి బయటపడాల్సింది కాబట్టి వాళ్ళు మారాలనుకున్నప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మేడం.
1: ఆత్మహత్య అది పిల్లలు కానీ యువతలు కానీ లేకపోతే ఇప్పుడు మత్తు పదార్థాలకి బానిసలైన వారు కానీ, వీళ్ళందరిది ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా మీరు ఫ్యామిలీ లేదా సొసైటీ నుంచి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి?
0: డెఫినెట్గా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, చుట్టుపక్కల స్నేహితులు కానివ్వండి, తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న వాళ్ళు, ఉపాధ్యాయులు కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, డెఫినెట్గా సపోర్ట్ డెఫినెట్గా అవసరం మేడం. ఏదైనా సరే ముందుగా దాన్ని మనం కనుగొని దాన్ని తొందరగా మనం దాన్ని ప్రివెంట్ చేసుకుంటేనే ఎటువంటి అనాథాలు జరగకుండా ఉంటాయి మేడం ఇలాంటివి.
1: బాగా చెప్పారండి. అదండి మన మధ్యలో తిరుగుతున్న ఒక మనిషి రేపు మన మధ్య ఉండడేమో అన్న భయం మనలో ఉండకూడదు. కానీ చిన్న అలర్ట్నెస్, చిన్న సెన్సిటివిటీ ఉంటే మనం ఎరుగు పొరుగు ఉన్నవాళ్ళు ఏ ఒత్తిడికి లోనయ్యారో, ఎటువంటి మానసిక ఒత్తిడి ఉందో తెలుసుకోవచ్చండి. ఇటువంటి అలర్ట్నెస్ మనలో ఉంటే మనం కూడా ఆత్మహత్యని, ఆత్మహత్యల సంఖ్యని తగ్గించడానికి మనం కూడా మన చిన్న ప్రయత్నం చేయవచ్చు. డాక్టర్ కేవీ రామిరెడ్డి గారు, మీరు మీ అమూల్యమైన సమయం మా ఆకాశవాణికి ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు మేడం.
1: నమస్కారం అండి.
0: నమస్తే మేడం.
2: ఆత్మహత్యల నివారణ అవగాహన. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవ సందర్భంగా మీరింతవరకు డాక్టర్ కేవీ రామిరెడ్డి గారితో శ్రీమతి కె ఇందిర గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.

విన్నపాట ఘంటసాల కంఠంలో వెలుగు నీడల చిత్రం నుండి ఉదయ సమీరాలు వింటున్నారు. పుష్పాంజలి. గానం ఎస్ జానకి, ఘంటసాల, చిత్రం నర్తనశాల.

just under the hands. That's

Atasong, kesa kesa kesa kesa. Ah, di di di di di.

పవిత్ర హృదయాల చిత్రం నుండి యుగళ గీతం. గానం డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ, డాక్టర్ నూకల చిన్న సత్యనారాయణ గారు.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఘంటసాల కంఠంలో.

0: విద్యతో విజ్ఞానాన్ని విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని అందించి దేశానికి సమాజానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భీమవరంలో జరిగిన కార్యక్రమంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యాబోధనలో ప్రతిభ కనబరిచిన 65 మంది ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస వర్మ మాట్లాడుతూ నవ సమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి జీవితంతో పాటు ఆ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశ భవిష్యత్తును మార్చగలడని అన్నారు. 2047 నాటికి ప్రపంచ క్రీడల్లో మొదటి 5 స్థానాల్లో భారత్ను నిలపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన ఖేలో ఇండియా సంవాద్ ఖేలో కి బాత్ పీఎం మోడీ కే సాత్ కార్యక్రమాన్ని మంత్రి భీమవరం నుంచి వీక్షించారు. వికసిత్ భారత్ కనెక్ట్ స్పోర్ట్స్ ఎడిషన్ పోటీలో విజయం సాధించిన క్రీడాకారులకు బహుమతులను శ్రీనివాస వర్మ అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. క్రీడలకు 4,400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పేద మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతోందని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ఈ నెల 6న 98 మంది లబ్ధిదారులకు 62 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్ల కాలంలో పాలకొల్లు నియోజకవర్గంలో నిరుపేద మధ్యతరగతి ప్రజలకు వారం వారం క్రమం తప్పకుండా నగదును అందిస్తూ ఆదుకుంటున్నామని అన్నారు. గ్రామ పంచాయతీల్లో తయారు చేసిన వర్మీ కంపోస్టు వినియోగించడం ద్వారా భూసారాన్ని పెంచడంతో పాటు పంటల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరం కలెక్టరేట్లో వర్మీ కంపోస్టు స్టాల్ను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రసాయన ఎరువులను తగ్గించి సేంద్రీయ పంటల సాగు చేపట్టడం ద్వారా ప్రకృతిని కాపాడడంతో పాటు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని అన్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను నియంత్రించేందుకు వైద్యారోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మహిళ గర్భం ధరించిన నాటి నుంచి వారి ఆరోగ్య సంరక్షణతో పాటు వైద్య పరీక్షలు, సలహాలు అందించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారునికి నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. ఉండిలో రేషన్ దుకాణాల్లో సరుకుల నిల్వలు, రిజిస్టర్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా కల్పశ్రీ మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు. మీరు ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ఇలపర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు చిత్రతరంగిణి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను చిత్ర గానం చేసిన పాట.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:34:57. ఇప్పుడు వినబోతున్నది ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అందిస్తున్న కర్ణాటక సంగీత కార్యక్రమం. శ్రీమతి గీతా రామనాథన్ బెనెట్ గారి వీణావాదనం, కరహరప్రియ రాగంలో త్యాగరాజ కృతి రామ నీ సమాన. తాళం రూపకం మృదంగ సహకారం శ్రీ మేళక్కావేరి కె బాలాజీ గారు, ఘటం ఏఎస్ శంకర్ గారు.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి గీతా రామనాథన్ బెన్నెట్ వీణావాదనం విన్నారు. శ్రీ మేల్కావేరి కె బాలాజీ గారి మృదంగం, ఘటం శ్రీ ఏఎస్ శంకర్ గారు.
1: హే నేహా ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి, ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు. 2727244 నెంబర్కి కానీ, 2727288 నెంబర్కి కానీ డైల్ చేసి కావలసిన గీతాన్ని కోరుకోండి. కోడ్ 0891. హలో హలో
1: మాట్లాడుతున్నా సార్?
0: హలో హలో,
1: నాకు మంచి మంచి సినిమా నుంచి
0: మీరు మీరు కొంచెం అది హలో వస్తుందండి.
1: రావాలనుకున్నారేమో ఏమనుకున్నారేమో
0: మీరు రేడియో వాల్యూమ్ అయినా తగ్గించండి, లేదా ఫోన్ని రేడియోకి దూరంగా వెళ్ళి మాట్లాడండి. అది కూడా అలా అవ్వకపోతే రేడియోని ఫోన్కి దూరంగానైనా పెట్టి ఇప్పుడు అడగండి ఏమిటి కావాలి. రీసౌండ్ వస్తుంది.
1: రావాలనుకున్నారేమో పాట కావాలి సార్.
0: సినిమా
1: హలో
0: చెప్పండి.
1: మంచి మంచి సినిమా నుంచి రావాలనుకున్నారేమో పాడతాను సార్. సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నారు సార్.

0: हेलो हेलो हेलो हेलो
1: नमस्ते सर। हेलो,
0: हेलो
1: नमस्ते सर।
0: नमस्कारम अंडी. ఏ సినిమా?
1: నాకు ఇల్లాలు కోరికల నుంచి టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అన్న పాట వస్తారు, గడియారం పన్నెండు.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రామలకోటండి, వాసిండి సార్.
0: వాసు గారు.
1: అవును సార్.
0: ఇల్లాలి కోరికలు.
1: అవును సార్.
0: సరే.
1: చాలా సార్ మీకు నాకు.
2: టిక్ టిక్ టిక్.

తొక్కుతుంది మరి శ్రీవారికి శ్రీమతి ఇస్తుందో బహుమతి. టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారం పన్నెండు అయ్యింది.

మనసు విప్పి అడిగింది అలసి తెయ్యరాదండి, దిండు కింద పోక చెక్క దండజేను చెప్పండి. అంతేనా చెప్పాడు, మా నిద్ర మీకే వస్తున్నట్టు.

కుక్కరకు కుక్కరకు తెల్లారి పోతానంటుంది. మానండి అల్లరి మాట కట్టుంది మరి, శ్రీవారికి శ్రీమతి మాలు బహుమతి. టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ కడియారం పన్నెండు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్
0: శుభోదయం.
1: నా పేరు నుగ్గల కొండబాబు అండి, గొల్లపాలెం నుండి మాట్లాడుతున్నానండి. ట్రావెలింగ్ వర్క్ చేసుకుంటాను సార్. నా కొరకు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి అడవిరాజు మూవీలో ఖుషి ఉంటే మనుషులు ఋషులు అవుతారండి.

చూచగ అవిగా ఆతడు అవతరించగ మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు. నవరస ఫలిత

శిష్యనే పని గురువు బొమ్మగా మిగిలాడు, బొమ్మ గురువుగా చేసుకొని బాల విద్యలో పెరిగాడు. హుటాహుటిని ద్రోణుడప్పుడు తటాలు మన కదలి వచ్చి

0: పాటల పల్లకి. హలో,
1: హలో, నమస్తే సార్జీ.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సూర్యకుమారి ఫ్రమ్ గాజువాక.
0: చెప్పండి సూర్యకుమారి గారు.
1: లాయర్ సుహాసిని మూవీలో స్వామి గారి గమనం, ఆ స్వామి సార్జీ.

0: Hallo? Hallo?
1: హలో అండి,
0: పాటల పల్లకి చెప్పండి. సినిమా
1: భూలోకంలో యమలోకం చిత్రంలో.
0: భూలోకంలో యమలోకమా?
1: అవునండి,
0: మీరెక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అమలాపురం నుంచి అండి. నా
0: ఆహా,
1: పేరు కామేశ్వరి.
0: సరే చెప్పండి, తప్పకుండా. ఏం కావాలి?
1: అలాగే జాబిల్లి పాట వినిపించండి.
0: తప్పకుండా అడుగుతా.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం. ఏ
1: నేను
0: సినిమా
1: అందరూ ప్రసాద్ని మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఏ సినిమా?
1: సింహాసనం నుంచి ఒక సినిమా కావాలి.
0: సింహాసనం నుంచి ఒక పాట కావాలి. ఏం పాట?
1: ఈ పాట అయితేనా పర్వాలేదు.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను అనకాపల్లి బాబు ప్రసాద్ నుండి మాట్లాడుతున్నాను.
0: సరే, తప్పకుండా మీరు అడిగిన సినిమా నుంచి పాట వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సార్, అనంతపురం నుంచి మధుసూదన్ అండి. సార్
0: చెప్పండి, ఏ సినిమా
1: సార్? డ్రైవర్ రాముడు మూవీ నుంచి ఏమని వర్ణించిన సాంగ్.

0: హలో,
1: హలో, నమస్తే సార్. బాగున్నారా?
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు ఎం రమణ, ఎల్మంచిల్ మున్సిపాలిటీ పెదపల్లి నుంచి మాట్లాడుతున్నాను, జిల్లా అనకాపల్లి. సారు, రామరాజ్యంలో భీమరాజులను ఏనాడు నీకు నాకు

0: హలో,
1: సార్ నమస్కారం అండి.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సార్ కాకేళ్ళండి, భోగాపురి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: అక్బర్ సలీం అనార్కల్ సినిమా నుంచి సిపాయి పాట కావాలండి.
0: సరే,
1: ఓకే సార్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: హలో,
1: నమస్కారం. నమస్కారం.
0: నమస్కారం అండి. ఏ సినిమా?
1: మాకు మంచి చైడ్ నుంచి పాట కావాలండి.
0: ఏమిటండి?
1: మంచి చైడ్ అండి.
0: మంచి చెడు. ఏం పాట కావాలి? ఏం పాట కావాలి?
1: ఏ పాడేసిన పర్లేదు.
0: మీ పేరు?
1: రామారావు గారి పాట ఇప్పుడు రావట్లేదండి. నేను హైదరాబాద్ వస్తున్నా పరిచయంగా.
0: మీ పేరేంటండి?
1: నా పేరు రాజు అండి.
0: రాజుగారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: కాకినాడ అండి.
0: రాజమండ్రి నుంచి. మీరు కోరిన సినిమా నుంచి?

0: చూపుల వెంట నా పరుగంటి.
1: హలో హలో,
2: హలో, నమస్కారం సార్.
1: నమస్కారం అండి. ఏ సినిమా?
2: మాకు అప్పు చేసి పప్పు నుంచి ఆనందం పరమానందం.
1: అప్పు చేసి
2: పప్పు కూడు,
1: అప్పు చేసి పప్పు కూడు, రెండు సినిమాలు ఉన్నాయి శీర్షిక.
2: పాతది రామారాజు.
1: పాతది కావాలి మీకు?
2: రామారాజు.
1: అందులో ఏం పాట కావాలి?
2: ఆనందం పరమానందం బాలల కృష్ణని.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమంలో ఈ పల్లకి మళ్ళీ మీ దగ్గరికి పాటలతో వచ్చే సమయం. ఇదే ప్రసారంలో 10:15 సమయం 9:59 27 సెకండ్లుగా వస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన అంశం. అంతవరకు

0: వార్నింగ్.
1: సిమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడుతోంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఆధునిక ప్రపంచాన్ని నడిపిస్తున్న సాంకేతిక విప్లవంలో మన కళ్లకు కనిపించని కాని ప్రతి క్షణం మన జీవితాలను ప్రభావితం చేస్తున్న ఒక చిన్న పరికరం ఉంది. అదే సెమీకండక్టర్ చిప్. మన చేతిలోని స్మార్ట్ ఫోన్ నుంచి మనం ప్రయాణించే కారు వరకు, కంప్యూటర్ నుంచి కృత్రిమ మేధ ఏఐ వ్యవస్థల వరకు, టెలికాం నెట్వర్క్ల నుంచి ఉపగ్రహాల వరకు, రైల్వే వ్యవస్థల నుంచి రక్షణ రంగం వరకు, ఇలా దాదాపు ప్రతి ఆధునిక వ్యవస్థ వెనుక ఈ సెమీకండక్టర్ చిప్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణంలో చిన్నదే అయినప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్ వెనుక దాగి ఉన్న సాంకేతికత, పరిశోధన, పెట్టుబడి, మానవ నైపుణ్యం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు మాత్రం అపారమైనవి. అందుకే నేటి ప్రపంచంలో సెమీకండక్టర్ పరిశ్రమను కేవలం ఒక పారిశ్రామిక రంగంగా మాత్రమే చూడలేం. ఇది ఆర్థిక వ్యవస్థకు, జాతీయ భద్రతకు, భవిష్యత్ పారిశ్రామిక పోటీకి సంబంధించిన ఒక వ్యూహాత్మక రంగం. ఈ నేపథ్యంలోనే భారతదేశం సెమీకండక్టర్ రంగంలో తన సామర్థ్యాలను వేగంగా పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే 2021 డిసెంబర్లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమకు పునాది వేయాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సెమీకండక్టర్ మిషన్ను ప్రారంభించింది ప్రభుత్వం. ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం, ప్యాకేజింగ్ పరీక్షా కేంద్రాలను ప్రోత్సహించడం, చిప్ డిజైన్ సామర్థ్యాలను పెంచడం, కాంపౌండ్ సెమీకండక్టర్లు, సెన్సార్లు, సిలికాన్ ఫోటోనిక్స్ వంటి విభాగాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ఈ ఇండియా సెమీకండక్టర్ మిషన్ ISM ప్రయాణం ప్రారంభమైంది. ఇది ఒక కొత్త పారిశ్రామిక ఎకోసిస్టమ్కు పునాది వేసింది. అయితే ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించడంతోనే సెమీకండక్టర్ పరిశ్రమ పూర్తి కాదు. ఇక్కడే రెండో దశ ప్రాధాన్యం ప్రారంభమైంది. సెమీకండక్టర్ చిప్ తయారీకి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ అవసరమే కాని ఆ ఫ్యాబ్లో ఉపయోగించే యంత్రాలు ఎవరు తయారు చేస్తారు, ప్రత్యేక రసాయనాలు ఎక్కడి నుంచి వస్తాయి, సిలికాన్ వేఫర్లు ఎక్కడి నుంచి వస్తాయి, చిప్ తయారైన తర్వాత దానిని ఎవరు ప్యాకేజింగ్ చేస్తారు, పరీక్షలు ఎక్కడ జరుగుతాయి, కొత్త చిప్ డిజైన్లను ఎవరు అభివృద్ది చేస్తారు, అధునాతన సాంకేతికపై ఎవరు పరిశోధన చేస్తారు, అసలు ఈ సెమీకండక్టర్ రంగానికి అవసరమైన ఇంజనీర్లను ఎవరు తయారు చేస్తారు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సెమీకాన్ ఇండియా 2.0. ఈ సెమీకాన్ ఇండియా 2.0 లక్ష్యం కేవలం మరిన్ని చిప్ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, చిప్ వాల్యూ చైన్ లో సాధ్యమైనంత ఎక్కువ భాగాన్ని భారతదేశంలోనే అభివృద్ది చేయడం. ఇందుకు అనుగుణంగా సెమీకాన్ ఇండియా 2.0 కోసం కేంద్ర ప్రభుత్వం 2026 జూలై 15న 1,27,500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఆమోదం తెలిపింది. ఇది తొలి దశలోనే 76,000 కోట్ల రూపాయల కార్యక్రమానికి కొనసాగింపుగా వచ్చిన

0: మరింత విస్తృతమైన దశగా చెప్పుకోవచ్చు. ఇక సెమీకాన్ ఇండియా తొలి దశను, సెమీకండక్టర్ పరిశ్రమను ప్రారంభించే తొలి దశగా చెప్పుకున్నట్లయితే, ఆ పరిశ్రమ చుట్టూ పూర్తి ఎకోసిస్టమ్ ను నిర్మించే దశగా సెమీకాన్ ఇండియా 2.0 రెండో దశను చెప్పొచ్చని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలియజేశారు. ఈ ఏడాది ఆగస్టు 31న ఈ పథకానికి సంబంధించిన 6 కీలక స్తంభాలు, 10 విభాగాల మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా భారతదేశ సెమీకండక్టర్ ప్రయాణం తదుపరి దశలోకి ప్రవేశించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేశారు.
1: ఇన్ ది ఫస్ట్ ఫేజ్ ఇట్ వాస్ లైక్ పీపుల్ యూస్ టు రియలీ థింక్ దట్ క్యా ఇండియా మే డిజైన్ హో సక్తా హై క్యా, ఇస్ ఇట్ పాసిబుల్ ఈవెన్ టు గెట్ అ డిజైన్ స్టార్టప్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ హియర్. డీప్ టెక్ వాస్ లైక్ కన్సిడర్డ్ యాస్ అ వెరీ వెరీ డిఫికల్ట్ వే ఆఫ్ మూవింగ్ ఫార్వర్డ్. టుడే వీ హ్యావ్ డీప్ టెక్స్ విచ్ హ్యావ్ ఆల్రెడీ గాట్ వీసీ ఫండింగ్ అండ్ దాట్స్ ది సీడ్ విచ్ హ్యాస్ బిన్ సోన్ ఇన్ ది ఫస్ట్ వర్జన్ ఆఫ్ సెమీకాన్. దాట్ సీడ్ నౌ హ్యాస్ టు బికమ్ లైక్ అ ఫుల్ ఫార్మ్ గెటింగ్ మల్టిపల్ ప్లాంట్స్, మల్టిపల్ డిఎల్ఐ స్టార్ట్అప్స్, డీప్ టెక్ స్టార్ట్అప్స్ అండ్ లార్జర్ కంపెనీస్ గెటింగ్ ఇన్ టు సెమీకండక్టర్ డిజైన్.
0: ఇక సెమీకాన్ ఇండియా 2.0 కి సంబంధించిన 6 కీలక స్తంభాలను పరిశీలించినట్లయితే, అందులో మొట్టమొదటిది చిప్ డిజైన్. ఈ చిప్ డిజైన్ అనేది సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో అత్యంత మేధోపరమైన దశల్లో ఒకటి. చిప్ లో ఎలాంటి సర్క్యూట్లు ఉండాలి, ఎన్ని ట్రాన్సిస్టర్లు ఉండాలి, అది ఎంత వేగంగా పనిచేయాలి, ఎంత తక్కువ విద్యుత్ను వినియోగించాలి, ఇతర వ్యవస్థలతో ఎలా అనుసంధానం అవ్వాలి వంటి అంశాలను ఇంజనీర్లు డిజైన్ చేస్తారు ఈ దశలోనే. ఈ డిజైన్ ప్రక్రియకు అత్యంత అధునాతన సాఫ్ట్వేర్ సాధనాలు, కంప్యూటింగ్ వనరులు, పరిశోధన, నైపుణ్యం అవసరం. అయితే భారతదేశానికి ఈ రంగంలో ఒక ప్రత్యేకమైన బలం ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ వంటి రంగాల్లో భారతీయ ఇంజనీర్లకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ మానవ వనరుల సామర్థ్యాన్ని దేశీయ సెమీకండక్టర్ డిజైన్ తో అనుసంధానించడం ద్వారా భారత్ ఒక పెద్ద అవకాశాన్ని సృష్టించుకోబోతోంది. సెమీకాన్ ఇండియా 2.0లో దేశీయ సెమీకండక్టర్ ఐపీలు, చిప్లు, సిస్టమ్ ఆన్ చిప్లు, మాడ్యూళ్ల అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ చిప్ డిజైన్ రంగంలో కంప్యూటింగ్, మెమొరీ, రేడియో ఫ్రీక్వెన్సీ, పవర్, నెట్వర్కింగ్, సెన్సార్లు అనే 6 ప్రధాన బిల్డింగ్ బ్లాక్స్ పై కూడా దృష్టి సారించనున్నామని తెలిపారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న సాంకేతిక విభాగాలుగా కనిపించినప్పటికీ వీటన్నింటినీ కలిపి మొబైల్ ఫోన్ చిప్ల నుంచి ఆటోమొబైల్ వ్యవస్థల వరకు, టెలికాం పరికరాల నుంచి డ్రోన్స్ వరకు, రక్షణ వ్యవస్థల నుంచి అంతరిక్ష పరికరాల వరకు అనేక పరిష్కారాలను రూపొందించవచ్చు. డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ లేదా డిఎల్ఐ వంటి కార్యక్రమాలు ఈ సెమీకండక్టర్ రంగంలో స్టార్టప్లు, పరిశోధకులు, కంపెనీలు తమ చిప్ డిజైన్లను అభివృద్ది చేసి వాణిజ్య స్థాయికి తీసుకురావడానికి సహాయపడతాయని అశ్విని వైష్ణవ్ వివరించారు. అలాగే ఈ చిప్ డిజైన్ లో మరొక ముఖ్యమైన కార్యక్రమం చిప్స్ టు స్టార్టప్. విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్లకు చిప్ డిజైన్ లో క్షేత్రస్థాయి అనుభవం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశం. అలాగే సీడాక్ ఆధ్వర్యంలోని చిప్ ఇన్ సెంటర్ వంటి మౌలిక సదుపాయాలు, ఈడీఏ సాధనాలు, అధిక పనితీరు కంప్యూటింగ్ వనరులు, ఐపీ లైబ్రరీలు సాంకేతిక సహాయాన్ని అందించేందుకు ఇవన్నీ కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సెమీకాన్ ఇండియా 2.0లో రెండో కీలక పిల్లర్ యంత్రాలు, ముడి పదార్థాలు. చిప్ తయారీ గురించి మాట్లాడినప్పుడు మన దృష్టి సాధారణంగా ఫ్యాబ్ ఫెసిలిటీపైనే ఉంటుంది, కానీ ఒక ఫ్యాబ్ పనిచేయడానికి దాని వెనుక విస్తృతమైన పారిశ్రామిక వాల్యూ చైన్ అవసరమవుతుంది. అత్యంత ఖచ్చితమైన యంత్రాలు, ప్రత్యేక రసాయనాలు, సిలికాన్ వేఫర్లు, ఫోటోరెసిస్ట్లు, ఇతర పదార్థాలు ఇవన్నీ తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ చిప్ తయారీ యంత్రాలు అత్యంత సంక్లిష్టమైన ఇంజనీరింగ్ వ్యవస్థలు. కొన్ని యంత్రాలైతే నానోమీటర్ స్థాయి ఖచ్చితత్వంతో కూడా పనిచేస్తాయి. కాబట్టి భారతదేశం కేవలం చిప్ తయారు చేసే సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా చిప్ తయారీకి అవసరమైన యంత్రాలు, పదార్థాల తయారీ సామర్థ్యాన్ని కూడా అభివృద్ది చేయాలి. ఈ సెమీకాన్ ఇండియా 2.0లో ఈ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా దేశీయ సరఫరా గొలుసును కూడా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత ప్రభుత్వం.
1: Semiconductor equipment manufacturers. Imagine how many more MSMEs, how many more smaller manufacturers, they will get the opportunities to make parts which go into manufacturing the machines which manufacture the semiconductors. The parts which go into manufacturing the machines and the machines which are used for manufacturing the chips, that entire ecosystem gets developed in our country.
0: Alage mudo kelaka pillaraina ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీల గురించి మాట్లాడుకున్నట్లయితే, సిలికాన్ వేఫర్లపై సూక్ష్మ స్థాయిలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్లను తయారు చేసేదే అత్యంత అధునాతన పారిశ్రామిక కేంద్రం ఈ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. ఒక చిప్ తయారీ ప్రక్రియలో అనేక దశలుంటాయి. సిలికాన్ వేఫర్పై పొరల నిర్మాణం, నమూనా రూపొందించడం, పదార్థాలను తొలగించడం,

0: పదార్థాలను జోడించడం, డోపింగ్, శుభ్రపరచడం, తనిఖీ చేయడం ఇలాంటి అనేక ప్రక్రియలు పునరావృతమవుతూ ఉంటాయి. ఈ ప్రక్రియ మొత్తం అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో అత్యంత ఖచ్చితత్వంతో నిర్వహించాల్సి ఉంటుంది. అయితే భారతదేశంలో తొలి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ 2028లో ప్రారంభమయ్యే దిశగా ప్రయాణం సాగుతోందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే ఈ సెమికాన్ ఇండియా 2.0తో మరిన్ని ఫ్యాబ్లను ఆకర్షించడం, సిలికాన్ సెమీకండక్టర్ ఫ్యాబ్లతో పాటు కాంపౌండ్ సెమీకండక్టర్లు, డిస్ప్లే ఫ్యాబ్లు, డిస్క్రీట్ సెమీకండక్టర్ తయారీ వంటి విభాగాల్లో కూడా సామర్థ్యాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అయితే చిప్ తయారీ పూర్తయిన తరువాత దానిని నేరుగా ఫోన్లో గాని కార్లో గాని అమర్చడం, తయారు చేసిన ఆ చిప్ ను ప్యాకేజింగ్ చేయాలి, పరీక్షించాలి, మార్కింగ్ చేయాలి, వినియోగానికి సిద్ధం చేయాలి. ఇక్కడే ATMP అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్, అలాగే OSAT అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ రంగాలు కీలకంగా మారుతాయి. ఈ ATMP, OSATA ఈ సెమికాన్ ఇండియా 2.0లో నాలుగో పిల్లర్. సెమీకండక్టర్ చిప్ కు సరైన ప్యాకేజింగ్ ఇవ్వడం, దాని పనితీరు, ఉష్ణ నియంత్రణ, విశ్వసనీయత వంటి అంశాలకు చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం సెమీకండక్టర్ పరిశ్రమలో అధునాతన ప్యాకేజింగ్ వేగంగా అభివృద్ది చెందుతున్న రంగం. ఒకే ప్యాకేజ్ లో అనేక చిప్లను అనుసంధానించడం, అధిక వేగంతో డేటా మార్పిడి చేయడం, తక్కువ విద్యుత్ వినియోగంతో అధిక పనితీరును సాధించడం వంటి అవసరాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అందుకే భారత్ కేవలం చిప్ తయారీకి మాత్రమే కాకుండా అధునాతన ప్యాకేజింగ్ సాంకేతికలకు కూడా కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇక సెమీకండక్టర్ పరిశ్రమలో ఏ సాంకేతిక అయినా సరే చాలా కాలం అలాగే ఉండదు. ప్రతి తరం మరింత వేగంగా, తక్కువ విద్యుత్ వినియోగంతో, ఎక్కువ ట్రాన్సిస్టర్లతో మరింత సమర్థవంతంగా పనిచేసే చిప్లను కోరుకుంటోంది. అందుకే పరిశోధన, అభివృద్ధి, R&D లేకుండా సెమీకండక్టర్ రంగంలో దీర్ఘకాలిక నాయకత్వం సాధ్యం కాదు. కాబట్టి ఈ సెమీకాన్ ఇండియా 2.0లో R&Dని 5వ స్తంభంగా చేర్చింది ప్రభుత్వం. భారత్ ఇప్పటికే 28 నానోమీటర్ నుంచి 110 నానోమీటర్ వరకు వివిధ సాంకేతికలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. తదుపరి దశలో మరింత అధునాతన సాంకేతికతలపై పరిశోధన, కొత్త తయారీ ప్రక్రియలు, ప్యాకేజింగ్ సాంకేతికతలు, కొత్త పదార్థాలు, దేశీయ డిజైన్ సామర్థ్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అయితే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమలు, అంతర్జాతీయ భాగస్వాములు కలిసి పనిచేస్తే ఈ రంగంలో భారత్ మరింత వేగంగా ముందుకు వెళ్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక సెమీకండక్టర్ రంగానికి సాధారణ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో పాటు ప్రత్యేకమైన శిక్షణ అవసరం. చిప్ డిజైన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్లీన్ రూమ్ సాంకేతిక నిపుణులు, ప్యాకేజింగ్ నిపుణులు, పరీక్షా నిపుణులు, పరికరాల నిర్వహణ సిబ్బంది, నాణ్యతా నియంత్రణ నిపుణులు, పరిశోధకులు, ఇలా అనేక రకాల నైపుణ్యాలు అవసరం. అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గత 10 సంవత్సరాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న స్థాయిని 4 సంవత్సరాల్లోనే అధిగమిస్తూ 85,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లకు శిక్షణ అందించామని ఆయన వెల్లడించారు. ఈ సెమీకాన్ ఇండియా 2.0తో మరో 100,000 మంది సెమీకండక్టర్ ఇంజనీర్లను తయారు చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
1: 20,000 మోర్ సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్స్ విల్ బి హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఐ మీన్ దే ఆర్ బీయింగ్ హైర్డ్ బై ది ఇండస్ట్రీ. ఫస్ట్ ఫేజ్ వి హడ్ సెడ్ 10 ఇయర్స్ 85,000 ఇంజనీర్స్ వి విల్ డెవలప్. వి డిడ్ దట్ ఇన్ 4 ఇయర్స్ ఇట్సెల్ఫ్, కంప్లీటెడ్ దట్ టార్గెట్. నౌ వి హావ్ టేకెన్ అ టార్గెట్ ఆఫ్ 1 lakh మోర్ ఇంజనీర్స్ టు బి డెవలప్డ్. అండ్ ది మైండ్ యూ, ఇన్ ది సెమీకండక్టర్ ఇండస్ట్రీ people say the gap in talent by 2032 will be about 1 million. So we can fill that gap in a very big way.
0: ఇందులో మన దేశ ఇంజనీరింగ్ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని, పాఠ్యాంశాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మారాలన్నారు. ప్రయోగశాలలు అభివృద్ధి చెందాలని, విద్యార్థులకు ప్రాజెక్టు ఆధారిత శిక్షణ లభించాలని, పరిశ్రమలతో విద్యా సంస్థలకు మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పడాలన్నారు. ఇప్పటివరకు మాట్లాడుకున్న ఈ 6 స్తంభాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సెమీకాన్ ఇండియా 2.0 అనేది ఒక ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ నిర్మించే పథకం మాత్రమే కాదు, ఒక పూర్తి పారిశ్రామిక ఎకోసిస్టమ్ ను నిర్మించే ప్రయత్నమని. డిజైన్ నుంచి ఫ్యాబ్రికేషన్ వరకు, ఫ్యాబ్రికేషన్ నుంచి ప్యాకేజింగ్ వరకు, ప్యాకేజింగ్ నుంచి పరీక్షల వరకు, వీటికి అవసరమైన యంత్రాల నుంచి రసాయనాల వరకు, పరిశోధనల నుంచి నైపుణ్యాభివృద్ధి వరకు, ఇలా ఒక సమగ్రమైన వాల్యూ చైన్ ని రూపొందించాలని భారత్ సంకల్పించింది. అయితే ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని ప్రత్యేక సంస్థలపై అధికంగా ఆధారపడి ఉంది. చిప్ డిజైన్ ఒక దేశంలో జరగవచ్చు, తయారీ మరో దేశంలోను, ప్యాకేజింగ్ ఇంకో దేశంలోనూ జరగవచ్చు. అలాగే యంత్రాలు మరో దేశం నుంచి దిగుమతి చేసుకోవచ్చు, ప్రత్యేక రసాయనాలు మరో ప్రాంతం నుంచి సరఫరా కావచ్చు. ఈ విధమైన అంతర్జాతీయ విభజన సమర్థవంతమైనది అయినప్పటికీ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే భారత్ 2 ప్రధాన లక్ష్యాలను నిర్దేశించుకుంది. అందులో మొదటిది దేశీయ అవసరాలకు అవసరమైన కీలక చిప్ల సరఫరాలో ఎక్కువ స్థాయి భద్రత సాధించడం, రెండోది ప్రపంచ సెమీకండక్టర్ వాల్యూ చైన్ లో ఒక విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదగడం. అందుకే సెమీకాన్ ఇండియా 2026 వంటి వేదికలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ నెల

0: 17వ తేదీ నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా 2026 సదస్సును నిర్వహించనున్నారు. ట్రాన్స్ఫార్మ్ టుమారో, సిలికాన్ టు సిస్టమ్స్, బిల్డింగ్ ది ఎకోసిస్టమ్ అనే విస్తృత దృక్పథంతో ఈ సదస్సు జరగబోతోంది. సెమికాన్ ఇండియా 2.0 గురించి మాట్లాడుకున్నట్లయితే స్వావలంబన, విశ్వసనీయత, సాంకేతిక నాయకత్వం అనే మూడు ప్రధాన లక్ష్యాలు మనకి స్పష్టమవుతాయి. స్వావలంబన అంటే దేశానికి అవసరమైన ప్రతి చిప్ను దేశంలోనే తయారు చేయడం మాత్రమే కాదు, కీలక రంగాల్లో అవసరమైన సాంకేతిక సామర్థ్యాలు, డిజైన్ నైపుణ్యం, తయారీ సామర్థ్యం, పరిశోధన, సరఫరా గొలుసు, నియంత్రణ వంటి అంశాల్లో బలపడటం. ఇక విశ్వసనీయత అంటే ప్రపంచ సరఫరా గొలుసులో భారత్ ఒక స్థిరమైన నమ్మదగిన భాగస్వామిగా ఎదగడం. ఇతరులు అభివృద్ది చేసిన సాంకేతికతను ఉపయోగించడం మాత్రమే కాకుండా కొత్త సాంకేతికతలను స్వయంగా అభివృద్ది చేయగల సామర్థ్యాన్ని పెంచుకోవడమే సాంకేతిక నాయకత్వం. ఇలా ఈ మూడు లక్ష్యాలను కలిపే ప్రయత్నమే సెమికాన్ ఇండియా 2.0గా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు సెమికాన్ ఇండియా 2.0 పై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో మీరు కోరిన పాటలు వినాలి అనుకుంటే ఫోన్ చేయవలసిన మా నెంబర్స్ 0891272744, అలాగే 0891272728.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి,
1: నా
0: మీ
1: పేరు
0: పేరు?
1: సత్యానమూర్తి అండి. ద్రాక్షారం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ
1: అది
0: సినిమాలో
1: మరణ
0: పాట?
1: చిత్రంలో చిరునవ్వులోన హాయ్.
0: ఓకేనండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు వాసండి.
0: ఏ సినిమాలో పాట?
1: నాకు జీవిత నౌకు నుంచి 1000 దీపాలు వెలిగితే పాట కావాలి మేడం.
0: తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు పుల్లన మేడం గారు. సనప గ్రామము అనంతపూర్ జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నానండి. ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: ఈడు జోడు చిత్రంలో మేడం గారు చిరుగాలి వంటిది మేడం గారు.
0: ఓకేనండి, తప్పకుండా.

0: హలో
1: హలో నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు ఓవిడుడు మేడం, కడప నుండి మేడం.
0: ఏ సినిమాలో పాట?
1: అదృష్టవంతుల చిత్రంలో చింత చిత్త శ్రీ గుర్రశివుడు అనే పాట కావాలి మేడం.
0: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: గుడ్ మార్నింగ్. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
0: ఓకేనండి. ఏ సినిమాలో పాట?
1: మహాబలిలో విశాల గగనములో చందమామ ప్రశాంత సమయములో కలువలే మా పాట ఏంటి మేడం గారు? మేడం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: ఓకేనండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను ఆపుమల్లి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కోనలో విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: సుఖదుఖాల చిత్రంలో పి సుశీల్ గారు పాడారు, ఇది మల్లెల వేళ అనే పాట వేయండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా వినండి.

0: హలో,
1: హలో, నమస్తమ్మా.
0: నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్, మీ పేరు?
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనందపురం మీసాల అప్పలనాయుడు అమ్మా.
0: ఏ సినిమాలో పాట?
1: బడిపంతుల్లో వెంటీ రామారావు గారి పిల్లలము బడి పిల్లలము అని పాట ఇవ్వండి అమ్మా.
0: ఓకేనండి, తప్పకుండా.

0: హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఆశీర్వాదం అండి, కాకినాడ జిల్లా గురు.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: గ్యాంగ్లీడర్ మూవీ నుంచి వానా వానా వెళ్ళిపోయే పాట కావాలి.
0: ఓకేనండి, వినండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అద్భుతమైన క్లాసిక్ మూగ మనసులు చిత్రంలోని అత్యంత ప్రజాదరణ పొందిన మధురమైన పాట. ఇది తెలుగుదనం ముట్టిపడే చక్కని జానపద మరియు భావభరితమైన ప్రేమ గీతం. అక్కినేని నాగేశ్వరరావు మరియు సావిత్రిల అభినయం, ఘంటసాల సుశీల మంత్రముగ్ధులు చేసే గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి.

పగలే వెన్నెల జగమే ఉయ్యల. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున నటించిన పూజా ఫలం చిత్రంలోని ఈ మధురమైన గీతం ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ మెలోడీ. ఎస్ జానకి మంత్రముగ్ధులను చేసే స్వరాన్ని అందించారు. సినారే అందించిన భావయుక్తమైన సాహిత్యం శ్రోతలను ఆకట్టుకుంటుంది.

ఎన్టీ రామారావు, జమున నటించిన రాముడు భీముడు చిత్రంలోని ఈ పాట ఒక ఆహ్లాదకరమైన మెలోడీ. ఘంటసాల మరియు పి సుశీల గారి మధురమైన గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. సినారే అందించిన అద్భుతమైన సాహిత్యం, పెండ్యాల వారి సంగీతం ఈ పాటను ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్గా నిలిపాయి.

రాగాల పల్లకిలో అనే పాట కేవీ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన సామాజిక చిత్రమైన శుభలేఖ సినిమాలోనిది. ఈ పాటలో హాస్యం, అమాయకత్వం మరియు ప్రేమ కలగలిసి ఉంటాయి. హీరో ఉద్యోగం పోగొట్టుకున్న సందర్భంలో వచ్చే ఈ సంభాషణ మరియు పల్లవి చాలా సరదాగా ఉంటుంది. వేటూరి రాసిన అర్థవంతమైన మరియు మధురమైన సాహిత్యానికి కేవీ మహదేవన్ అందించిన సంగీతం ప్రాణం పోసిందే.

దేవతా చిత్రంలోని ఈ పాటను వేటూరి గారు రచించగా ఎస్పి కోదండపాణి సంగీతం అందించారు మరియు ఘంటసాల గారు ఆలపించారు. ఈ పాట ఇల్లాలి యొక్క గొప్పతనాన్ని మరియు కుటుంబంలో ఆమె ప్రాముఖ్యతను అద్భుతంగా వివరిస్తుంది.

పూజా చిత్రంలోని ఈ పాట దశాబ్దాలు దాటినా నేటికీ శ్రోతలను అలరిస్తూనే ఉంది. రెండు హృదయాల మధ్య ఉన్న అమూల్యమైన బంధాన్ని ఆవిష్కరిస్తుంది. కేవలం ఈ జన్మలోనే కాదు, ఎన్నెన్నో గత జన్మల నుంచి కొనసాగుతున్న బంధం ఇదని, ఎన్నటికీ ఈ మమకారం చెరిగిపోదని ప్రేమికులు తమ భావాలను పంచుకుంటారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరామ్ ఆలపించగా రాజన్ నాగేంద్ర సంగీతం అందించారు.

ఇంటింటి రామాయణం చిత్రంలోని ఒక అద్భుతమైన గీతం. ఈ కాలాతీత మధుర గీతాన్ని ప్రసిద్ధ గేయ రచయిత వేటూరి సుందర రామూర్తి గారు రచించగా రాజన్ నాగేంద్ర అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారుల మధురమైన గాత్రంలో ఈ పాట ప్రాణం పోసుకుంది.

ప్రకృతిలోని శక్తులను పోలుస్తూ ఆత్రేయ గారు బంధాల వెనుకుండే రహస్యాన్ని ఎంతో సరళంగా లోతుగా వివరించారు. మరో చరిత్ర చిత్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మనసును పిండేసే అమరగీతం. ఈ పాట కథానాయకుల మధ్య ఉండే భాషా సరిహద్దులను దాటిన ప్రేమను మరియు విధి ఆడే వింత నాటకాన్ని ప్రతిబింబిస్తుంది.

గోరింటాకు చిత్రంలోని ఒక హృదయపూర్వక మధురమైన యుగళగీతం. ఈ పాట భార్యాభర్తలు లేదా ప్రేమికుల మధ్య ఉండే అత్యున్నతమైన కృతజ్ఞతా భావాన్ని ఎంతో అందంగా వివరిస్తుంది. జీవితంలోకి ఒకరు రావడం వల్ల జరిగిన మంచి మార్పును ఒకరికొకరు వ్యక్తపరుచుకుంటారు. దీనికి శ్రీశ్రీ సాహిత్యంలో కేవీ మహదేవన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించారు.

సిరివెన్నెల చిత్రంలోని అత్యంత మధురమైన పాట, ప్రకృతిని, మాతృభూమిపై అనురాగాన్ని ఎంతో అద్భుతంగా వర్ణించే ఈ గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు.

అనురాగ దేవత చిత్రంలోని ఎంతో ప్రసిద్ధమైన హృదయానికి హత్తుకునే తాత్విక గీతం గాన కోకిల పి సుశీల గారి మధురమైన గొంతులో వెండి తెరపై అతిలోక సుందరి శ్రీదేవి గారి అభినయంతో ఈ పాట అమరత్వాన్ని పొందింది.

త్రిశూలం చిత్రంలోని మనసుకు హత్తుకునే యుగల గీతం. ఈ ప్రసిద్ధ గీతాన్ని సాహిత్య బ్రహ్మ ఆచార్య ఆత్రేయ గారు రచించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు ఎంతో మధురంగా ఆలపించారు. ఒక సాధారణ స్త్రీ పట్ల హీరో చూపించే అపారమైన గౌరవం, కరుణ మరియు ఆదరాభిమానాలకు కృతజ్ఞతగా సాగే భావోద్వేగాల మెలవింపే ఈ పాట.

మెగా స్టార్ చిరంజీవి మాధవి గార్ల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఖైదీలోని సూపర్ హిట్ డ్యూయట్ ఇది. ఈ గీతాన్ని వేటూరి సుందరరామ్మూర్తి రచించగా చక్రవర్తి సంగీతం అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గార్లు ఆలపించారు.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు మధుమంజరి కార్యక్రమంలో 12:10 వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆరెంజ్ సినిమా నుంచి చిన్మయ్ సహిల్ హదా పాడిన పాటను విన్నారు. ఇప్పుడు అతడు సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వింటారు.

0: రెబెల్ మూవీ నుంచి కార్తిక్, ప్రియా, హిమేష్ వారి బృందం పాడిన పాటను వింటారు.
1: అంకుల్ మనసు చాలా మంచిది, అక్కని బాగా చూసుకుంటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురు కుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ప్రదేశ్, అస్సోం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2026 ప్రారంభించిన ప్రధానమంత్రి దేశ డిజిటల్ విప్లవంలో యూపీఐ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఆగస్టు నెలలో దేశంలో 24 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగటం ఈ విజయానికి నిదర్శనమన్నారు. సాంకేతిక సాధికారత ద్వారా ఆర్థిక సమానత్వం సాధించడంలో యూపీఐ ఒక అద్భుత సాధనంగా మారిందని తెలిపారు. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు సైతం చేరుకులేని ప్రాంతాలకు యూపీఐ సేవలు విస్తరించాయని మోదీ అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయని, సింగపూర్తో ఇప్పటికే అమలవుతున్న పద్ధతిలో ఇతర దేశాల చెల్లింపు వ్యవస్థలతో యూపీఐని అనుసంధించాలని పిలుపునిచ్చారు. ప్రవాస భారతీయులు ఎక్కువగా నివసించే దేశాలతో ఈ అనుసంధానం ద్వారా విదేశీ మార్కపు లావాదేవీలు ఖర్చులు తగ్గుతాయని, స్వదేశంలో ఉన్న కుటుంబాలకు డబ్బులు సులభంగా వేగంగా అందుతాయని మోదీ స్పష్టం చేశారు.
1: భారత్ కి ఫిన్టెక్ స్టోరీ అద్భుత రహీ హై ఔర్ ఇస్కా ఏక్ బడా చాంపియన్ హై హమారా యూపీఐ. మైనే పిచ్లే సాల్ భీ ఇస్కీ చర్చా కీ థీ, లేకిన్ యే ఇత్నీ బడీ ట్రాన్స్ఫర్మేషన్ హై కి జబ్ భీ ఫిన్టెక్ కీ చర్చా హోగీ తో వో యూపీఐ కే బినా అధూరీ హీ హోగీ.
0: సమాజంతో సామరస్యంగా జీవించే కళను విజ్ఞానం నేర్పుతుందని, అది జ్ఞానాన్ని సంపదను ప్రసాదిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ విజ్ఞానం జ్ఞానాన్ని సంపదను పెంపొందిస్తుందని, వ్యక్తి గౌరవాన్ని ఇనుమడింపచేస్తుందని తెలిపారు. ధర్మబద్ధమైన పాలనకు చేసే సేవ ఎంత అమూల్యమైందో విజ్ఞానం కూడా అంతే విలువైందని, జీవితాన్ని ఉన్నత స్థాయికి చేర్చే శక్తి అని మోదీ అభివర్ణించారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆహ్వానం మేరకు ఇస్మాయిలీ కమ్యూనిటీ 50వ ఇమామ్గా బాధ్యతలు స్వీకరించాక ప్రిన్స్ రహీం ఆగాఖాన్ ఈరోజు నుంచి 15 వరకు తొలిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు రాధాకృష్ణన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్లతో సమావేశమవుతారు. ఢిల్లీ పర్యటన ముగిశాక అహ్మదాబాద్, ముంబై, హైదరాబాద్ నగరాలు సందర్శిస్తారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఈ నగరాల్లో అమలవుతున్న వివిధ అభివృద్ది, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు పరిశీలిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ 17 సెప్టెంబర్ నుంచి 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టుగా బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ తెలిపారు. 2001 అక్టోబర్ 7న మోదీ తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని, ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ఈ ప్రయాణం కొనసాగిస్తున్నారని నితిన్ పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్లడమే కాకుండా మన సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం మరింత బలోపేతమయ్యాయని చెప్పారు. ఈ సేవా సంకల్ప్ అభియాన్ 17 సెప్టెంబర్ రక్తదాన శిబిరంతో ప్రారంభమవుతుందని, 7 అక్టోబర్ గ్రామాలను, పట్టణాలను అనుసంధానిస్తూ సేవాజ్యోతి కలస్ యాత్ర నిర్వహిస్తారని నితిన్ నవీన్ తెలిపారు. 17 నుంచి 17 అక్టోబర్ ప్రజల భాగస్వామ్యంతో సేవ మేర యోగ్దాన్ కార్యక్రమం కింద వివిధ సేవా కార్యక్రమం నిర్వహిస్తారని వెల్లడించారు.
2: సభీ లోగో సే యే ఉమ్మీద్ కీ జా రహీ హై కి 25 మినిట్ కా కమ్ సే కమ్ శ్రమ

0: दान वो दे। इसमें करीब 25 अलग अलग कार्यक्रम लिए गए हैं। हर व्यक्ति जो आम जनमानस से इसमें हम अपील करेंगे कि उनके भी योगदान से इस देश के विकास में योगदान मिले, परिवर्तन आए, इस दृष्टि से ये कार्यक्रम लिए गए हैं। इसमें समाज के जुड़े हुए विभिन्न विषयों को लिया गया है। सेवा सेतु अभियान 17 सितंबर से 17 अक्टूबर के बीच में प्रत्येक ब्लॉक स्तर पर शिविर कैंप आयोजित किए जाएंगे।
1: केंद्र रक्षा मंत्री राजनाथ सिंह कोलंबोलो శ్రీలంక అధ్యక్షులు అసరు కుమార్ దినేష్ నాయకతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తామని తెలిపారు. భద్రత, రక్షణ, శాంతి, శ్రేయస్సు నిర్ధారించేందుకు సంయుక్తంగా కృషి చేయాలని తమ పునరుద్ఘాటించినట్టుగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కొలంబోలో జరిగిన సమావేశంలో శ్రీలంకలో ప్రవాస భారతీయులతో రాజ్నాథ్ సింగ్ అంతకుముందు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీలంకలో భారతీయులు ఇరు దేశాల మధ్య మైత్రి బంధాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కొనియాడారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక ఆధారంగా ఏర్పడిన సంబంధాలు ద్వైపాక్షిక పురోగతికి బలమైన పునాదిగా నిలిచాయన్నారు. ఏ కష్టకాలంలో అయినా భారత్ శ్రీలంకకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ భేటీలో భారత్ సాధిస్తున్న ఆర్థిక పురోగతిని వివరిస్తూ ప్రపంచం ఆర్థిక సవాలు ఎదురవుతున్న 2026-27 మొదటి త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించిందని తెలిపారు. ప్రపంచ వృద్ధికి భారత్ 16% పైగా తోడ్పాటును అందిస్తోందని వెల్లడించారు. గత 12 ఏళ్లలో 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని, అందులో 8 ప్రధాన దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ వేదికలపై భారత గళానికి ప్రపంచం గుర్తింపునిస్తోందని, దీంతో దేశ గ్లోబల్ విశ్వసనీయత గణనీయంగా పెరిగిందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కార్గిల్ యుద్ధ వీరుడు, పరంవీర్ చక్ర గ్రహీత కెప్టెన్ విక్రమ్ బత్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు ఘన నివాళులర్పించారు. దేశాన్ని రక్షించే క్రమంలో కెప్టెన్ విక్రమ్ బత్ర కార్గిల్ మంచు శిఖరాలపై అసాధారణ ధైర్య సాహసాలు, చెక్కు చెదిరిన దేశభక్తి ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని ఓం బిర్లా సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. ఆయన వీరత్వం, సాహసం భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు. హిందీ సాహిత్య పితామహులు భారతేందు హరిశ్చంద్ర జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. భావాలు, భాష, శైలిలో నూతనత్వం జోడించి హిందీకి ఆధునిక రూపం తీసుకొచ్చారని అమిత్ షా సామాజిక మాధ్యమం వేదికగా కొనియాడారు. మాతృభాషను కేవలం భావ ప్రసార సాధనంగా కాకుండా జాతీయ ఆత్మగౌరవానికి, చైతన్యానికి మూలస్తంభంగా భారతేందు భావించారన్నారు. భారతేందు సృష్టించిన సాహిత్యం సమాజం పట్ల బాధ్యతను, దేశభక్తిని పెంపొందిస్తూ నేటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ఓం బిర్లా పేర్కొన్నారు. కాఠ్మండులో భారత ఫొరెన్సిక్ బృందం కీలక పురోగతి సాధించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలు ప్రాసెస్ చేయడంతో పాటుగా 378 డిఎన్ఏ ప్రొఫైల్ రూపొందించిందని, నేపాల్లో చిలిమేటనిల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది. భారత్ నేపాల్ సంయుక్త సాంకేతిక బృందం టన్నెల్లో పేరుకుపోయిన బురద తొలగించే పనులు ముమ్మరం చేస్తుంది. అయితే టన్నెల్ వాలు ప్రాంతం, కఠిన ప్రదేశాలు సహాయక సిబ్బందికి సవాలు విసురుతున్న సాంకేతిక బృందాలు నూతన పద్ధతులు ఉపయోగిస్తూ ముందుకెడుతున్నాయి. భారీ యంత్రాలు టన్నెల్ లోపలికి తీసుకెళ్లేందుకు వీలుగా తాత్కాలిక రహదారి నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ సహాయక చర్యల ద్వారా బాధితుల గుర్తింపు ప్రక్రియ వేగవంతం కానుంది. సౌదీ అరేబియాలో పౌరులు ఆర్థిక కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని హౌతీలు జరిపిన దాడులు భారత్ ఖండిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ అన్నారు. ప్రాంతీయ భద్రత, స్థిరత్వం దెబ్బతీస్తే ఇలాంటి దాడులు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అలాగే బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలో సముద్ర నావిగేషన్ స్వేచ్ఛకి ముప్పు కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పలు ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, మణిపూర్, మిజోరం, త్రిపుర, బీహార్, గంగటేక్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలో రాగల 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచ విలువిద్య పారా సిరీస్లో భారత క్రీడాకారులు పలు విభాగాల్లో స్వర్ణ, కాంస్య పథకాల కోసం పోటీ పడుతున్నారు. ఈరోజు జరిగే మ్యాచ్ల్లో భారత్ పలు పథకాలు గెలుచుకునే అవకాశం ఉంది. పారా రికవ్ మిక్స్డ్ టీమ్ స్వర్ణ పతాక పోరులో భారత్ నుంచి భావన, హరివీందర్ సింగ్ జోడి చైనాకు చెందిన లియాంగ్ జియాలీలతో తలపడతారు. అలాగే పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో ఆర్చర్ సీత్రిదేవి కజకిస్తాన్ చెందిన ఐజాడ సడాన్తో స్వర్ణం కోసం

0: పోటీ పడతారు. మరోవైపు శీతలదేవి తోమన్ కుమార్తో కలిసి పారాకాపూండ్ మిక్సిడ్ టీమ్ కాంస్య పతాక్పూర్లో ఇరాక్ జంటతో తలపడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. భారత్ ఫిన్టెక్ రంగం అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ఈ నెల 17 నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తెలిపారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీలంక పర్యటనలో భాగంగా కొలంబోలో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకతో సమావేశమయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ సహా దేశంలో పలు రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతకు సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తలను కలుద్దాం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు. ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం పి జ్ఞానేశ్వర్ రావు గారు ద్వారా సంగీత సరస్వతి అనే కథానిక వింటారు. ముందుగా ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి.
1: ఏపీఎస్ ఆర్టీసీ తెలియని వారు ఎవరు ఉండరు. మరి ఈ ఏపీఎస్ ఆర్టీసీని సమర్థవంతంగా నడపాలి అంటే ఒకవైపు ప్రయాణికుల భద్రతను చూసుకోవాలి, మరొకవైపు ఉద్యోగుల సంక్షేమం కూడా చూసుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క అంశాన్ని మనము నిర్లక్ష్యం చేసినా సమస్యే. కాబట్టి వారి సంక్షేమం అలాగే వారి భద్రతని రెండింటిని చూసుకుంటూ సమర్థవంతంగా మన విశాఖ రీజియన్ని నడిపిస్తున్నటువంటి విశాఖ రీజియన్ రీజనల్ మేనేజర్ శ్రీ బలిజి అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. అప్పలనాయుడు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు మన విశాఖ రీజియన్ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్గా ఉన్నారు. ప్రజల విషయానికి వస్తే ప్రజలకు మీరు చేసేటువంటి సేవల్లో ప్రధానంగా మన విశాఖ రీజియన్లో ప్రత్యేకమైనటువంటి సేవలు ఏంటి?
2: మన విశాఖ జిల్లాలో ముఖ్యంగా స్త్రీశక్తి పథకము ఆగస్ట్ 15 నుండి వచ్చిందండి. ప్రతి మహిళలు కూడా ఏపీలో ఉన్న మహిళ ఆధార్ కార్డుతో ఫ్రీగా ఎక్కడి నుండి ఎక్కడికైనా సరే సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అదేవిధంగా ఎక్స్ప్రెస్ సర్వీసెస్లు, ఈ 5 రకాల అల్ట్రాపెల్లు 5 రకాల్లో కూడా ఫ్రీగా ఏ టైప్లైనా ట్రావెల్ చేయొచ్చండి. ట్రావెల్ చేస్తున్నారు. నెలకి 20 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుండి రాయితీలు వాళ్ళకి లభిస్తుందండి. ఓఆర్ కూడా ఆక్యుపెన్సీ కూడా పెరిగింది. పెరిగిన తర్వాత కార్మికుల మీద కూడా ఆ తగ్గట్టు టికెట్స్ ఎక్కువ ఇష్యూ చేసే అవసరం కూడా పెరిగింది. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకొని ఒకే టైంలో అందరం కూడా ఒకేసారి వెళ్ళిపోదాము, అదేవిధంగా బస్ స్టాప్లో క్రిస్ క్రాస్ అవుదాము, ఆ రకంగా కూడా వాళ్ళు కూడా అర్థం చేసుకొని ప్రతి బస్ స్టాప్లో కూడా క్రిస్ క్రాస్ అవ్వకుండా, అదేవిధంగా ప్రయాణికులు ఎక్కుతుంటే ఒకేసారి మీద పడిపోకుండా, అదేవిధంగా ఈ టైంలో రష్గా ఉన్నాయి కదా ఉద్యోగులు, వాళ్ళు ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యోగులే కాబట్టి అదే టైంలో అందరూ ఒకేసారి కాకుండా కొద్ది డిఫరెంట్ టైమింగ్స్లో, కొద్ది ఎర్లీగా అవనివ్వండి 7 గంటలకి, తర్వాత 10 గంటలకి అవనివ్వండి 1 గంట వరకు, ఈ రకంగా టైమింగ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ప్రతి వాళ్ళకి సీట్లు దొరుకుతాయి. అదేవిధంగా స్త్రీశక్తి పథకం ఉపయోగించుకోవడం అవుతుంది. అదేవిధంగా ఎక్కువ రష్లో ఉండి డ్రైవర్ కండక్టర్ లేట్ అవ్వకుండా ఆ టైంలో అందరికీ టికెట్లు కొట్టాలి కాబట్టి 2 నిమిషాలు లేట్ అవ్వచ్చు. లేట్ అయినప్పుడు బస్సులో ఉన్నప్పుడు మన సైకాలజీ ఎలా ఉంటుందంటే వెళ్ళిపోవాలనిపిస్తుంది, బస్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపాలని అనిపిస్తుంది. ఈ రకమైన వ్యత్యాసం కాకుండా వాళ్ళని కూడా అర్థం చేసుకొని మనం కూడా ముందుకు సాగినట్టయితే ప్రయాణికులు కూడా మంచి సౌకర్యము మన ఆర్టీసీ నుండి అందించే అవకాశం ఉందండి.
1: ముఖ్యంగా మహిళా ప్రయాణికుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహిళల్లో కూడా గర్భిణీ స్త్రీలు, బాలింతలు వీళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రధానంగా వృద్ధ మహిళలు కూడా ఏదన్నా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కానీ, జాగ్రత్తలు కానీ, లేదా ప్రత్యేకమైన సౌకర్యాలు కానీ ఏమన్నా ఉన్నాయా?
2: తప్పనిసరండి. మహిళలు అనేసరికి సీట్లు అనేవి కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ముందు సీట్లోనే సిటీలో ఎస్పెషల్లీ ముందు

0: మీకు ఇలాగా వాళ్ళకి ఉంది. అదేంది మా డ్రైవర్ కండక్టర్లు కూడా మేము ఎప్పటికప్పుడు వృద్ధులు ఉంటారమ్మా, కొద్దిగా ఎక్కేటప్పుడు కూడా వాడు దిగేటప్పుడు కూడా వాళ్ళు తెలియదు, ఒకసారి బస్ స్టాప్ ఆపకుండా కూడా దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కండక్టర్ గారు డ్రైవర్కి కోఆర్డినేషన్, ఇద్దరికి కూడా కోఆర్డినేషన్ ఎప్పటికప్పుడు ఉన్నట్టయితే వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి చెయ్యొత్తనివ్వడానికి అవకాశం ఉంటుందని మేము ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నాం. వీళ్ళందరికీ కూడా అర్థం చేసుకొని డ్రైవింగ్కి వెళ్ళి ముందు సాగాలని మేము ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నామండి.
1: ప్రజల తరపున ఏదైనా సమస్య ఉంటే మరి మీలాంటి అధికారికి విన్నవించుకోవటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? ఎక్కడి నుంచి అయినా ఎప్పుడైనా
0: ఎప్పుడైనా సరే మనకి ఫోన్ నెంబర్స్ ప్రతి బస్సులో కూడా, డిపో మేనేజర్ నెంబర్, డివిజనల్ మేనేజర్ నెంబర్, రీజనల్ మేనేజర్ నెంబర్ ఉందండి. జనరల్ కంప్లైంట్ నెంబర్ కూడా 149 అన్నది నెంబరు విరివిగా సెంట్రల్ కమ్యూనికేషన్ సెల్ అయ్యి ఉన్నదండి. ఆర్టీసీ సేవలు ఈ రకంగా బాగోలేదు, ఆ రకంగా బావులు ఇంత సంస్థలో కొన్ని సిస్టమ్స్ అక్కడక్కడ లోపం ఉండొచ్చు, ఆ లోపాన్ని కూడా చూపించి కరెక్ట్ చేయండి, సవరించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి చెప్పచ్చు. రీజనల్ మేనేజర్ వారు కూడా వెబ్లో కూడా కొట్టినా సరే వాళ్ళ నెంబర్లు వచ్చేస్తాయండి.
1: 1 4 9 కనుక ఫోన్ చేస్తే
0: అన్ని విషయాలు తెలుస్తాయి. అదేవిధంగా మీ గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఏపీఎస్ఆర్టీ వెబ్ అని తీస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మనకి లభిస్తుంది. డిపో మేనేజర్ స్థాయి నుండి అన్ని నెంబర్లు లభిస్తాయి. ఈ మధ్య కాలంలో పార్సల్ సర్వీసులు కూడా విరివిగా మేము 7 నెలల నుండి తీసుకొచ్చాము. ఇదన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి బస్ స్టేషన్లో కూడా మన డిపోస్ బస్ స్టేషన్లో ఉన్నాయి. అవి ఉన్నాయంటే చాలా చీప్గా త్వరగా తీసుకెళ్లే కార్గో సర్వీసెస్, అతి త్వరగా తీసుకెళ్లే సర్వీస్ ఏంటంటే ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ అని చెప్పుకోవడానికి అర్హమైందండి. అంత ఫాస్ట్ గా తీసుకెళ్తారు.
1: దానికి ప్రత్యేకంగా ఇంత దూరం నుంచి ఇంత దూరం దాకా, ఇంత బరువు నుంచి ఇంత బరువు దాకా ఏదో తక్కువ ఉంది, ఏదో ఉంది కదా, అది
0: 5 కేజీల వరకు, ఇక్కడ నుండి 5 కేజీల వరకు 200 కిలోమీటర్ వరకు ఒక రేటు, దాటిన తర్వాత 10 కేజీలకు ఒక రేటు వైజ్ గా ఉన్నదండి. ఆ రకంగా మేము విరివిగా అది చాలా ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోయే పరిస్థితి, లాభం కూడా వస్తుందండి. దానివల్ల సంస్థకి 300 కోట్ల వరకు ఇది లాభదాయకంగా జరిగి ఉన్నంత సేవ చేస్తుంది కాబట్టి, రాయితీలు ఇస్తుంది కాబట్టి ఈ రకంగా కొంత ఆర్గనైజ్ చేయాలనే దృక్పథంతో పార్సల్ కూడా ప్రయాణికులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఇది బ్రాండెడ్ కూడా బాగా ఫాస్ట్గా వెళ్ళే పార్సల్ ఏది అంటే ఏపీఎస్ఆర్టీసీ అని కూడా బ్రాండ్ సంస్థకి రావడం జరిగిందండి.
1: మన విశాఖ రీజియన్ టూరిస్ట్ ప్లేస్, ఇక్కడ ప్రయాణికుల్ని అట్రాక్ట్ చేయడం కోసం ప్రైవేట్ వాళ్ళతో ఏ విధంగా మీరు పోటీ పడుతున్నారు?
0: తప్పనిసరి అండి, మన ప్రైవేట్ వాళ్ళకి మేము ఎప్పటికప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము, అప్పటికప్పుడు ప్రెస్ నోటిస్తున్నాము, వీడియోకి చెప్తున్నాము, పాంప్లెట్స్ పంచుతున్నాము. మనకున్న ముఖ్య కేంద్రాలైన అరకు, పాడేరు, అదేవిధంగా శ్రీకాకుళం, ఈ రకంగా మన సింహాచలం టెంపుల్స్కి కూడా మేము అడ్వర్టైజ్మెంట్ చేసి కొన్ని మ్యాపింగ్ కూడా తయారు చేసి గూగుల్లో పెట్టడం జరిగింది. ప్రతి బస్ స్టాప్లో కూడా వాళ్ళ మ్యాప్తో పాటు ఇంపార్టెంట్ డిపో మేనేజర్ నెంబరు, పోలీస్ నెంబరు, అత్యవసర నెంబర్లు కూడా మేము విరివిగా ప్రతి బస్ స్టాప్లో కూడా ఈ మధ్యకాలంలో అందరికీ తెలియజేసేలాగా, ఇంకా ప్రెస్లో కూడా ఇంకా ఎక్కువ ఇచ్చేలాగా మేము తెలియజేస్తున్నామండి.
1: ఇకపోతే ప్రత్యేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి మన ప్రాంతాల్లో, ఉదాహరణకు సింహాచలం కానీ, ఇలాంటి వాటికి ప్రత్యేక ఉన్నటువంటి ఏర్పాట్లకి మీరు సంసిద్ధమయ్యేటువంటి విధానం ఏంటి సమస్యలు రాకుండా?
0: తప్పనిసరి అండి, మాకు ఏపీఎస్ఆర్టీసీ అంటే స్పెషలైజ్డ్ సంస్థలో ఇలాంటి ఏది స్పెషల్ అకేషన్స్ వచ్చినా చాలా చక్కగా క్లియర్ చేస్తుందని పేరున్న సంస్థ అండి. దీనికి ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో మొన్న చందనోత్సవం జరిగిందండి. చందనోత్సవంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ 5-10 మినిట్స్లో ఇటు గోశాల సెంటర్లో కానీ అడివారం సెంటర్లో క్లియర్ చేయగలిగామండి. మన అత్యుత్తమ ఎప్రిషియేషన్ కూడా రావడం టెంపుల్ టూరిజంలో కూడా గవర్నమెంట్ తరువాత మంచి ఫోకస్ కూడా జరగడం జరిగింది. అదే రిటర్న్ ట్రాఫిక్ కూడా ఒక 10 నిమిషాలు లేట్ అయినా అది కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందుగా ప్లానింగు, ఎగ్జిక్యూటింగ్ మొత్తం ఇలాంటి ఏదేమైనా వచ్చినా సరే మా స్టాఫ్కి 24 అవర్స్, మన చందనం వచ్చినట్టు 24 అవర్స్ కూడా డ్రైవర్లు చక్కగా ఘాట్ ఆపరేషన్లు ఎటువంటి ఇష్యూ లేకుండా తిరగడం జరిగింది. మనకి ప్రయాణికుల రద్దీని బట్టి కూడా, అంటే ప్రయాణికులు అన్న వాళ్ళు ఒకే టైంలో అందరూ వచ్చేస్తారు, ఒకే టైంలో ఖాళీ, ఆ రద్దీలో ఇంకా ఎక్కువ కష్టపడ్డాము. ఈ రకంగా అధికారులు ఎప్పటికప్పుడు అందరు అధికారులు కూడా జోన్లో వాళ్ళని కూడా అందరు తరలించి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి 24 అవర్స్ కూడా ఆర్టీసీలో మేము మాతో రీజనల్ మేనేజర్తో సహా 24 అవర్స్ నిలబడి ప్రత్యేక ఏర్పాట్లు ఏంటంటే హనుమంత వాక సెంటర్లో అది జామ్ ఉండే అవకాశం ఉంది. దానికి ప్రత్యేక శ్రీకాకుళం విజయనగరం వచ్చే బస్సులు 2 గంటల నుండి అటు సబ్బవరం, అదేవిధంగా దువ్వాడ, స్టీల్ ప్లాంట్, గాజువాక మీద ఆర్టీసీ కాంప్లెక్స్,

ఓ 30 కిలోమీటర్లు పెరిగే అవకాశం ఉంది. ఈ రకంగా డైవర్ట్ చేస్తుంది ఓన్లీ ఆఫ్టర్ ఆల్ 6 అవర్స్ ఎక్కువ స్పాన్లో. అదేవిధంగా మిగతా అన్ని షటిల్ సర్వీసెస్ ఉండేలాగా మద్దిలపాలెం దాటి హనుమంతవాకి వెళ్ళలేని బస్సులు. ఈ రకంగా పోలీస్ వారి డైరెక్షన్తో ప్రయాణికులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారు అన్నది ప్రభుత్వం నుండి అర్థం చేసుకొని వాళ్ళకి ఆర్టీసీ అవ్వచ్చు లేకపోతే స్పెషల్ అకేషన్స్ అవసరాలు అర్థం చేసుకొని ముందుకు సాగి

0: లోకల్ ప్రయాణికులకి ఎక్కువ ప్రయారిటీ మేము ఇవ్వడానికి మేము చూస్తున్నామండి. అవి లాంగర్ సర్వీసెస్, తక్కువ సర్వీసులు మేము నడుపుతున్నామండి.
1: ఇతర రాష్ట్రాలకి మనం ప్రత్యేకమైన బస్సులు నడపడంలో ముఖ్యంగా ఒరిస్సా మన పక్కనే ఉంది, దానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు మీకు ఉన్నాయి? ఇంకా ఏదన్నా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి?
0: తప్పనిసరి, ఇంటర్ స్టేట్ రూట్లో ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళు కొన్ని బస్సులు తప్పితే మేము కొన్ని బస్సులు తప్పుతాం. ఈ రకంగా లాంగ్ రూట్, సింగిల్ రూట్ ఉన్న రూట్లో సుంకి, మీదుగా జైపూర్, ఇలాంటి రూట్లన్నీ కూడా మాకు ఇంట్రెస్టెడ్ ఉన్నప్పుడు ఉన్న బస్సుల్లో కొత్త బస్సులు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అంటే మధ్యలో ఎటువంటి అసౌకర్యం రాకుండా. అదేగా శిక్షణ కూడా, డ్రైవర్ కండక్టర్ భాష వేరుగా ఉంటుంది, ఆ భాష తగ్గట్టుగా వా డ్రైవర్ శిక్షణల మధ్య ఉంది. ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకొని సర్వీసెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తామండి.
1: ఏజెన్సీ ప్రాంతంలో మరి బస్సులు నడిపే విధానంలో మరి ఒక్కొక్కసారి గూడాలకి వాటికి బస్సులు అందుబాటులో ఉండవు. వాళ్ళు ఏదైనా మీకు విన్నవించుకోవడానికి వాళ్ళకి బస్సు నడిపించుకోవాలి అని, లేకపోతే మీ ద్వారా వాళ్ళకి బస్సు కొత్త బస్సు వేయడానికి అవకాశాలు ఎట్లా, ఏమిటి పద్ధతి ఏంటి?
0: ముఖ్యంగా మాకు రిప్రజెంటేషన్స్ ప్రయాణికుల నుండి ఫోన్ చేస్తారు. లోకల్ అక్కడ ఉన్న మండల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, వాళ్ళు మండల్ మీటింగ్లు అడుగుతారు. అదేవిధంగా జెడ్పీటీస్, జిల్లా పరిషత్, ఎమ్మెల్యేస్ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, రెగ్యులర్ ఫోన్లు చేస్తారు, వాట్సాప్ రిప్రజెంట్, ఇవన్నీ పరిగణలో తీసుకొని డిమాండ్ ఎంత ఉంటే తప్పనిసరిగా బస్సులు వేస్తున్నామండి. దాని తగ్గట్టు క్లియరెన్స్ చేస్తాం. ఘాట్ ఆపరేషన్ అంటే స్పెషల్గా స్పెషలైజ్డ్గా ఉంటుందండి. ఆ స్పెషలైజ్డ్ ఘాట్ ఆపరేషన్లు ఎక్కువ ఖర్చు అవుతుంది, అయినప్పటికీ కూడా ప్రయాణికులకు సేవను అందించాలని, సర్వీసులో అంత ఇబ్బంది లేని పరిస్థితి ఉందని, ఎప్పటికప్పుడు టైమింగ్స్లో అవ్వచ్చు, లేకపోతే ఫాస్ట్నెస్లో అవ్వచ్చు, లగ్జరీ బస్సులు అవ్వచ్చు, ఏమైనా సరే ఉన్న పరిధిలో ఒకవైపు మనకి పరిధి కూడా చూసుకొని తప్పనిసరిగా ప్రయాణికులకి మ్యాక్సిమం సర్వీస్ అందించడానికి ప్రయత్నం చేస్తాం.
1: ఒక ప్రాంతానికి బస్సు వేయాలంటే ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటాయా? ఈ ఫుల్ఫిల్ అయితే మీకు బస్సు వేస్తాము అనేది ఏదైనా ఉంటుందా?
0: ఫుల్ఫిల్ అవ్వడానికి లాంగ్ డిస్టెన్స్లో డైరెక్ట్ పాసెంజర్స్, ఇక్కడ నుండి గూడెంకి బస్సు అడిగారు, గూడెంకి ఎంత డైరెక్ట్ పాసెంజర్స్ ఉన్నారు అనేది మేము ట్రయల్ అండ్ రన్ ఫిజికల్గా చూస్తాము. ట్రయల్ అండ్ రన్ 100% ఉందంటే తప్పనిసరిగా డైవర్ట్ చేసేనా, అంటే కొన్ని రూట్లో బస్సులు ఇప్పుడు ఇక్కడ నుండి రాజమండ్రి సర్వీస్ ట్రైన్లు వచ్చాయి, వందే భారత్ వచ్చింది, సో రాజమండ్రి సర్వీస్ డైరెక్ట్గా మా బస్సులో, ఆ బస్సులు వేరే రూట్లో డైవర్ట్ చేసి ఉన్న పరిధిలో ఉన్న బస్సుల్ని మేము కంప్యూటరైజ్ సిస్టంలో ఎక్కడ బస్సులు తక్కువ వస్తున్నాయి, ఎక్కడ ఎర్నింగ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఇవన్నీ బేరీ చేసుకుంటే ఓవరాల్గా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తామండి.
1: ఇంకా ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి ఎలాగో బస్సులో ఫ్రీ ప్రయాణం ఉంది, మగపిల్లలకి చదువు కోసం, చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకమైనటువంటి పాసులు కానీ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ అవకాశాలు ఉన్నాయా?
0: స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు మొన్నటి వరకు 7th క్లాస్ వరకు అందరికీ ఫ్రీ అండి. ఉమెన్కి 10th క్లాస్కి ఉండేది, ఇప్పుడైతే ఉమెన్ ఆల్వేస్ అందరికీ ఫ్రీయే కాబట్టి 7వ తరగతి వరకు ఫ్రీగా మనము పాసులు ఇస్తామండి. తర్వాత వచ్చే పాసులు అన్నీ కూడా 1/4 కన్సెషన్తో వాళ్ళందరికీ పాసులు ఇస్తామండి. స్టూడెంట్స్, కాలేజీ వాళ్ళు అందరూ కూడా, ఎన్జిఓస్ వేరే కమిట్మెంట్తో వాళ్ళకు కూడా సెపరేట్ పాస్, ఈ రకమైన అన్ని రకాల. అదేవిధంగా నెల మొత్తం మీద తీసుకెళ్ళితే మనం ఆ పాస్ కూడా సెపరేట్గా, మంత్లీ సీజన్ పాస్, ఈ రకరకాల పాసులు ప్రయాణికులకు అందుబాటు, ప్రజల సంస్థ ప్రజలకు అందుబాటు ఉండే విధంగా ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు ముందుంటుందండి.
1: చివరిగా మీ ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ ఏదైనా బస్సులో వెళ్ళేటప్పుడు ఏదైనా సమస్య వస్తే, ఆరోగ్యపరమైనటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి మీ తరపున ఏదన్నా ఎక్కడెక్కడ డిస్పెన్సరీస్ కానీ ఆసుపత్రులు కానీ ఏర్పాటు చేశారా?
0: మనకి ఇప్పుడున్న, ఒకప్పుడైతే చాలా రేర్గా హాస్పిటల్లు ఉండే పరిస్థితి, కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ హాస్పిటల్ ఏపీఎస్ఆర్టీసీ తరపున మేము డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్ అప్ చెప్తాను. మాది డిస్పెన్సరీస్ అంటే విశాఖపట్నంలో ఒక హాస్పిటల్ ఉంది, కాకినాడలో హాస్పిటల్ ఉంది, మా ఓన్ హాస్పిటల్, అదేవిధంగా రాజమండ్రిలో హాస్పిటల్ ఉంది, ఓన్ ఎంప్లాయీస్కి ఉంటాయి. మనం బయట ప్రయాణికులకి అంటే అత్యవసరం అయితే వాళ్ళు అటెండ్ అవుతారు. అదేవిధంగా నియరెస్ట్ హాస్పిటల్లో మాకు దగ్గర అన్ని అడ్రస్లు ఉంటాయి, సూపర్వైజర్లు ఉంటాయి, మేము వాళ్ళకి అందజేసి ఏర్పాటు చేస్తామండి.
1: అప్పలనాయుడు గారు, మరి ఇంకా భవిష్యత్తులో ఎన్నో అవార్డులు పొంది ప్రజాసేవలో మునిగి తేరాలని, మీ ఆధ్వర్యంలో విశాఖ రీజియన్లో మన ఏపీఎస్ఆర్టీసీ ఇంకా పురోగతి సాధించాలని, భవిష్యత్తులో ఇంకో ఎన్నో ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు మీ చేతుల మీద జరగాలని ఆశిస్తూ ఆకాశవాణికి వచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ప్రయాణికుల లబ్ధి కోరే ఆర్టీసీ విధానాలు ఈ అంశంపై విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ శ్రీ బి అప్పలనాయుడు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. తరువాత పి జ్ఞానేశ్వరరావు గారి ద్వారా సంగీత సరస్వతి కథానిక వింటారు.
3: సంగీత సరస్వతి అమ్మా, ఆకాశంలో గతం చూసావా?
4: చూశాను.
3: ఈ కోడిని చూడు.
4: అవును,
3: తన పసిపిల్లల మీద కన్నేసి తన్నుకుపోబోతున్న గ్రద్దం చూ

చూసి అల్లంత దూరాన ఆకాశానికి ఎగిరి తన పదునైన కాలిగోలతో దాని గుండెను చీల్చి పిల్లలను రక్షించుకుంటుంది తల్లి. ఇది శక్తి సామర్థ్యాల ప్రదర్శన కాదు. పిల్లలను కాపాడుకోలేని తల్లి జీవితం వ్యర్థం అనే భావనే అలా చేయిస్తుంది. ఈ భావనే సృష్టి నడిపిస్తోంది. నువ్వు తలదించుకొని ఒద్దిగ్గా కాసేపు కూర్చో, జడవేయాలి. అమ్మా, అందరూ రాగసుధ ఆంటీ గురించి గొప్పగా చెప్పుకుంటుంటారు, ఎందుకని అని అడిగింది 9వ తరగతి చదువుతున్న పద్మ తల్లి మహాలక్ష్మిని. కూతురు అడిగిన ప్రశ్నకు తన స్నేహితురాలు రాగసుధ జీవితంలో జరిగిన కొన్ని ఘట్టాలు మహాలక్ష్మి మధ్యలో ఒక్కసారిగా మెదిలాయి. ఒక సున్నితమైన, మధురమైన, ఆర్ద్రత కలిగిన విషయాన్ని మదిలో పదులుపరచుకున్న ఒక జ్ఞాపకాన్ని ఒద్దిగగా మాటల రూపంలో కూతురికి చెప్పడానికి తాను మానసికంగా ఇంకా సన్నద్ధం కాలేదు. కానీ అప్రయత్నంగా కొన్ని ముత్యాలు లాంటి పదాలు జాలువారాయి. రాగసుధది సంగీత, సాహిత్య, వారసత్వ నేపథ్యం కలిగిన కుటుంబం. ఆమెకు వేణుగానం అంటే ప్రాణం. రాగసుధ మురళిల కళ్యాణం రాధామాధవుల ప్రణయ దృశ్య కావ్యం. కానీ నిజ జీవితంలో జరిగేది వేరు. భర్తలను గెలిపించడానికి భార్యలు ఓడిపోతూ ఉంటారు. ఆంతరంగిక సమాజంలో మాత్రమే మహిళలు విజేతలుగా నిలుస్తారు, అంది కూతురుతో తల్లి లక్ష్మి. మన ఇంటి ముందు వేసిన ప్యాచ్ వర్క్ రోడ్డుల ఏంటమ్మా, ఎప్పుడు అడిగినా ఆంటీ గురించి సగం సగం చెబుతావు అని తల్లిపై విసుక్కుంది కూతురు పద్మ. ఇప్పుడు ఎలాగూ ఆడిటోరింగ్ వెళ్తున్నాం కదా, నీకు అన్నీ అక్కడే తెలుస్తాయి, తొందరగా తయారవు అని భుజం తట్టింది. ఇక లే, జడ అల్లడం పూర్తయిందన్నట్లు, ఇసుక వేస్తే ఇసుక రాలదన్నట్లు రోడ్డు అంతా జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఆడిటోరియం అంతా యువతతో కిక్కిరిసిపోయింది. స్టేజీ అంతా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. ఒక్కొక్కరుగా వేదికపైకి వచ్చి తాము అభ్యసించిన, మంచి పేరు తీసుకొచ్చిన రాగాలతో శ్రోతలను తమ మురళీగానంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు. వారంతా జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయిలలో వేణుగానామృతం అందించడంలో సుప్రసిద్ధులు. కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు, సాహిత్య అకాడమీ అధ్యక్షులు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఆ కార్యక్రమంలో ఏ కొంత విరామం దొరికినా రాగసుధ వ్యక్తిత్వాన్ని, ప్రతిభను ముచ్చటించుకుంటున్నారు అక్కడున్న వారందరూ. నవరస మురళీ గానామృతం ప్రదర్శనలో భాగంగా ఇళయరాజా ఎవర్గ్రీన్ హిట్స్ సభికులందరికీ వీణులు విందు చేశాయి. అనంతరం ముఖ్య అతిథులు సభనుద్దేశించి మాట్లాడారు. సంగీతం అనేది నైగారా జలపాతంలా కొత్తదనంతో తుణికిసలాడాలని, మానసిక ఉల్లాసాన్ని కలిగించాలని, హృదయ వీణపై మధురిమలు పలికించాలని, శ్రోతల కాలం హిమంలా కరిగిపోవాలని, ప్రతి రాగంతోనూ ప్రతి ఒక్కరి మనస్సు పెనవేసుకుపోయేలా, గత జన్మ స్మృతులను తడిమి చూసుకునేలా ఉండాలని, అదే ఉత్తమ సంగీతానికి గీటురాయని, ఆ మధురిమలు సరిగమలు అలవోకగా తమ వేణు గానామృతంతో అందించిన శ్రీమతి రాగసుధ మరియు వారి బృందం ధన్యులని ప్రధాన వక్త ప్రసంగం అప్రతిహతంగా సాగుతోంది. ముందు వరుసలో కూర్చున్న మురళి ఈ లోకంలో లేడు. అతడి మానసిక స్థితి పరిపూర్ణతపై పయనిస్తోంది. ఇప్పుడిప్పుడే కమలంపై ప్రసరిస్తున్న ఉదయభానుని లేత కిరణాల్లా, ఇప్పుడే ఎక్కడి నుండో అన్న మాటలు, తను విన్న మాటలు, శరీరంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రకంపనలకు తోడై ఏవో ఏవేవో సరికొత్త భావనలు తనను శాంతంగా అలముకున్నాయి. మనస్సు చాలా తేలికైపోయింది. గొంగళీ పురుగు స్థితిని వదిలించుకొని అంటుకున్న రెక్కలను అతి కష్టంగా విప్పి బలంగా గాల్లో ఎగిరే సీతాకోక చిలుక అనుభూతితో తనను తాను మించిపోయాడు మురళి. తన ఉనికి, పరిణామం తనకు తెలుస్తోంది. తను నడిచి వచ్చిన దారిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. నాడు తను ఉన్న స్థితికి, నేడు తను ఉన్న ఉన్నత స్థితికి మూలాధారం కేవలం రాగసుధే అన్న విషయం బోధపడింది. తన పాత్ర నామమాత్రమేనని స్పష్టంగా గోచరించింది. తన ప్రతి భావోద్వేగ స్పందనలకు ప్రతిస్పందనగా
కార్యోన్

ముఖం చేసే విధంగా తగిన రాగంతో సమయపాలనతో మురళి గానామృతం గ్రోలి తనని లాలించి పాలించి విజయం వైపు మ్యూజిక్ థెరపీ ద్వారా పయనించేలా ప్రేరేపించిన రాగసుధ ఒకప్పటి తన ప్రియురాలు. నవరస, కన్నడ, వసంత, వరాలి, మోహన, కళ్యాణి, ఆనందభైరవి, సింధు భైరవి, శివరంజని హంసధ్వని రాగాలతో చేసిన ప్రేమ సరాగాలు ఎప్పటికీ మరుపురాని మధురానుభూతులు. నేడు తనలో ఆమె సగం కాదు, తానే ఆమెలో సగం. ఒక పల్లెటూరులో సాధారణ ప్రైవేట్ టీచర్గా జీవితం ప్రారంభించి నేడు రాష్ట్రం అంతటా ఉన్న పలు విద్యాలయాలకు అధిపతిగా ఉన్నత శిఖరాలకు చేరుకునేలా చేయడమే కాకుండా కోవిడ్ బారిన పడి తను జీరో అయినప్పుడు ఆమె హీరోగా మారి పరిస్థితులను చక్కదిద్ది తన కోసమే పుట్టిన తనకు మాత్రమే సొంతమైన రాగసుధకు ఈ జన్మలో ఏమిచ్చుకుంటే ఆమె రుణం తీరుతుంది అని తనలో తాను మదనపడటం, వెనువెంటనే అప్రయత్నంగా మురళి కళ నుండి రెండు కన్నీటి బొట్లు రారటం, వేదికపై ప్రసంగిస్తున్న రాగసుధ భర్త మురళి మనోస్థితిని గమనించి నా ప్రసంగాన్ని మధ్యలోనే ఆపినందుకు క్షమించండి అని ప్రేక్షకులను కోరి వెనువెంటనే శ్రీవారి చెంతకు చేరి అతడిని వాదార్చడం అక్కడి వారికి ఒకంత ఆశ్చర్యమేసింది. నిజమైన ప్రేమకు అనుబంధానికి ఇదొక సజీవ సాక్ష్యం అనిపించింది. కరతాళ ధ్వనుల మధ్య శ్రీమతి రాగసుధను పతి సమేతంగా వేదికపైకి ఆహ్వానించారు. స్టాండింగ్ ఓవేషన్ తన ప్రతిభకు నిదర్శనం. కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా శ్రీమతి రాగసుధకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు నగదు బహుమతి ప్రదానం ఆమెకు దక్కిన మరో అరుదైన గౌరవం. ఇందులో గొప్ప ఉందే అమ్మా, ఎవరైనా ఏ రంగంలో కృషి చేస్తే ఆ రంగంలో రాణిస్తారు, అనుకున్న సాధిస్తారు, జీవిత సాఫల్యం పురస్కారం అందుకుంటారు అంది కూతురు పద్మ. ఆ తొందరపాటే నీకు వద్దన్నది. ఎవరి గురించైనా తొందరగా ఒక నిర్ణయానికి రాకూడదు, మనకు తెలిసిందే సరైందని అనుకోకూడదు. రాగసుధ నా డిగ్రీ కాలేజీ స్నేహితురాలు. ఆ రోజుల్లో తన సీనియర్ అయిన మురళిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వేణుగానంపై మక్కువతో సాధన చేసింది. వేణుగానంపై పిహెచ్డి చేసిన భారతదేశ మొట్టమొదటి మహిళ అల్కా ఠాకూర్ను ఆదర్శంగా తీసుకుని గోల్డ్ మెడల్ సాధించింది. భర్త మురళి స్థానికంగా విద్యారంగంలో స్థిరపడడం వల్ల తనకు చేదోడు వాదోడుగా ఉండాలన్న ఉద్దేశంతో దేశ విదేశాలలో వేణుగానామృత ప్రదర్శనలకు రాగసుధకు ఎన్ని అవకాశాలు వచ్చినా పిల్లల కోసం, భర్త కోసం తన ఆశ్రయాన్ని వదులుకుంది. రాగసుధ మాత్రమే కాదు, రాగసుధ వంటి ఎంతోమంది ప్రతిభ కలిగిన మహిళలు ఎన్నో అవకాశాలను వదులుకొని కుటుంబాన్ని విజయవంతంగా నడిపించడంలోనే ఆనందాన్ని పొందుతున్నారు అంది కూతురుతో తల్లి మహాలక్ష్మి. అమ్మ, ఆమె భర్తకి వేణుగానం అంటే ఇష్టం ఉండదా? అడిగింది కూతురు పద్మ తల్లి మహాలక్ష్మిని. ఇష్టమే కానీ స్త్రీ చేతిలో వేణు కాకుండా వీణ ఉండాలంటాడు. పెళ్లికి ముందున్న వ్యక్తి యొక్క అసలు వ్యక్తిత్వం పెళ్లి తర్వాత వ్యక్తమైంది. మనుషుల్లో ఆడ మగ ఉంటారు కానీ సంగీత, సాహిత్య, రాజకీయ, సృజనాత్మక రంగాల్లో అభినవేశమే ప్రధానం కానీ స్త్రీ పురుషుల భేదం లేదు. అయినా బాగా చదువుకున్న వారిలో కూడా ఇంకా ఈ పనులు వీరే చేయాలి అనే భేదభావనలు వేలు ఎనుకుని ఉండడం, కొన్ని పనులకు మాత్రమే స్త్రీలు పనికి వస్తారు, రాణిస్తారు, మిగతా రంగాల్లో స్త్రీలు సూటబుల్ కాదు అనే మైండ్ సెట్తో ఉన్నది సమాజం. అతని మనోగతం ఆమెకు నిరాశ కలిగించలేదు, ఎందుకంటే ఆమెది షరతులు లేని ప్రేమ. శ్రీమతి రాగసుధ ముందు రెండు దారులున్నాయి. ఒకటి, తన వేణువుతో అసాధ్య రాగాలను అలవోకగా పలికించి దేశంలోనే సుప్రసిద్ధ ఫ్లూటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించడం. రెండు, కుటుంబం కోసం, తన పిల్లల కోసం మురళి చేతిలో తానే ఒక రాగమైపోవటం. సుధ రెండో మార్గాన్ని ఎంచుకుంది అని కూతురికి వివరించిన లక్ష్మి కొన్ని సెకండ్ల పాటు నిట్టూర్పుతో మళ్ళీ అందుకుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు. కోవిడ్ గడ్డు కాలంలో వార్డుల బళ్ళు, బళ్ళు వార్డులు అయ్యాయి. మురళికి అప్పు కూడా ఎక్కడా పట్టలేదు. విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. మురుగుతున్న నక్క మీద తాటకాయ పడినట్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా
విద్యాలయాల భవన నిర్మాణం జరిగిందన్న కారణంగా

0: ంగా యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. పరిస్థితి అదుపు తప్పిందని తెలుసుకోవటానికి రాగసుదకు ఎక్కువ సమయం పట్టలేడు. తక్షణ కర్తవ్యం ఆలోచించింది. ఆన్లైన్ ద్వారా ఈ 2 సంవత్సరాల్లో పెక్కుమంది వేణుగాన ఔత్సాహికులకు శిక్షణ ఇచ్చింది. నేటి సంగీత బృందంలో పాల్గొన్న యువతి యువకులందరూ ఆమె శిష్యులే కావటం ఈ సభ యొక్క ప్రత్యేకత. ఈ సందర్భంలోనే మురళీ గారి కాలేజీల పరిస్థితిని, ఆర్థిక చితుకుబాటును అడిగి తెలుసుకున్న మంత్రి గారు కళాశాల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ చేయడమే కాకుండా విద్యాలయ నిర్మాణానికి కూడా స్థలం మంజూరు చేశారు అని ముగించింది మహాలక్ష్మి. అయితే రాగసూద అంటేది యాన్ అన్కండిషనల్ లవ్ స్టోరీ అన్నమాట అని సన్నగా నవ్వింది పద్మ. శ్రీమతి రాగసూద జీవిత సాఫల్య పురస్కార సభ జరిగిన రాత్రి మురళికి నిద్రపట్టలేదు. ఎప్పటిలాగే యథాలాపంగా అతనిని గోమిగా దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుని నిద్రపుచ్చే ప్రయత్నం చేసింది రాగసుద. ఎడతెరిపి లేని ఆలోచనలతో అతడు కొట్టుకుపోతూ అంతర్ముఖం అయ్యాడు. ఆమె ప్రతిభ తెలిసి ప్రోత్సహించాల్సింది పోయి శ్రీమతి అనే సర్కిల్లో రాగసుదను పరిమితం చేయడం ఆకాశాన్ని అరచేతిలో బంధించాలనుకోవడం లాంటి అవివేకం. ఒక మోసా ధోరణిలో కొట్టుకుపోతుండడం వల్ల మన కళ్ళు పరిశీలిస్తున్న విషయాలు హృదయానికి చేరువయ్యేలోపే గాల్లో ఆవిరైపోతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా మురళి విద్యాలయాల స్థాపన జీవం లేని ఒక ఆలోచనగా, ఒక అర్థం లేని వెంపర్లాటగా తోచింది. ముమ్ము అని మురళిని గారంగా పిలిచే రాగసుద దృక్కోణంలో తనకు 3 పిల్లలు అతడితో కలిపి ఆమె విశాల దృక్పథం ముందు తను ఎంత మరుగుజ్జు, సిగ్గుతో ఒక క్షణం తలదించుకున్నాడు. ఈ ఆలోచనలో పడ్డ మురళికి అనిపించింది రాగసుద లక్ష్య సాధనకు తాను ఒక సమిధిగా ఎందుకు కాకూడదు అని. తనలో తాను ప్రశ్నించుకుని నిశ్చలమైన మనస్సుతో ఒక నిర్ణయాన్ని అమలు చేశాడు. మ్యూజిక్ అకాడమీ నిర్మాణానికి ఊరిలో తన పేర ఉన్న భూమిని అమ్మి అకాడమీ భవన సముదాయాలను నిర్మించాడు. జీవిత సాఫల్య పురస్కారం ప్రత్యేక గౌరవానికి రాగసుద మాత్రమే అర్హురాలు. అందుకనే అతడు పతి సమేత సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. వేదిక పైన ఆమె దగ్గర నిల్చున్న ఆ కొద్ది క్షణాలు తనకేగాక వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా ఆమె ఒక శక్తి స్వరూపిణి, అతడు ఉపాసకుడు. ఇప్పుడు అతడు భౌతికంగా శూన్యం, రాగసుద వేణువులో వాయులీనమైన మోహన రాగం. రాగసుదకు మారుపేరు ఒక గొప్ప సంకల్ప బలం. నిండు సభలో మురళి కళ్ళ నుండి పశ్చాత్తాపంతో రాలిన 2 కన్నీటి బొట్లుకు మరో పేరు నివురుగప్పిన పురుషహంకారం, సంకుచితత్వం. ఇరు హృదయాల కళ మ్యూజిక్ అకాడమీ పేరు సంగీత సరస్వతి.
1: మీరు ఇంతవరకు పి జ్ఞానేశ్వరరావు గారు ద్వారా సంగీత సరస్వతి కథానిక విన్నారు. కార్మికుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఒంటరి చిత్రం నుంచి ఎస్పి చరణ్ కల్పన పాడిన పాటను విన్నారు. ఇప్పుడు పంజాబ్ మూవీ నుంచి హరిచరణ్ శ్వేత పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు.

0: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మాచవరంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ముఖ్యమంత్రి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. రైతుల భూములకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పుస్తకాలను అందిస్తున్నామని తెలిపారు. భూ సర్వే ద్వారా భూములపై రైతులకు హక్కులను మరింత పటిష్టం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: మీ భూమి మీ హక్కు, మీ ఆస్తికి ఇది మీ జీవితానికి భరోసా. ఒక్క నిమిషం ఆలోచించకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశానని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన రాజముద్రతో పట్టాదారు పాస పుస్తకాలు ఇస్తానని చెప్పి చేసి చూపించాను. 2.0 సర్వే ద్వారా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకున్నాను. అభివృద్ధి అంటే కేవలం నిర్మాణాలే కాదు, రైతుకు రెట్టింపు ఆదాయం రావాలి. ఇదే మా ప్రభుత్వం అజెండా.
0: అంతకుముందు మాచవరంలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ గ్రిడ్ ఆధునీకరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఎన్ఆర్టీ టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్తో కలిసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విదేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు రాష్ట్రాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: మనకి ఎన్ఆర్ఐలకి సపోర్ట్ ఇచ్చే విధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ ఇస్తా ఉన్నారు. ఇంకా కూడా మీ గౌరవాన్ని కాపాడే విధంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండే విధంగా, మీ కుటుంబం అన్ని అక్కడ ఉన్నా కూడా మీ మూలాలు మాత్రం ఈ తెలుగు నేలలోనే ఉన్నాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చి ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఇటువంటి మీ ఆశలకు తగ్గట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు.
0: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 913 ఆరోగ్య సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె ఈరోజు స్పందిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు గిరిజన పట్టణ ప్రాంతాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఆసుపత్రుల్లో మౌలిక వసతులతో పాటు సరిపడా వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నూతనంగా నిర్మించిన యోగా కేంద్రాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో ఎదురవుతున్న అనేక ఆరోగ్య సమస్యలను యోగా వ్యాయామం ద్వారా నియంత్రించుకోవచ్చని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి సూచిస్తూ,
3: 21ని ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం, ఇవాళ 177 దేశాలు ప్రపంచ వ్యాప్తంగా యోగాని అవలంబిస్తున్నాయి, సాధన చేస్తున్నాయి అంటే మన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగా ఎంత గొప్పదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. తర్వాత గ్రామాలకి ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇప్పటికే 10 లక్షల మంది యోగా ట్రైనర్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. యోగాని మరింత ప్రాచుర్యం కలిగించడమే కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అది ఒక భాగం చేసే దిశగా కూడా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని గణేష్ మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా

0: ఈరోజు ప్రకటించారు. వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు విద్యుత్ సౌకర్యం విషయంలో ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. పండుగ సందర్భంగా భక్తులు, నిర్వాహకులు సౌకర్యవంతంగా వేడుకలు నిర్వహించుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మౌలిక వసతులు లేని ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విశాఖపట్నం పాతనగరంలోని వేలంపేటలో ఇళ్ల నిర్మాణానికి మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మురికివాడల్లో నివసించే పేదలకు మెరుగైన వసతులు కల్పించడంతో పాటు వారికి సొంత ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. విశాఖపట్నంలో మరో 4 మురికివాడలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, వాటి సమగ్ర అభివృద్దికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాష్ట్రంలో ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నియోజకవర్గానికి చెందిన 85 మంది లబ్దిదారులకు 38,68,041 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు ప్రతి 15 రోజులకు ఒకసారి నిరంతర ప్రక్రియగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఇచ్చినటువంటి చెక్కులు 38,68,041 రూపాయలు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 1,177 మంది లబ్ధిదారులకి మనం ఈ ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఎవరైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారో, వీటితోటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఈ రకంగా 15 రోజులకు ఒకసారి చెక్కుల రూపంలో వారి వైద్య ఖర్చుల నిమిత్తమై ధనం సమకూర్చడం అనేది పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి మహత్తరమైన కానుక.
0: ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోనికి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోనికి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయడం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందని, ప్రతి గ్రామంలో రోడ్లు, డ్రైన్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా బీరవాసరం మండలం కొనితవాడ గ్రామంలో 1,08,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 కోట్ల రూపాయలతో రహదారుల నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం ఈరోజు జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ బోహ్రా అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో మొత్తం 12 ఎజెండా అంశాలపై చర్చిస్తున్నారు. 2026-27 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పనుల ప్రణాళిక, ఇప్పటివరకు పనుల పురోగతి, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట ప్రభుత్వానికి మధ్య కుదరాల్సిన ఒప్పందాలు వంటి అంశాలపై చర్చ జరుగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని వర్గాల ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ యోగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా, చిక్కుకున్నాడు.

0: తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఈ ప్రసారంలో 2 గంటల 31 నిమిషాలకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమా పాటలు వింటారు.

ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు వింటారు. మహిళా శ్రోతలు మాత్రమే కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 0891-2727-244, అలాగే 0891-2727-288.

0: హలో.
1: హలో, బాగున్నారా?
0: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను.
0: మీ పేరు?
1: రాధ ఫ్రమ్ శ్రీకాకుళం.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట?
1: అమ్మ రాజీనామా పిక్చర్ లోని ఎవరు వ్రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో హలో
1: హలో
0: హలో
1: హలో మేడం,
0: చెప్పండి, బాగున్నారా?
1: బాగున్నాను మేడం.
0: మీ పేరు?
1: మా పేరు ప్రొఫైల్ అండి. ఉపాపాడి నుంచి చేస్తున్నానండి.
0: ఏ సినిమాలో పాట?
1: లాటర్ లాటర్లో నుంచండి. నేస్తమాన్న పాట కావాలండి.
0: తప్పకుండా అండి, వినండి.

0: నేస్తమా, ఇద్దరి మధ్య కొన్ని అడుగులు దూరం ఉంది, అది 7 అడుగులు అవ్వాలి. నీ పేరే పలకమంది, నీ ఊసరే వినమంది, నిన్నే చూడమంది నేస్తమా, ఓ ప్రియ నేస్తమా.
1: హలో.
2: హలో, నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాను మేడం గారు.
1: మీ పేరేండి?
2: నాది సుబ్లక్ష్మి అండి. నేను క్లాబ్ నుంచి వస్తున్నానండి.
1: ఏ సినిమాలో పాట?
2: సినిమా ఇది ఏదైనా మంచి పాట ఇస్తాను మేడం గారు. ఈ పాట మీకోసం, శ్రోతలందరి కోసం అండి.
1: థ్యాంక్ యూ అండి, ఖచ్చితంగా.
2: నమస్తే అండి, ఉంటానండి.

0: హలో
1: హలో,
0: చెప్పండి.
1: గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సాంబ్రవి. మీ సుజాత నుంచి మాట్లాడతాను.
0: చెప్పండి, ఏ సినిమాలో పాట వినాలనుకుంటున్నారు?
1: కుర్రాడు మూవీ నుంచి ఏంటంటే సాంగ్ కావాలి.
0: తప్పకుండా అండి.

0: హలో హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి. బాగున్నారా?
1: హలో, బాగున్నామండి. మీరు బాగున్నారండి?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు కే వెంకయ్యమ్మ నోకరాజ్ అండి.
0: ఏ సినిమాలో
1: విశాఖ
0: పాట
1: నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్ప.
1: పెద్దర అనేది సినిమాలోనే బావ నువ్వే బావ బావ నేనే అనే పాట వినిపించండి మేడం గారు.
0: తప్పకుండా అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే కాంపోజిట్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2 గంటల 15 నిమిషాలకు హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమా పాటలు వింటారు. ముందుగా ఆర్య చిత్రం నుండి సాగర్ పాడిన పాటను వింటారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన సినిమా పాటలు వింటున్నారు. తరువాత జల్సా చిత్రం నుంచి కేకే పాడిన పాటను వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:07. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. ఎఫ్ఎం 102 MHz ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై తిరిగి 4:58 323.6 meters అనగా 927 kHz పై తరువాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి 2వ ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 15 సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు అవసరమయ్యే కొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. కార్యక్రమంలో ముందుగా ఒక సినిమా పాట విందాం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి ఈరోజు సినిమా పాటలతో మరి కొన్ని యువతకు అవసరమైనటువంటి కొన్ని మంచి విషయాలు కూడా తెలుసుకుందాం అని చెప్పాను కదా. ప్రతి మనిషిలోనూ దైవిక శక్తి ఉంటుంది, మనం బలహీనులమని ఎప్పుడూ భావించకూడదంట. అలాగే భయమే అన్ని దుఃఖాలకు పాపాలకు మూలం, నిర్భయత్వమే మనిషికి నిజమైన బలాన్ని ఇస్తుంది అంటారు. ఎవరో తెలుసు కదా, ఎరైజ్ ఎవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. ఎవరు చెప్పింది? స్వామి వివేకానంద. ఇది యువతకు చాలా మంచి ఆదర్శప్రాయమైనటువంటి కొటేషన్. ఎవరైనా సరే తమ లక్ష్యాన్ని చేరుకునే వరకు కూడా విశ్రమించకుండా శ్రమించాలి. అలాంటప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరగలం అని ఆయన చెప్తారు. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

ప్రతి మనిషిలోనూ అపారమైన శక్తి దాగి ఉంటుందని, ముందుగా తమను తాము నమ్ముకోవాలని స్వామి వివేకానంద చెప్తారు. దేవుడు మనలోనే ఉన్నాడని, నమ్మకమే బలమని ఆయన బోధిస్తారు. అలాగే బలమైన మనస్సు, పవిత్రమైన ఆలోచనలు, నిర్భయమైన స్వభావం యువతకు ఉండాలి. శారీరక మానసిక దృఢత్వంతోనే దేశం ముందుకు వెళుతుందని కూడా ఆయన నమ్ముతారు. దేశ సేవయే దైవసేవగా భావించి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని యువతకు పిలుపునిస్తారు స్వామి వివేకానంద.

యువవాణి యువజనుల కార్యక్రమం మనం వింటున్నాం ఇప్పుడు. ఎప్పటి పనులను అప్పటికప్పుడే పూర్తి చేయడానికి మరియు లక్ష్యాలను సాధించడానికి మనకున్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి, అలాగే ఉపయోగించుకునేలా ప్రణాళిక చేసుకోవడానికి, అలాగే ఆ ప్రణాళిక చేసుకున్న దాన్ని నిర్వహించుకోవడానికి వాటికి సహాయపడే సామర్థ్యాలనే మనం సమయ నిర్వహణ నైపుణ్యాలు అంటారు. అంటే ఈ నైపుణ్యాలను కానీ మనం నిత్యం వాటిని అలాగే ఉపయోగించుకుంటూ ఉంటే తప్పకుండా మనం ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాయిదాలు కానీ వేస్తే అది ఎంత చిన్న పని అయినా సరే మనకి ఒత్తిడిని తీసుకొచ్చి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపడానికి ఎంతగానో అవకాశం ఉంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే దానికి తగిన ఒక ప్రణాళికను మనం సిద్ధం చేసుకోవాలి.

యువవాణి యువజనుల కార్యక్రమాన్ని మనం వింటున్నాం. ముఖ్యంగా ఏకాగ్రతను మెరుగుపరచడానికి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఒత్తిడిని నియంత్రించడానికి ధ్యానాన్ని లేదా నిశ్శబ్ద ఆలోచనను ఉపయోగించాలి. మరొక విషయం ఏంటంటే, ఎక్కువగా పుస్తకాలు చదవాలి, విద్యా సంబంధిత కార్యక్రమాలను చూస్తూ ఉండాలి. మీ వ్యక్తిగత వృత్తిపరమైన ఎదుగుదలకు మార్గనిర్దేశం చేయగల మార్గదర్శకులను వెతుకుతూ ఉండాలి. కార్యక్రమంలో మరొక సినిమా పాట విందాం.

మీరు ఇంతవరకు యువవాణి కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా యువతకు సంబంధించిన అంశాలు కూడా విన్నారు. మరి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యారాగాలు 1980 నుంచి 2000 మధ్యలో విడుదలైన సినిమాల నుంచి కొన్ని మాధుర్యమైన సినిమా పాటలు ఇప్పుడు వింటారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట సంఘర్షణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.

0: విరమ్మా గుర్తుకుంటే గిచ్చినట్టు ఉంది, ముద్దులు ఇచ్చినట్టు ఉంది.
1: మా పటేళ్ళ అవుతుంటే హాయ్ మల్లె పూలు నవ్వుతుంటే, మా పటేళ్ళ అవుతుంటే మల్లె పూలు నవ్వుతుంటే, మసకలోన వయసు మనసు కలిసి మెలిసి బుసగొడు.

విడిసి పడే నీ అందం కడలి పొంగల్లే ఉంది, ఒడిసి పట్టాలని ఉంది, ఎంత తీరినా తీరని కోరిక వెళ్ళి.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఆమె కథ. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. సంగీతం సత్యం.

0: కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం చక్రవర్తి, చిత్రం ఊరికి మొనగాడు. మీరింతవరకు సంధ్యారాగాలు, మాధుర్యమైన కొన్ని సినిమా పాటలు విన్నారు. ఇదే ప్రసారంలో రాత్రి 8 గంటలకు స్వరమాలిక తెలుగు సినిమా పాటల కార్యక్రమంలో మరికొన్ని పాటలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఉద్యోగ వార్తలు వింటారు, చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 1,12,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది.

0: వయోపరిమితి సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్కు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, జిఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు చదివినవారు శ్రీ జి పద్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇప్పుడు సమాచార వాణి స్థానిక ప్రకటనలు వింటారు. ముందుగా వాతావరణ వివరాలు వింటారు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.67% నమోదైంది. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 0.69% నమోదైంది. వాతావరణం ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ప్రముఖంగా ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఈ ప్రసారంలో ప్రసారం కాబోయే కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుంటారు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర అలాగే వికాసంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి జి నందినీదేవి తెలియజేస్తారు.

రాత్రి 10 గంటలకు కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సమీప జిల్లాల రహదారుల పునరుద్దరణ కోసం 300 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మాచవరంలో ఈరోజు జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి భూములకు భద్రతను ఇవ్వటమే కాకుండా పటిష్టంగా రీసర్వే చేసి అత్యుత్తమ ప్రమాణాలతో పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 36 లక్షల మందికి పాస్ పుస్తకాలు ఇచ్చామని, వచ్చే మార్చిలోపు 56 లక్షల మందికి అందజేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తూ,
1: ఒక సామాజిక బాధ్యత కింద రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మళ్లీ మీకు న్యాయం చేస్తామని చెప్పి అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనకు నాంది పలికాం. నా ఆలోచన ఒకటి, పెద్ద పెద్ద కోటీశ్వరుల్ని తయారు చేయడం కాదు, అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి. అదే సమయంలో అందరి జీవన ప్రమాణాలు పెంచి అందరూ గౌరవప్రదంగా బతికే వరకు ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: అదేవిధంగా మహిళలకు ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల డబ్బులను 4 నెలలకొకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని ప్రకటించారు. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాత ఆర్టీసీ బస్సుల స్థానంలో పూర్తిగా ఏసీ బస్సులను

0: ప్రవేశపెట్టనున్నామని, మహిళలకు ఆ ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. 2024-29 సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ ద్వారా విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందన్నారు. విద్యుత్ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, బస్సులు, ట్రాక్టర్ల కొనుగోలుపై షోరూం ధరలో 5% వరకు రాయితీ కల్పించామని తెలిపారు. ఈ ప్రోత్సాహకం 2027 మార్చి వరకు వర్తిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రిజిస్టర్ చేసుకునే విద్యుత్ వాహనాలకు 5 ఏళ్ల పాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు కల్పించడం ద్వారా ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. అలాగే రాష్ట వ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించేందుకు తొలి 5,000 ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఖర్చులో 25% వరకు, గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు ప్రోత్సాహకం అందిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. విశాఖపట్నం వేదికగా 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు రేపటి నుంచి 3 రోజుల పాటు జరగనుందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయులకు వెల్లడించారు. ఇక 13వ తేదీన ఐఏటీఓ సభ్యుల కోసం రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో 6 ప్రత్యేక పోస్ట్ కన్వెన్షన్ టూర్లు ఏర్పాటు చేశామని, నగరంలోని స్థానిక హోటల్లో ఈరోజు జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ, భారతదేశంలో ఇన్ బౌండ్ టూరిజం అభివృద్దిని వేగవంతం చేయటమే లక్ష్యంగా ఐఏటీఓ ఈ ప్రతిష్టాత్మక సదస్సును విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తోందని చెప్పారు. ఇండియా ది వరల్డ్స్ నెక్స్ట్ టూరిజం ఆపర్చునిటీ అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 1,000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు, ప్రముఖ టూర్ ఆపరేటర్లు, విధాన నిర్ణేతలు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రేపు సాయంత్రం జరిగే ఐఏటీఓ జాతీయ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ 1,000 కిలోమీటర్లకు పైబడిన సుదీర్ఘ సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రాశస్యం, అరకులోయ, గిరిజన సంస్కృతి, బౌద్ధ క్షేత్రాలు, సహజ సౌందర్యాన్ని అంతర్జాతీయ పర్యాటక పటంలో నిలపడానికి వేదిక సుగమమైందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొంటూ,
1: విశాఖపట్నం యాజ్ యూజువల్ ది బ్యూటిఫుల్ సిటీ విచ్ హాస్ గాట్ రిచ్ కల్చరల్ హెరిటేజ్ అండ్ బ్యూటిఫుల్ ప్రిస్టైన్ బీచెస్ అండ్ కోస్ట్ లైన్ అరకు వ్యాలీ ఎవ్రీథింగ్ ఈస్ హియర్ ఆంధ్రప్రదేశ్ హాస్ గాట్ దట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ స్పిరిచువల్ టూరిజం వీ హ్యావ్ గాట్ లార్డ్ వెంకటేశ్వర తిరుమల శ్రీశైలం సింహాద్రి లైక్ దట్ సెవరల్ అదర్ ప్లేసెస్ అహోబిలం ఎవ్రీథింగ్ ఈస్ దేర్ వీ హ్యావ్ గాట్ 974 కిలోమీటర్ స్ట్రెచ్ ఆఫ్ కోస్ట్ లైన్ అండ్ వీ హ్యావ్ గాట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లైక్ అరకు వ్యాలీ లంబసింగ్ అండ్ అదర్ ప్లేసెస్ అండ్ అఖండ గోదావరి ఈస్ దేర్.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల జిల్లా పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఏడాది సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి రాష్ట వ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నట్టు చెప్పారు. 2019-2024 మధ్య ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా మార్చివేశామని, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా వాటిని అభివృద్ది చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గోదావరి పుష్కరాలు 2027 తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు సురక్షితమైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. ఆర్ఎండ్బి రహదారుల మరమ్మతులు, పునరుద్దరణ పనుల కోసం 300 కోట్ల రూపాయల నిధులకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని 6 జిల్లాల్లో పూర్తిగా దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరించడానికి, భక్తుల ప్రయాణాన్ని సుగమం చేయడానికి యుద్ద ప్రాతిపదికన ఈ నిధులను కేటాయించినట్టు మంత్రి పేర్కొన్నారు. రాష్ట పరిధిలోని రహదారుల పనులకు సంబంధించి 275 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 41 రోడ్ల కోసం

0: 185.75 కోట్ల రూపాయల నిధులను కేటాయించామని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్నాయని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని చైర్మన్ వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం చైర్మన్ బీఆర్ నాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో సహజంగా మరణించే భక్తుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని మండలి నిర్ణయించిందని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో రోజుకు 5 లక్షల మందికి అన్నప్రసాదం, 3,300 మందిని పారిశుద్ధ్య పనులకు ఏర్పాటు చేశామన్నారు. చెన్నై పద్మావతి అమ్మవారి ఆలయానికి 17 కోట్ల రూపాయలతో నారాయణవనం పీఠానికి బంగారు తాపడం చేయనున్నామని టీటీడీ చైర్మన్ తెలియజేస్తూ,
1: ఈ నెల 14వ తేదీ నుండి సాయంత్రం 7 గంటలకు అంకురార్పణతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 15వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించబోతున్నారు. అదే రోజు రాత్రి 9 గంటలకు శ్రీవారి పెద్ద శేష వాహనంలో ముఖ్యమంత్రి వర్యులు పాల్గొంటారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రీసర్వే 2.0తో రాష్ట్రంలోని భూ వివాదాలన్నింటినీ వచ్చే మార్చి నాటికి పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. విద్యుత్ వాహనాల తయారీదారులతో పాటు కొనుగోలుదారులకు రాష్ట ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోందని మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నం వేదికగా రేపటి నుంచి ప్రారంభం కానున్న ఐఏటీఓ జాతీయ సదస్సుతో నవ్యాంధ్ర పర్యాటకానికి అంతర్జాతీయ స్థాయి ప్రాచుర్యం లభించనుందని మంత్రి కందుల దుర్గేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. आदौ मुख्य वार्ताः. केन्द्रीय मन्त्रिमण्डलेन 20,000 कोट्यधिक व्ययेन 8 रेल बहुपथ प्रकल्पाः अनुमोदिताः. स्वर्णिम चतुर्भुज मार्गस्य चतुष्पथीकरणाय च स्वीकृतिः प्रदत्ता. श्रीलंका वायुसेनायाः L-70 प्रक्षेपकाणाम् आधुनिकीकरणाय भारत श्रीलंका सैन्य सन्धिः हस्ताक्षरितं गतः. स्वभूमिः भारत विरोधी कृत्येभ्यः न प्रयुज्यते इति कोलंबो प्रशासनेन आश्वासितम्. आगामिनः ब्रिक्स शिखर सम्मेलनस्य पूर्वांग रूपेण मुंबईयां ब्रिक्स वित्तमंत्रिणां केन्द्रीय बैंक नियामकानां च अंतिमा महत्वपूर्णा संगोष्ठी सांप्रतं प्रचलति. चीनदेशस्य शंघाई नगरे आयोज्यमानायां विश्व कौशल स्पर्धायां भारतं प्रथमवारं 11 नवीनासु कौशल श्रेणीषु भागं ग्रहीष्यति. अपि च अहमदाबादे प्रचलन्त्याः विश्व दिव्यांग धनुर्क्रीडायाः अन्तिमे दिवसे भारतेन उत्कृष्ट प्रदर्शनेन 2 स्वर्णपदके 4 च कांस्यपदकानि स्वायत्तीकृतानि. अथ वार्ताः विशदीकृत्य. केन्द्रीय मन्त्रिमण्डलं रेल सञ्जालस्य अभूतपूर्व विस्ताराय क्षमता संवर्धनाय च 20,000 कोट्यधिक रूप्यकाणां व्ययेन निर्मीयमानेभ्यः 8 बहुपथरेलप्रकल्पेभ्यः स्वाकृतिं प्रादात्. नवदिल्ल्यां संवाददातॄन् सम्बोधयन् सूचना प्रसारण रेलमन्त्री अश्विनी वैष्णवः प्रावोचत् यत् एतेषु प्रथमचरणे पश्चिमबंगाल झारखण्ड ओडिशा मध्यप्रदेश छत्तीसगढ़ राज्येषु व्याप्त 14 मण्डलेषु नूतन मार्गस्य निर्माणं विधास्यते. अस्मिन् खड़गपुर झारसुगुड़ा चतुर्थपथः, कटनी पेंड्रा रोड चतुर्थपथः तथा बिलासपुर पेंड्रा रोड तृतीयपथः समाविष्टाः सन्ति. अनेन सहैव मन्त्रिमण्डलेन तमिलनाडु आंध्र प्रदेश कर्नाटक तेलंगाना राज्येषु 45-500 किलोमीटर परिमित विस्ताराय 21,000 कोटि

0: మంత్రాలయ ప్రత్యపాదయత్ యత్ స్కిల్ ఇండియా దళం చతుషష్టి కౌశలేభ్యః త్రిషష్టి కౌశలేషు ప్రాయః సప్తతి ప్రతియోగినాం దళేన సహ సహభాగితాం విధాస్యతి. మంత్రాలయస్యానుసారం ఏషా అద్యావధి విశ్వకౌశలస్పర్ధాయాం భారతస్య అత్యంతం వివిధతాపూర్ణయుతా సహభాగితా అస్తి. ఏతాసు ఏకాదశ నవీనశ్రేణిషు దంత కృత్రిమ అంగ నిర్మాణం, డిజిటల్ ఇంటరాక్టివ్ మీడియా డిజైన్ ఇత్యాదయః విషయాః సమావిష్టాః. భారతస్య సహభాగితా విషయే వదంత్యా కౌశల వికాస ఉద్యమితా మంత్రాలయస్య సచివయా దేవశ్రీ ముఖర్జీ వర్యయా ఉక్తం యత్ ఏతాసు నవీనాసు శ్రేణిషు భారతస్య సహభాగితా దేశస్య కౌశల పారిస్థితికి తంత్రస్య భవిష్యోన్ముఖతాం వైశ్విక ప్రాసంగికతాంచ దర్శయతి. సా ఏతదపి ఉక్తవతీ యత్ దృఢసహయోగేన సర్వకారః యూనాం కృతే ఆత్మవిశ్వాసేన వైశ్విక ప్రతిస్పర్ధాయాం అవతీర్య ఉత్తమం మానకాన్ ప్రాప్తుం మార్గం ప్రశస్తం కరోతి. రాజస్వ గుప్తచర నిదేశాలయేన విగత పక్షద్వయే దేశవ్యాపి అభియానేషు ప్రాయః చత్వారింశతోత్తర సప్తశత కిలోగ్రామ పరిమితం గాంజా చరసాది మాదక ద్రవ్యం గృహీతం. ప్రవర్తన నిదేశాలయేన కర్ణాటక రాజ్య అష్టాదశ స్థానేషు సఘనాన్వేషణం విహితం. ఏతేషు రాజ్యస్య లోక నిర్మాణ మంత్రిణః సతీష్ జార్కిహోలీ ఇత్యస్య తస్య పుత్ర్యాః సహైవ లోకసభా సాంసద్ ప్రియంకా జార్కిహోలీ ఇత్యస్యాః ఆవాసః అంతర్భవతి. రాష్ట్రీయ రాజధాని క్షేత్రాయ తన్నికటవర్తి క్షేత్రేభ్యశ్చ వాయుగుణవత్తా ప్రబంధన ఆయోగేన ఉద్ఘోషితం యత్ ఆయోగస్య సంవైధానిక నిర్దేశానాం ప్రభావి కార్యాన్వయనం NCR క్షేత్రే వాయు ప్రదూషణస్య నివారణాయ శమనాయ చ అత్యంతం నిర్ణాయకం అస్తి. అహ్మదాబాదే ప్రచలంత్యాః విశ్వ దివ్యాంగధనుర్క్రీడాయాః అంతిమే దివసే భారతేన ఉత్కృష్ట ప్రదర్శనేన ద్వే స్వర్ణపదకే చత్వారి చ కాంస్య పదకాని స్వాయత్తీకృతాని ఇతి వార్తాః.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
3: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: LIC యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో సినిమా పాటలతో పాటుగా కొన్ని అంశాలు కూడా మీరు వింటారు. ముందుగా ఫిట్నెస్ మంత్ర. ఈ అంశంలో ఈరోజు మనం గురక మన ఆరోగ్యం గురించి ఏం చెప్తుందో అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సాధారణంగా గురకను స్నోరింగ్ అంటే ఇంగ్లీష్లో స్నోరింగ్ అని అంటారు. ఒక చిన్న సమస్యగా లేదా పక్కన పడుకునే వారికి ఇబ్బందిగా మాత్రమే భావిస్తూ ఉంటారు. కానీ గురక కేవలం శబ్దం మాత్రమే కాదు, అది మన శరీరంలోని ఎన్నో అనారోగ్య సమస్యలకు ఒక హెచ్చరిక కావచ్చు అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దీర్ఘకాలిక గురక వల్ల అధిక రక్తపోటు, గుండెలయ తప్పడం మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. శ్వాస సరిగ్గా ఆడకపోవడం వల్ల ఇన్సులిన్స్ రెసిస్టెన్స్ ఇంకా బరువు పెరగడం జరుగుతుంది. అంతేకాకుండా గాలి సరఫరాకు అంతరాయం కలగడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు తగ్గి పగటిపూట చురుకుదనం తగ్గడం, ఇంకా జ్ఞాపక శక్తి మరియు మూడ్పై ప్రభావం కూడా పడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రైమరీ స్నోరింగ్ సాధారణ గురక, ఇది అప్పుడప్పుడు వస్తుంది. దీనివల్ల నిద్రకు కానీ లేదా రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలలో పెద్దగా అంతరాయం ఏమీ ఉండదు. ఇది ప్రాణాపాయం లేనిదిగా చెప్పవచ్చు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటే OSA, ఇది తీవ్రమైన స్లీప్ డిజార్డర్గా చెప్పవచ్చు. నిద్రపోతున్న

అప్పుడు గొంతులోని కండరాలు మూసుకుపోయి శ్వాస 10 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఆగిపోతుందంట. ఇది ఒక రాత్రిలో డజన్ల కొద్దిసార్లు జరగవచ్చు అని తెలియజేస్తున్నారు అమెరికన్ వైద్య నిపుణులు. అందుచేత దీనిని నివారించడానికి మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ బరువు అదుపులో ఉంచుకుంటే శ్వాస మార్గంపై ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. అలాగే పడుకునేటప్పుడు ఒక పక్కకు తిరిగి పడుకోవటం చాలా మంచిదట. రాత్రి పడుకునే ముందు మద్యపానానికి దూరంగా ఉండాలి అంటున్నారు వైద్య నిపుణులు. అలాగే ధూమపానం మానివేయాలి. ఇది శ్వాసనాళాల వాపును తగ్గించి గాలి ఫ్రీగా ఆడటానికి సహాయపడుతుంది. ఈ విధంగా చేస్తే గొరక నుండి ఉపశమనం పొందవచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

అందుకని నేను అంటాలే అలసడి చేత వినాలు.

0: ఇప్పుడు మనం ఉన్నాం. ఇప్పుడు వికాసం శీర్షికన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి జి పద్మినిదేవి వివరించే వివరాలు ఇప్పుడు వింటారు.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలనే కలను సాకారం చేయడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఒకటి. ఈ పథకాన్ని ప్రధానంగా రెండు విభాగాలుగా చూడవచ్చు. మొదటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అంటే PMAYG. గ్రామీణ ప్రాంతాల్లో పక్కా ఇల్లు లేని అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం అందించే పథకం. ఇది కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అర్హులైన కుటుంబాలను గుర్తించి వారికి ఇంటి నిర్మాణానికి దశల వారీగా ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటి నిర్మాణంతో పాటు మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలను ఇతర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. ఇప్పుడు రెండవ విభాగం గురించి తెలుసుకుందాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, అంటే PMAYU. పట్టణ ప్రాంతాల్లోని పేద మధ్యతరగతి కుటుంబాల గృహ అవసరాలను తీర్చే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అర్హత బట్టి ఇల్లు నిర్మించుకోవడం, ఇల్లు కొనుగోలు చేయడం లేదా గృహ రుణంపై వడ్డీ, సబ్సిడీ వంటి వివిధ మార్గాల్లో ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అయితే ఒక ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరికి వెంటనే డబ్బు అందదు. కుటుంబ ఆదాయం, ఇప్పటికే సొంత పక్కా ఇల్లు ఉందా లేదా, కుటుంబ పరిస్థితులు ఏంటి, పథకం యొక్క నిబంధనల ఆధారంగా చేసుకుని అర్హతను నిర్ణయిస్తారు. ఈ పథకం వల్ల ఒక కుటుంబానికి కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు, సురక్షితమైన నివాసం, కుటుంబ భద్రత, మెరుగైన పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన జీవన పరిస్థితులు లభిస్తాయి. ముఖ్యంగా మహిళల పేరుతో గృహ యాజమాన్యాన్ని ప్రోత్సహించడం ద్వారా మహిళల ఆర్థిక సామాజిక సాధికారతకు కూడా ఈ పథకం తోడ్పడుతుంది. సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఆ కలను నిజం చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అర్హులైన కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి. మీరు గ్రామీణ ప్రాంతవాసులైతే PMAYG సంబంధించిన వివరాలను గ్రామ పంచాయతీ లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల వద్ద తెలుసుకోవచ్చు. అదే పట్టణ ప్రాంతాల్లో ఉంటే PMAYU సంబంధించిన దరఖాస్తు వివరాలను సంబంధిత పట్టణ స్థానిక సంస్థ ద్వారా తెలుసుకోవచ్చు. మరింత సమాచారానికి PMAYU అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు. ప్రతి కుటుంబానికి సురక్షితమైన ఇల్లు అనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన.
0: మీరింతవరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గురించి జి నందిని దేవి చెప్పిన వివరాలు విన్నారు. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ప్రేరణ స్ఫూర్తిదాయకమైన కథ ఒకటి విందాం. ఒక అడవిలో మట్టిలో ఉన్న రెండు విత్తనాలు సీడ్స్ ఈ విధంగా మాట్లాడుకుంటున్నాయి. మొదటి విత్తనం ఇలా అంటుంది, నేను భూమిలో నుండి పైకి పెరగాలనుకుంటున్నాను, భూమిలోకి వేర్లు పంపాలి, పైకి అందమైన మొలకగా రావాలి, ఈ నేల కింద ఉన్న చీకటిని వదిలి సూర్యకాంతిని చూడాలి అంటూ ఆ విత్తనం ధైర్యం చేసి మట్టిని చీల్చుకుంటూ పైకి మొలకెత్తింది. ఇక రెండవ విత్తనం భయపడింది. అది అనుకుంది, నేను మాత్రం ఇక్కడ క్షేమంగా ఉంటాను, పైకి వస్తే ఎండ తగులుతుంది, వానలో తడవలసి వస్తుంది, ఒకవేళ నేను బయటకు వస్తే నన్ను ఏ జంతువు అయినా తొక్కేయవచ్చు కదా, అందుకే బాబు నేను ఈ మట్టిలోనే భద్రంగా ఉంటాను అని రెండవ విత్తనం అనుకుంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత మొదటి విత్తనం పెద్ద మొక్కగా మారి అందమైన పూలను పూస్తూ పక్షులకు నీడనిస్తూ ఎదిగింది. కానీ రెండో విత్తనాన్ని ఒకరోజు కోడి ఒకటి వచ్చి అక్కడ నేలనంతా కిలికి ఆ విత్తనాన్ని చక్కగా తినేస్తుంది. కాబట్టి జీవితంలో ఎదుగుదల కావాలంటే భయాలను వదిలిపెట్టి ముందుకు అడుగు వేయాలి. కష్టాలను జీవితంలో ఎదుర్కొన్నప్పుడే ఎవరికైనా విజయం సాధ్యమవుతుంది అని మనకు ఈ కథ ద్వారా అర్థమవుతుంది కదా. మరి కార్యక్రమంలో మరొక పాట విందాం.

0: ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

సాయం సమీరం కార్యక్రమంలో ఇక చివరిగా వ్యక్తిత్వం. ఈరోజు మనం నలుగురిలో మన్ననలు పొందాలంటే ఏ విధంగా ఉండాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అందరితో చక్కగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, మన్ననలు పొందాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని ముఖ్యమైన అలవాట్లను, ప్రవర్తన నియమాలను అలవర్చుకుంటే ఇది తప్పకుండా సాధ్యపడుతుంది. మనం ఎవరితో మాట్లాడినా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోనూ అండి, గారు అని గౌరవంగా సంబోధించడం చాలా మంచి అలవాటు. అలాగే ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా వారు చెప్పేది ఓపికగా వినాలి. ఎవరైనా మనకు సహాయం చేస్తే కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పటం, తర్వాత మన వల్ల తప్పు జరిగితే మొహమాటం లేకుండా క్షమించండి, సారీ అని అనడం కూడా మంచి అలవాటే. ఎప్పుడైనా సరే ఇచ్చిన సమయానికి హాజరు కావడం అనేది అవతలి వ్యక్తి యొక్క క్రమశిక్షణను, అవతలి వ్యక్తిపై ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. మన అభిప్రాయం వారితో కలవకపోయినా వారి ఆలోచనను గౌరవించగలగాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవరి శరీర రూపాన్ని కానీ, ఆర్థిక పరిస్థితిని కానీ, లేదా వారి బలహీనతలను కానీ చూసి నవ్వకూడదు, ఎగతాళి చేయకూడదు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు నిటారుగా కూర్చోవడం, నిలబడటం, ముఖంపై చిరునవ్వు కలిగి ఉండటం ఎంతో అవసరం. మర్యాద అనేది మనం ఇతరులకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మనకు తిరిగి వస్తుంది. నలుగురిలో మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఇతరులతో కూడా మనం అలాగే ప్రవర్తించడం అనేది మర్యాదస్థుడిగా మనకి సరైన మార్గాన్ని చూపిస్తుంది. మరి కార్యక్రమంలో ఇప్పుడు మరొక పాట.

మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ, ఈ అంశం గురించి వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు. తర్వాత జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 8:00 తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి కార్యక్రమంలో ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారంలోని కొన్ని ముఖ్య అంశాలు. ఇక రేపటి ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, ఒక్కటే ఓ మంత్రం బృందగానం వింటారు. రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. భక్తిరంజని కార్యక్రమం 6:10 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావ గీతమాల ప్రసారమవుతుంది. 6:30 చింతన కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటి మాట శీర్షికన కవి సామ్రాట్, తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జయంతి, గణిత శాస్త్రజ్ఞుడు కళ్యాంపూడి రాధాకృష్ణారావు జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత చిట్కా నాటిక వింటారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ ఆలపించిన శ్యామశాస్త్రి కీర్తనలు వింటారు. రేపు ఉదయం 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 1:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. 2:31 జానపద రంజనీ కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుని చరిత్ర బుర్రకథ వింటారు. నిర్వాహకులు శ్రీ వై రాజు బృందం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు వింటారు. ఇక 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇందులో అటల్ పెన్షన్ యోజన జి నందిని దేవి తెలియజేసే వివరాలు వింటారు. తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం ఇంకా సినిమా పాటలు కూడా ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇందులో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్య రక్షణ ముఖ్య అంశాలు, ప్రధాన శాస్త్రవేత్త పి సీతారాం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య సెమీఫైనల్ 1 ఆటపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్లో మాత్రమే వినవచ్చు. రోజువారీ కార్యక్రమాలు యాప్లో ప్రసారమవుతాయి. 8:30 తిరిగి 9:30 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 నాటిక విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. 7:05 ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల్లో 656 కిలోమీటర్ల మేర లైన్లను విస్తరించేందుకు 10,700 కోట్ల రూపాయలకు పైగా ఖర్చుతో 3 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఇందులో ఖరగ్పూర్ ఝార్సుగూడ 4వ లైన్, కట్నీ పెండ్రా రోడ్ 4వ లైన్, బిలాస్పూర్ పెండ్రా రోడ్ 3వ లైన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 10,021 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 540 కిలోమీటర్ల మేర విస్తరణ చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇవి 2029-30 నాటికి పూర్తవుతాయని, వీటి వల్ల 2100 గ్రామాలు, దాదాపు 52 లక్షల మంది ప్రజలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుందని వెల్లడైంది. దేశంలోని ఢిల్లీ హౌరా, ముంబై హౌరా, ఢిల్లీ ముంబై, ఢిల్లీ గౌహటి, ఢిల్లీ చెన్నై, హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి 7 హైడెన్సిటీ కారిడార్ల మార్గాల్లో మొత్తం 4 రైల్వే లైన్లు చేపడుతున్నట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 11,000 కిలోమీటర్ల ఈ నెట్వర్క్లో ఇప్పటికే 2,000 కిలోమీటర్ల పనులు పూర్తయినట్టు మంత్రి తెలియజేశారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయాణికుల రాకపోకలు వేగవంతం కావడంతో పాటుగా రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సామర్థ్యం మరింత పెరుగుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 10,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన 5 రైల్వే ప్రాజెక్టులు దక్షిణ భారతదేశంలో మెరుగైన రైలు అనుసంధానాన్ని పెంపొందిస్తాయని, తద్వారా లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో శ్రీలంక అధ్యక్షులు అనుర కుమార దిశనాయకతో సమావేశమై ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు 2 దేశాల NCC, నేషనల్ డిఫెన్స్ కళాశాలల మధ్య సహకారం కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జులను ఇరు నేతలు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు వినియోగించబోనివ్వమో అని అధ్యక్షులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఈ నెల 11-12 తేదీల్లో ముంబైలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల జాతీయ సదస్సు నిర్వహిస్తుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుల పనితీరును మరింత మెరుగుపరచడానికి గత సంవత్సరం న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కార్మిక

సదస్సులో ప్రారంభించిన డిజిటల్ లేబర్ చౌక్ కమ్ ఫెసిలిటేషన్ సెంటర్లు, ఆన్లైన్ బీఓసీడబ్ల్యూ సెసా వసూలు పోర్టల్ మూడు ప్రధాన కార్యక్రమాల పురోగతిని సమీక్షించడానికి ఈ సదస్సు ఒక వేదికగా ఉపయోగపడుతుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలనే తమ ప్రభుత్వ సంకల్పాన్ని మంత్రి అన్నపూర్ణాదేవి పునరుద్ఘాటించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 అమెరికా నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. నిన్న పర్షియన్ గల్ఫ్లోని 5 ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం దాడి చేయడంతో దానికి నిరసనగా తమ నావికాదళం ఈ చర్య చేపట్టిందని ఐఆర్జీసీ తెలిపింది. అలాగే అమెరికా మద్దతుతో హార్మోజ్ జలసంధిలోని నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన 10 నౌకలను కూడా లక్ష్యంగా చేసుకున్నామని, హార్మోజ్ జలసంధిపై తమ నావికాదళానికి పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇరాన్ చమురు ట్యాంకర్లపై అమెరికా దాడులకు నిరసనగా జోర్దాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై కూడా తమ వైమానిక దళాలు దాడి చేసినట్టు ఐఆర్జీసీ వెల్లడించింది. గత 15 రోజులుగా దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లలో సుమారు 740 కిలోల మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ తెలిపింది. ఈ క్రమంలో ఎన్డీపీఎస్ చట్టం కింద 13 మందిని అరెస్టు చేశారు. వాహనాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన అరలు, రహస్య భాగాలు ప్రయాణికుల లగేజీల్లో దాచి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో జరుపుతున్న మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడంలో తమ నిరంతర నిఘా కొనసాగుతుందని డిఆర్ఐ పేర్కొంది. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1365 చేరింది. ప్రభావిత ప్రాంతాల నుండి మృతదేహాలను వెలికి తీయడంతో ఈ సంఖ్య పెరిగింది. కాగా కనీసం 589 మంది విదేశీయులతో సహా దాదాపు 5326 మంది గల్లంతయ్యారని, వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని నేపాల్ ప్రభుత్వం తెలిపింది. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పటివరకు 102 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుర్తించబడని 1147 మృతదేహాలకు డిఎన్ఏ శాంపుళ్లు సేకరించి భవిష్యత్తులో వారిని గుర్తించేందుకు వీలుగా భద్రతా సిబ్బంది శాస్త్రీయ పద్ధతిలో భద్రపరిచారు. ఈ విపత్తు వల్ల చైనా వైపు కూడా కనీసం 43 మంది మరణించగా, టిబెట్లో 500 మందికి పైగా గల్లంతయ్యారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 ముగింపు రోజున భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలు సాధించింది. డబుల్ పారాలింపియన్ హర్విందర్ సింగ్, భావన జంట పారా రికర్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుపొందగా, శీతల్ దేవి పారా కాంపౌండ్ మహిళల వ్యక్తిగత విభాగంలో బంగారు పతకం సాధించింది. అలాగే భావన, సరిత, శీతల్ దేవి, తోమన్ కుమార్ జంట కాంస్య పతకాలను గెలుచుకున్నారు. యుఎస్ ఓపెన్ టెన్నిస్లో అమెరికా ఆటగాళ్లు బెన్ షెల్టన్, ఫ్రాన్సిస్ టియాఫో సెమీఫైనల్లో తలపడనున్నారు. క్వార్టర్ ఫైనల్లో షెల్టన్ డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ అల్కరాజ్పై 6-7, 6-1, 6-3, 1-6, 7-6 స్కోరుతో గెలుపొందగా, టియాఫో అలెక్స్ మిచెల్సన్ను ఓడించి సెమీస్కు చేరారు. ఇతర క్వార్టర్ ఫైనల్స్లో బెల్జియంకు చెందిన అలెక్సాండర్ బాక్స్ రష్యాకు చెందిన కరెన్ ఖచ్నవ్తోనూ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వరేవ్ నెదర్లాండ్స్కు చెందిన బొటిక్తో తలపడతారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాలను కలుపుతూ 540 కిలోమీటర్ల విస్తరణకు చేపట్టే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు
కేంద్ర మంత్రివర్గం

0: ఆమోదముద్ర వేసింది. భారత్, శ్రీలంకల మధ్య రక్షణ రంగానికి సంబంధించి పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. పర్షియన్ గల్ఫ్లో అమెరికా దాడికి ప్రతీకారంగా 2 యుఎస్ నౌకలతో పాటు 8 చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్టు ఇరాన్ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ ఈ అంశం గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారి ప్రసంగం వింటారు. ప్రస్తుతం మారుతున్న కాలంలో రైతులు తమ పంటలను తక్కువ ధరకు అమ్ముకోవటం చేస్తున్నారు. ఎందుకంటే ప్రాసెసింగ్పై అవగాహన లేకపోవడం, అలాగే యాంత్రీకరణ సబ్సిడీపై ఎవరు సమాచారం తెలుసుకోకపోవడం. కాబట్టి ఈరోజు మన సుగంధ ద్రవ్య మరియు వాణిజ్య పంటలైనటువంటి పసుపు, కాఫీ మరియు మిరియాల పంటలను ప్రాసెసింగ్ చేయుటకు ఉపయోగించే యాంత్రీకరణ, అలాగే వాటి ధరలు, సబ్సిడీలు గురించి తెలుసుకుందాం. ముందుగా పసుపు పొడిలో ఉపయోగించే యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. మొదటగా పొలం నుంచి తెచ్చిన పసుపును శుభ్రంగా కడగాలి. అలాగే మొక్కల నుంచి వేరు చేసిన పసుపు దుంపలలో తల్లి దుంపలను, కొమ్ము దుంపలను వేరు చేయాలి. తల్లి దుంపలను వచ్చే సంవత్సరంలో విత్తనంగా వాడుకోవచ్చును. అలాగే పచ్చి పసుపును నీటిలో శుభ్రంగా కడగాలి. మట్టి నమూనాలను తొలగించాలి. ఉడకబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు: ఎండబెట్టే సమయాన్ని తగ్గించడం, క్రిమిరహితం చేయడం, రైజోమ్ పైన సమాంతర రంగు పంపిణీ చేయడం. పసుపు ఉడకబెట్టడం పద్ధతులు రెండు: దుంపలను మునిగే వరకు నీరు పెట్టి డ్రమ్ములో ఉడికించడం, రెండవది ఆవిరితో ఉడికించడం. అయితే మొదటి పద్ధతిను రైతులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే రైతులకు బాయిలర్ పైన అవగాహన లేకపోవడం. రైతు పద్ధతిలో అయితే 100 కిలోలో ఉడికించే డ్రమ్ములో పసుపు ఉంచి పసుపు కొమ్ములు మునిగే వరకు నీరు పోస్తారు. 45 నుంచి 60 నిమిషాలకు తెల్లటి నురుగు పొంగు, దానిలో పాటు పసుపుతో కూడిన మంచి వాసన పొగలు వస్తాయి. ఇందులో ఒక ఇబ్బంది ఉంది. పసుపు ఎక్కువ కానీ తక్కువగా కానీ ఉడికితే రంగు సమాంతరంగా వ్యాప్తి చెందదు, అలాగే కొమ్ము గట్టిగా అవ్వడం జరుగుతుంది. రెండవ పద్ధతిలో పసుపు బాయిలర్స్ని ఉపయోగించి ఉడికిస్తారు. ఈ బాయిలర్లో 100 కిలోల పసుపుని ఉడికిస్తారు. ఈ పద్ధతిలో 3 నుంచి 4 జల్లెడ రంధ్రాలు కలిగి ఇనుప కడాయిలు ఉంటాయి. ఇనుపు తొట్టెల్లో నీటిని 25% వరకు నింపాలి. అయితే కట్టెల ద్వారా మంట పెట్టి ఆవిరి ద్వారా పసుపును ఉడికించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా పసుపు రంగు మారదు, అలాగే కొమ్ము కూడా గట్టిపడదు. ఐటీడీఏ పాడేరు వారి సహకారంతో గిరిజన రైతులకు ఉచితముగా బాయిలర్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్పైస్ బోర్డ్ పాడేరు ద్వారా సబ్సిడీలో అందచేయడం జరుగుతుంది. ఈ టర్మరిక్ బాయిలర్లు గిరిజన రైతులకి 70%, సాధారణ రైతులకి 50% సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. మరొక పద్ధతి పసుపు ఆరబెట్టడం. ఇందులో 2 పద్ధతులు ఉంటాయి: ఎండలో ఆరబెట్టడం, అలాగే సోలార్ డ్రయర్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్లో ఆరబెట్టడం. మొదటి పద్ధతి ఎండలో ఆరబెట్టడం. సమానంగా ఉడికిన పసుపుని ఇనుపు కడాయిలో నుంచి తీసి బయట శుభ్రమైన నేల లేదా టార్పలిన్ లేదా సిమెంట్ ఫ్లాట్పై కుప్పగా వేయాలి. 24 గంటల తర్వాత 2 లేదా

మూడు అంగుళాల మందము ఉండేలాగా చూసుకోవాలి. ఎండలో ఎండబెట్టడం ద్వారా కలిగే నష్టాలు, ఎక్కువ సమయం తీసుకోవడం అంటే 10 నుంచి 15 రోజులు ఎండడం, మబ్బు వర్షాలు ఎక్కువ ఉన్నట్లయితే పసుపు ఎండకపోవడం, ఆరు బయట ఎండపెట్టడం వలన దుమ్ము ధూళి మలినాలు చేరడం, అలాగే సమాంతరంగా ఎండకపోవడం వలన రంగు నాణ్యత లేకపోవడం. అలాగే ఈ నష్టాలన్నీ అరికట్టడానికి ఇప్పుడు సోలార్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్లు ఉపయోగిస్తున్నారు. సోలార్ డ్రయర్లో ఉడికించిన పసుపుని ఎండబెట్టడం ద్వారా రంగు నాణ్యత కలిగి అలాగే తక్కువ సమయంలో ఎండిపోవడం జరుగుతుంది. ఈ సోలార్ డ్రయర్లో మనం ఉష్ణోగ్రతను సమాంతరంగా ఉంచడం జరుగుతుంది. ఈ సోలార్ డ్రయర్ ధర సుమారుగా 150,000. దీన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం రాయచూర్ వారు రూపొందించడం జరిగింది. ఎలక్ట్రికల్ డ్రయర్ ద్వారా కృత్రిమంగా 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో వేడి గాలులు పంపి ఆరబెట్టవచ్చు. తేమ శాతం 8 వచ్చే వరకు ఎండబెట్టాలి. మరొక దశ పాలిషింగ్. మనం బాయిలర్ ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టాలి. ఎండబెట్టిన తర్వాత పాలిషింగ్ చేయాలి. ఎండిన పసుపు దుంపలు కొమ్ములు గురుకుగా పోలుసులు చిన్న చిన్నగా వేళ్ళు కలిగి ఆకర్షణీయంగా ఉండవు, కావున వాటి మెరుగు పెడితే ఆకర్షణీయంగా తయారవుతాయి. పాతకాలంలో ఎండిన పసుపు దుంపలను నేలకు రుద్ది లేదా గోని సంచుల్లో చుట్టి కాళ్ళతో రుద్దటం కానీ చేసేవారు. మరొక పద్ధతిలో డ్రమ్ములో వేసి డ్రమ్ము ముందు భాగాన మెష్ ఉండడం ద్వారా పసుపు కొమ్ములు ఒకదానికొకటి రాసుకొని పసుపు మెరుగు అవ్వటం జరుగుతుంది. ఈ పద్ధతిలో చేయడం ద్వారా మనిషి అలసిపోవడం అలాగే ఎక్కువ సమయం పట్టడం మంచిగా మెరుగు అవ్వటం జరుగుతుంది. మోటార్ సహాయంతో నడిచే పాలిషర్ కూడా అందుబాటులో రావడం జరిగింది. ఈ యంత్రం సింగిల్ ఫేస్తో నడుస్తుంది. అలాగే రోజుకి 750 నుంచి 1000 కిలోల పసుపుని పాలిష్ చేసుకోవచ్చు. దీని ధర సుమారుగా 40,000 నుంచి 50,000 ఉంటుంది. తర్వాత దశ గ్రేడింగ్. పాలిషింగ్ చేసిన దుంపలను కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేస్తారు. పాత పద్ధతిలో మనిషి సహాయంతో సైజును బట్టి వేరు చేసేవారు. ఇప్పుడు గ్రేడింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నవి. చివరి దశ నూరటం, అనగా పసుపు పొడి తయారు చేసుకోవడం. వినియోగం లేదా మార్కెటింగ్ కోసం పొడి తయారు చేసుకుంటారు. చిన్న మోతాదులో పసుపు పొడి కోసం రోలులో దంచి చేసుకుంటారు. పెద్ద మోతాదులో అనగా 10 నుండి 30 లేదా 40 కేజీలు అయితే పల్వరైజర్స్ వాడుతారు. దీని ధర సుమారుగా చిన్నవైతే 25,000 నుంచి 35,000 ధర, అలాగే పెద్ద పల్వరైజర్లు అయితే సుమారుగా 45,000 నుంచి 60,000 రూపాయలు ఉంటాయి. చివరిగా ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేయడం కోసం మనకు సీలర్లు అందుబాటులో ఉన్నవి. హ్యాండ్లింగ్, రవాణా, నిల్వ కోసం మరియు పంపిణీ సమయాల్లో పసుపు పొడి యొక్క నాణ్యతను పెంచడానికి మంచి ప్యాకింగ్ మెటీరియల్ కావాలి. అలాగే ఆకర్షణీయంగా కూడా ఉండాలి. ప్యాకింగ్ చేయడానికి సీలర్స్ను ఉపయోగిస్తే సరిపోతుంది. దీని ధర సుమారుగా 10,000 వరకు ఉంటుంది. రైతు తన 8 నెలలుగా పండించిన పసుపును ఒక పూటలో తక్కువ ధరలో అమ్ముకోవడం జరుగుతుంది. ఎందుకంటే యాంత్రీకరణ మరియు విలువ జోడింపుపై అవగాహన లేకపోవడం. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే రైతు పచ్చి పసుపుని దళారులకు 18 నుంచి 20 రూపాయలకి అమ్మేస్తారు. అలాగే ఒక వారం రోజుల్లో ఎండబెట్టిన పసుపుకి ధర 100 నుంచి 150 రూపాయలు వస్తుంది. అలాగే ఆ ఎండబెట్టిన పసుపుని పాలిషింగ్ చేసి పసుపు పొడి చేస్తే సుమారుగా 220 నుంచి 250 రూపాయలు రావడం జరుగుతుంది. అయితే రైతు పద్ధతిలో ఒక బ్యాచ్ అనగా 200 కిలోలు చేయడానికి 15 నుంచి 20 రోజులు సమయం పడితే, యాంత్రీకరణ ద్వారా వారం నుండి 10 రోజుల్లోనే పని చేసుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులందరూ యాంత్రీకరణలో ఉండే మన సబ్సిడీ వివరాలు తెలుసుకొని యాంత్రీకరణను కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన వాణిజ్య పంట అయిన కాఫీ పంట గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో కాఫీ సాగు

సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతాలకు పరిమితమైనది. గిరిజనులకు ఆర్థికాభివృద్ధికి తోడ్పడే పంటల్లో కాఫీ ప్రధానమైన పంట. కాఫీ మరియు దీనితో అంతర్పంటగా పండించే మిరియాల వల్ల కలిగే ఆదాయము మరియు ఇతర పంటల ఆదాయం కన్నా మెరుగు ఉండటం వల్ల గిరిజన రైతులు ఈ బహువార్షిక పంటలు సాగు చేయుటకు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మనం కాఫీ ప్రాసెసింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా పంట కోయుట. ముఖ్యంగా కాఫీ పంటను గుత్తులు గుత్తులుగా కోయకూడదు. కాఫీ గుత్తుల్లోని కాయలు ఒకేసారి పక్వమునకు రావు. ఆ పక్వమునకు వచ్చిన కాయలను ఎంపిక చేసి దఫదఫాలుగా కోయటం మంచిది. ఈ విధంగా కోసిన పంటలను రెండు విధాలుగా క్రమం చేయవచ్చు. ముందుగా అందరూ ఇష్టపడే ప్యాచ్మేట్ కాఫీ లేదా పప్పు కాఫీ అని పిలుస్తారు. పప్పు కాఫీ నాణ్యమైన కాఫీ మరియు ధర ఎక్కువ. ఈ కాఫీ తయారు చేసేందుకు యంత్ర సామాగ్రి పల్పర్ని ఉపయోగిస్తారు. అలాగే నీటి సదుపాయం కూడా ఉండాలి. పప్పు కాఫీ తయారు చేయుటకు పక్వమునకు వచ్చిన సమంగా పండిన కాయలు మాత్రమే కోయాలి. ఎక్కువ పండిన మరియు పచ్చి కాయలు ఈ కాఫీ తయారు చేయుటకు ఉపయోగించకూడదు. అలా చేసినట్లయితే కాఫీ నాణ్యత తగ్గుతుంది. ఈ విధంగా కోసిన పండ్లను ఏ రోజుకు ఆ రోజు పల్పింగ్ చేసుకోవాలి. పండ్లను ఎక్కువ కాలం రాశులుగా పెట్టకూడదు. అలాగే పల్పింగ్ ఆలస్యం చేయకూడదు. ముందుగా తొక్క ఊడని మరియు తొక్క లేనివి గింజలు వేరు చేయాలి. మగ్గబెట్టిన గింజలు వాషర్ ద్వారా కడగవచ్చు. పల్పింగ్ ద్వారా కడిగిన గింజలను గుప్పెడులో పట్టుకొని చూసినప్పుడు అవి ఒకదానికొకటి అంటుకొని ఉండకూడదు. గింజలపై జిగురు పూర్తిగా పోయే వరకు బాగా కడగాలి. ఈ విధంగా కడిగిన కాఫీ గింజలను రంగు మరియు నాణ్యత పెంచేందుకు మంచి నీటితో 2 లేదా 3 గంటల తొట్టెలలో నానబెట్టాలి. నానిన కాఫీ గింజలను జల్లెడలో పోసి తేమ పోయేంత వరకు ఆరబెట్టాలి. 3 లేదా 4 అంగుముల మందంగా సమముగా కాఫీ గింజలను సిమెంట్ ఫ్లోర్పై ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన కాఫీ త్వరగా ఎండటమే కాక నాణ్యత పెరుగుతుంది. అలాగే ఈ ప్యాచ్మెంట్ కాఫీలో తేమ శాతం 11.5 నుంచి మించి ఉండకూడదు. మరో పద్ధతి కాయ కాఫీ చెర్రీ తయారు చేయి పద్ధతి. ఈ కాయ కాఫీ పద్ధతిలో తయారు చేసిన కాఫీ నాణ్యతలో పప్పు కాఫీ కన్నా తక్కువ ధర కూడా తక్కువే. అలాగే తేమ శాతం 12% మించి ఉండరాదు. కాఫీ నాణ్యత పెరుగుదలకు తీసుకోవలసిన జాగ్రత్తలు: ఎరువులు లేక పశువుల దానాకు ఉపయోగించిన గోనె సంచులకు, కాఫీ పనులకు కోయుటకు మరియు ఎండిన కాఫీని నిలువ చేయుటకు వాడకూడదు. పరిశుభ్రమైన సంచులను మాత్రమే ఉపయోగించాలి. పేడతో అలికిన బుట్టలను ఉపయోగించకూడదు. కాఫీ పంటను ఎక్కువ మందముగా ఎండబెట్టరాదు. ఏ రోజు కోసిన కాఫీని ఆ రోజు ఆరబెట్టుకోవాలి. 1-2 రోజుల కంటే ఎక్కువ తేడా ఉన్నట్లయితే ఆ కాఫీ వేరువేరుగా ఆరబెట్టుకోవాలి. కాఫీ ఆరబెట్టిన ప్రదేశం చుట్టూ కంచెను నిర్మించుకోవడం వలన కోళ్ళు, కుక్కలు, పశువుల బారి నుండి కాపాడుకోవచ్చు. 2 గంటలకు ఒకసారి పళ్ళున్న చెక్క కర్రతో కాఫీని కలయబెట్టడం వలన తొందరగా ఎండుతుంది. కాఫీ నిలువ చేసేటప్పుడు చెక్క బల్ల పైన బస్తాలను ఉంచాలి. అలాగే గోడలకు తగలకుండా 1 అడుగు దూరంలో బస్తాలను ఉంచాలి. ఇలా చేయడం వలన కాఫీ బయట ఉండే తేమను పీల్చుకోదు. మనం ఇప్పుడు కాఫీ బోర్డు అమలు పరుస్తున్న వివిధ పథకాల గురించి చర్చించుకుందాం. మొదటగా కాఫీ పల్పర్ల సబ్సిడీ. సబ్సిడీ యూనిట్ ధరలో 50% గిరిజన రైతులకి, 40% సామాన్య రైతులకి వర్తిస్తుంది. అలాగే అర్హత 1 ఎకరా కాఫీ తోట ఉండాలి. అలాగే 1 రైతుకి 1 యూనిట్ మాత్రమే అర్హత. ITDA పాడేరు ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. 2వ పథకం సిమెంట్ ఫ్లోరింగ్ సబ్సిడీ. యూనిట్ ధరలో 50% గిరిజన రైతులకి, అలాగే 40% సామాన్య రైతులు.

అర్హత గిరిజన కాఫీ రైతులకి వర్తిస్తుంది. అలాగే రైతులకి కనీసం 1/2 ఎకరా కాఫీ తోట ఉండాలి. మూడవది, కాఫీ తోటల్లో యాంత్రీకరణ. ఇందుకు ముఖ్యంగా అర్హత కనీసం 1 ఎకరాలో కాఫీ తోట విస్తీర్ణం ఉండాలి. సబ్సిడీ ఎస్టీ రైతులకు నిర్ణయించబడిన యూనిట్ ధరలో 75% రాయితీని, అలాగే గరిష్టంగా 3 లక్షల వరకు ఇస్తుంది. అర్హులైన వారు రైతులు కాఫీ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవలెను. నాలుగోది, రోస్టింగ్ మరియు గ్రేడింగ్ యూనిట్. ఆసక్తి గల స్వయం సహాయక సంఘాల రైతు సమూహాలు, కాఫీ కెఫేలు మరియు భాగస్వామ్య సంస్థలు, ఇందుకు సబ్సిడీ ఎస్సీ ఎస్టీ రైతులకు మరియు రైతు ఉత్పత్తి సంఘాలకు ఎఫ్పిఓలకు నిర్ణయించబడిన యూనిట్ ధరలో 50% రాయితీని, అలాగే గరిష్టంగా 15 లక్షల వరకు ఇస్తుంది. అర్హులైన రైతులు కాఫీ బోర్డు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కాఫీ పంట యాంత్రీకరణ గురించి అదనపు సమాచారం కోసం దగ్గరలో ఉన్న కాఫీ బోర్డు ఆఫీస్లో సంప్రదించవచ్చును. చింతపల్లి, అరకు వ్యాలీ, మినుములూరులో ఆఫీసులు కలవు. ఇప్పుడు మనం సుగంధ ద్రవ్య పంట అయిన మిరియాల గురించి మాట్లాడుకుందాం. మిరియాలు కూడా బహువార్షిక తీగజాతి మొక్క. ఎండిన మిరియాల గింజలను నల్ల మిరియాలు అని, పైచర్మం తీసివేసి ఎండబెట్టిన మిరియాలను తెల్ల మిరియాలు అని పిలుస్తారు. మిరియాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్వతశ్రేణి ప్రాంతాలైన చింతపల్లి, పాడేరు, అరకు మరియు తూర్పుగోదావరి జిల్లాల్లో రంపచోడవరం ప్రాంతాల్లో పండిస్తున్నారు. మిరియాల పంట కోత అనంతరం ఉపయోగించే యాంత్రీకరణ గురించి తెలుసుకుందాం. మిరియాలు ప్రాసెసింగ్లో యాంత్రీకరణ ఉపయోగించడం ద్వారా పని వేగంగా జరిగి ఖర్చు తగ్గి నాణ్యత లభిస్తుంది. ఇందులో ప్రధానంగా ప్రెస్సింగ్కు ఉపయోగించే యాంత్రీకరణ. థ్రెషింగ్ మిషన్ అంటే మిరియాలను వేరు చేసే యంత్రము. ఈ యంత్రం ద్వారా ఆకుల మధ్య ఉండే మిరియాలను వేరు చేయడానికి ఉపయోగపడుతుంది. సాధారణంగా చేతితో వేరు చేయడం కష్టతరంగా ఉండడంతో ఈ యంత్రం ద్వారా

0: మిరియాలను ఎండబెట్టి నిల్వ చేయదగ్గ స్థితికి తీసుకువస్తుంది. సోలార్ డ్రయర్ లేదా ఎలక్ట్రికల్ డ్రయర్ దీనికి ఉపయోగపడతాయి. నాణ్యత పెరిగి నిల్వ కాలం కూడా పెరుగుతుంది. సోలార్ డ్రయర్ ధర సుమారుగా 30,000 నుంచి 1,00,000 రూపాయలు ఉంటుంది. అలాగే ఎలక్ట్రికల్ డ్రయర్ ధర సుమారుగా 80,000 నుంచి 150,000 వరకు ఉంటుంది. ఉద్యాన విభాగం ద్వారా సబ్సిడీ 30 నుంచి 40% అందుబాటులో ఉంది. గ్రేడింగ్ అంటే వేరు చేయి యంత్రము. మిరియాలను పరిమాణం మరియు నాణ్యత ఆధారంగా వర్గీకరించడంలో ఉపయోగపడుతుంది. మార్కెటింగ్ మరియు ఎగుమతులు పరంగా చాలా ఉపయోగకరమైన యంత్రం. ప్యాకింగ్ చేయడం కోసం చిన్న సీలర్ల ద్వారా ప్యాకింగ్ చేసుకోవచ్చు. పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యంత్రాల వివరాలు సబ్సిడీల కోసం ఐటీడీఏ పాడేరు, కాఫీ బోర్డ్ అరకు వ్యాలీ, మినుములూరు, చింతపల్లి, అలాగే స్పైస్ బోర్డ్ పాడేరు వారిని సంప్రదించి రైతు సోదరులు అవకాశాలని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను.
1: మీరు ఇంతవరకు పసుపు, కాఫీ మరియు మిరియాల పంటల ప్రాసెసింగ్ యాంత్రీకరణ ఈ అంశం గురించి వ్యవసాయ ఇంజనీరింగ్ శాస్త్రవేత్త శ్రీ పి బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతం.

0: పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ సమాచారం. జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలు. ఎంకేఎంఎల్ లాస్యా తెలియజేసే వివరాలు వింటారు.
1: రైతు సోదర సోదరులకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, అలాగే వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చాలామంది రైతులు మేము ట్రైకోడర్మా వాడాము, ఫలితం రాలేదు అని చెప్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో సమస్య జీవ నియంత్రణ కారకంలో కాదు, దాన్ని ఉపయోగించే విధానంలో ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం జీవ నియంత్రణ కారకాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిగా, మనం గుర్తింపు పొందిన కంపెనీల ఉత్పత్తులను మాత్రమే వాడాలి. ఎల్లప్పుడూ మనం నమోదు పొందిన, అంటే రిజిస్టర్డ్ అయిన నాణ్యమైన కంపెనీల ఉత్పత్తులు మాత్రమే కొనాలి. చౌకగా దొరికిందని నాణ్యత లేని ఉత్పత్తులను మనం కొనకూడదు, దానివల్ల సరైన ఫలితాలు రావు. అలాగే ఉత్పత్తులను కొనే ముందు తయారీ తేదీ అలాగే గడువు తేదీని తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే జీవ నియంత్రణ కారకాలు సజీవ సూక్ష్మజీవులు కాబట్టి వాటికి కూడా జీవితకాలం ఉంటుంది. గడువు ముగిసిన ఉత్పత్తులు మనం కొంటే అవి సరిగ్గా పనిచేయవు. కాబట్టి తయారీ తేదీ, గడువు తేదీని తప్పనిసరిగా చూసుకొనాలి. అలాగే ప్యాకెట్పై లేబుల్ను తప్పనిసరిగా చూడాలి. లేబుల్లో రాసిన వివరాలు, అంటే ఏ పంటకు వాడాలి, ఏ పురుగుకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎలా కలపాలి, ఎలా నిల్వ చేయాలి వంటి వివరాలన్నీ స్పష్టంగా ఉంటాయి. కాబట్టి లేబుల్లో ఉన్న వివరాలను తప్పనిసరిగా చూడాలి. తర్వాత ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం ఈ జీవ నియంత్రణ కారకాలను ఎండలో అస్సలు నిల్వ చేయకూడదు. ఎందుకంటే జీవ నియంత్రణ కారకాలు అధిక ఉష్ణోగ్రతలో జీవశక్తిని కోల్పోతాయి. కాబట్టి చల్లని పొడి ప్రదేశంలో అలాగే నీడలో మాత్రమే వాటిని నిల్వ చేయాలి. మరొక అంశం ఏమిటంటే, రసాయన పురుగుల మందులతో ఈ జీవ నియంత్రణ కారకాలను విచక్షణ లేకుండా కలపకూడదు. ఇది రైతులు ఎక్కువగా చేసే పొరపాటు. రసాయన మందులు మనకి హాని చేసే పురుగులను చంపినట్లే మనకి మేలు చేసే పురుగులను కూడా చంపవచ్చు. అందువల్ల లేబుల్పై ఉండే సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఈ జీవ నియంత్రణ కారకాలను ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే పిచికారీ చేయడం మంచిది. సూర్యరశ్మి కొన్ని జీవ నియంత్రణ కారకాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. అందువల్ల ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేయడం మంచిది. అలాగే వాటిని పిచికారీ చేసే ముందు నేలలో తేమ ఉండేలా చూసుకోవాలి. ట్రైకోడర్మా, మెటారైజియం, సూడోమోనస్ వంటి జీవ నియంత్రణ కారకాలు తేమ ఉన్నప్పుడు బాగా పనిచేస్తాయి. ఇంకా సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఎక్కువ వేస్తే ఎక్కువ ఫలితం వస్తుందనుకోవడం పొరపాటు. తక్కువ వేసినా కూడా పూర్తి ఫలితం రాదు. కాబట్టి సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే ఉపయోగించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, జీవ నియంత్రణ ఓర్పు కోరుకుంటుంది. రసాయన మందు 1-2 రోజుల్లో ప్రభావం చూపుతుంది. కానీ జీవ నియంత్రణ కారకాలు కొంత సమయం తీసుకుంటాయి. కాబట్టి ఆందోళన చెందకుండా వాటి ప్రభావం చూపే వరకు ఓర్పుతో ఉండాలి. మీరింతవరకు జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించవలసిన కొన్ని జాగ్రత్తల గురించి పాడేరు ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి ఉమామహేష్ గారు అందించిన సూచనలు విన్నారు.
0: వ్యవసాయ సమాచారంలో జీవ నియంత్రణ కారకాల కొనుగోలు, నిల్వ, వినియోగంలో రైతులు పాటించవలసిన జాగ్రత్తలు ఎంకేఎంఎల్ లాస్య తెలియజేసిన వివరాలు విన్నారు. మీరు ఇంతవరకు పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమాన్ని విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ కె లెనిన్.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద ప్రజల ఆరోగ్య సంరక్షణతో పాటు ఆరోగ్య అవగాహన కల్పించడం కోసం కూడా అనేక కార్యక్రమాలని చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమంలో భాగంగా ఏ రకమైన సేవలు ఏ వర్గాల ప్రజలకు అందుతున్నాయి, ఆ వివరాలు పంచుకునేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి, అలాగే రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమ అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ముందుగా ఈ రాష్ట్రీయ బాల్ స్వస్థ కార్యక్రమం యొక్క ఉద్దేశము, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఆ వివరాలు చెప్తారు.
2: ముందుగా శ్రోతలకి నమస్కారాలు. ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం అనేది మనకు నేషనల్ హెల్త్ మిషన్ కింద 2016లో ప్రారంభమైంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 ఇయర్స్ పిల్లలకి స్క్రీనింగ్ చేయడం, ఒకవేళ అక్కడే అవసరమైతే అక్కడే ట్రీట్మెంట్ చేయడం, లేదా ట్రీట్మెంట్ కానటువంటి రెఫరల్ చేసి రెఫరల్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ట్రీట్మెంట్ అయిన వాటికి ఫాలోఅప్ చేయడం, తర్వాత ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి హెల్త్ గురించి అవగాహన ఇవ్వడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
1: అయితే ఇప్పుడు ఇందులో భాగంగా అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు లేదా యువతి యువకులకు ఆరోగ్య పరీక్షలు చేస్తామంటున్నారు కదా, ఏ అంశాల్లో పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు?
2: మనకు ఇక్కడ దాదాపు 0 to 5 ఇయర్స్ వరకు అంగన్వాడీ సెంటర్స్లో మనం చూస్తాము. 5 ఇయర్స్ దాటిన వాళ్ళకి మనకు స్కూళ్ళల్లో హాస్టల్స్లో ఉంటారు కాబట్టి స్కూల్స్ హాస్టల్స్ కూడా స్క్రీనింగ్ చేస్తాము. తర్వాత జూనియర్ కాలేజెస్లో కూడా మనకు 18 ఇయర్స్ వరకు మనం స్క్రీనింగ్ చేస్తాం. దీంట్లో భాగంగా మనము 4 Ds ఐడెంటిఫికేషన్ చేస్తాం. 4 Ds అంటే, 1 బర్త్ డిఫెక్ట్స్, పుట్టినప్పుడు ఉండే లోపాల గురించి. 2 డిసీజెస్, 2D వచ్చి డిసీజెస్, వాళ్ళకి వచ్చే చిన్నపాటి రోగాలు లేదా దీర్ఘకాలిక రోగాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా స్క్రీనింగ్ చేస్తాం. 3 డెఫిషియన్సీస్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏమన్నా పోషకాహారాల లోపాలు వీటిని మనం స్క్రీనింగ్ చేస్తాం. 4 వచ్చి డిలేస్, డెవలప్మెంటల్ డిలేస్, అంటే పిల్లలలో ఎదుగుదలకు సంబంధించిన లోపాలు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం గుర్తిస్తాం అన్నమాట. సో ఇలా గుర్తించిన వాటిని మనం అక్కడే, కొన్నిటికి డిసీజెస్ ఉన్నాయి, చిన్న చిన్న రోగాలు ఉన్నాయి, వాటిని మాత్రం మనం అక్కడే ట్రీట్మెంట్ చేస్తాం. లేదు ట్రీట్మెంట్ కానట్వి, దీర్ఘకాలిక రోగాలు ఉన్నట్వి మనం రెఫర్ చేసుకుంటాం. ఆ రెఫరల్కి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని రిమ్స్లో ఉంది, మనకు అక్కడ రెఫర్ చేసి. సో అక్కడ మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి, కొన్ని స్పెషాలిటీస్, ఆ స్పెషాలిటీస్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. అలాగే డెఫిషియన్సీస్ కూడా, డిలేస్ కూడా.

0: అలాగే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఇన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు, ఈ క్రమంలో పనిచేయడానికి వనరులు సిబ్బంది ఏ రకంగా ఉన్నారు?
0: మనకు దాదాపు ఆదిలాబాద్లో 8 టీమ్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. ఒక్కొక్క టీంలో మనకు 2 ఆయుష్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక స్టాఫ్ నర్స్ కానీ ఏఎన్ఎం కానీ ఉంటారు, ఒక ఫార్మసిస్ట్ ఉంటారు. వాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది, బొలెరో వెహికల్. దాంట్లో వాళ్ళు మెడిసిన్ అవన్నీ పెట్టుకొని ముందుగానే చేసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం అంగన్వాడీ సెంటర్కి కానీ లేకపోతే స్కూల్కి కానీ వెళ్ళి స్క్రీనింగ్ చేసి, పోర్టల్ ఉంటుంది దీంట్లో, నేషనల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఆర్బిఎస్కే పోర్టల్ ఉంది, దాంట్లో ఎంట్రీ చేసి ఈ వివరాలన్నీ దాంట్లో నమోదు చేస్తారు.
1: అయితే ఇప్పుడు ఈ పరీక్షలే కాకుండా ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా చేపడతామంటున్నారు కదా, ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో ఈ అవగాహన కార్యక్రమాలని నిర్వహించింది?
0: ముందుగా చెప్పినట్టుగా మనం అంగన్వాడీ సెంటర్స్, స్కూల్స్ అండ్ కాలేజెస్, అంగన్వాడీ మనకు దాదాపు 1270 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, 1316 స్కూల్స్ ఉన్నాయి, 24 కాలేజెస్ ఉన్నాయి. మనకు ఈ టార్గెట్ గ్రూప్ దాదాపు 193,656 మంది మనకు
1: ఓ
0: ఉన్నారు. సో ఫస్ట్ మనం అంగన్వాడీ సెంటర్స్లో చూసుకుంటే అక్కడ 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్స్కి సంవత్సరానికి 2 సార్లు స్క్రీనింగ్ చేసుకుంటాం. సో మిగతా స్కూల్స్ కాలేజెస్లో సంవత్సరానికి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటాం. సో ముందుగానే నెలకి నెక్స్ట్ మంత్ యాక్షన్ ప్లాన్ ఈ మంతే చేసుకొని, సో నెక్స్ట్ మంత్ ఎక్కడెక్కడ వెళ్ళాలి, అంగన్వాడీ వెళ్ళాలా, స్కూల్ వెళ్ళాలా అనేది నమోదు చేసుకొని, సో అక్కడికి వెళ్ళి స్క్రీనింగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాం. సో దాంట్లో ఐడెంటిఫై అయినట్టువి మిగతా ఇంత ముందుగానే చెప్పినట్టుగా మనం రెఫరల్ సిస్టమ్ ద్వారా ట్రీట్మెంట్ చేసుకుంటాం.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు, ఇప్పుడు 4 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పిన మనం మొదట్లో మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువగా దేనికి సంబంధించిన లోపాలు లేదా దేనికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా మీ దృష్టికి వచ్చినాయి? వాటికి ఏ రకమైన చికిత్సలు అందజేసినారు?
0: మనకు బర్త్ డిఫెక్ట్స్ అంటే అంగన్వాడీలో 0 to 5 ఇయర్స్ స్క్రీనింగ్ చేసుకున్నప్పుడు బర్త్ డిఫెక్ట్స్ మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంట్లో కూడా మనకు కంజెనిటల్ హార్ట్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన వ్యాధులు అంటే హార్ట్లో హోల్ కావచ్చు లేకపోతే సెప్టల్ డిఫెక్ట్స్ కావచ్చు, ఇవి మనకు ఎక్కువగా మనకు తారసపడుతున్నాయి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు డయస్లో మనం సంవత్సరానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంటే కేసెస్ లోడ్ను బట్టి మనకు ప్యానల్స్ ఉంటాయి, హాస్పిటల్ ప్యానల్స్ ఉంటాయి, అక్కడి నుంచి వాళ్ళని పిలిపించి చిల్డ్రన్ కార్డియాలజిస్ట్ని పిలిపించి మనం స్క్రీనింగ్ చేయించి ఎవరెవరికైతే సర్జరీ అవసరం ఉంటుందో వాళ్ళకి ఆ హాస్పిటల్లో ఉచితంగా సర్జరీలు చేపిస్తున్నాం. అలాగే మెడిసిన్ ద్వారా తగ్గేటివి కూడా కొన్ని ఉంటాయి, సో దాన్ని మెడిసిన్ ద్వారా కూడా మనకు ట్రీట్మెంట్ ఇచ్చి ఫాలోఅప్ చేసుకుని వాటిని తగ్గిస్తున్నాం. నెక్స్ట్ దీంట్లో దాదాపు మనకు క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే గ్రహణం మొర్రి అంటారు, సో అవి కూడా మనకు ఐడెంటిఫై అవుతున్నాయి. వాటిని మనకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్యానల్ డాక్టర్స్ తోటి పిలిపించుకొని ఇక్కడ క్యాంప్స్ పెట్టుకొని ఐడెంటిఫై చేసి సర్జరీ ప్లాన్ చేసుకొని సర్జరీ ద్వారా కరెక్షన్ చేస్తున్నాం. ఆ లిప్స్ అతికించి లోపల ప్యాలెట్ కూడా అతికించి ఇవి అలాగే వదిలేస్తే మనకు ఏమవుతుంది అంటే పిల్లలు మాట్లాడలేరు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు వస్తాయి, మంచిగా మాట్లాడ డెవలప్ కావు, ఇవన్నీ డిఫెక్ట్స్ ఉంటాయి. ఇవి మనం ఎర్లీగా క్లోజ్ చేసుకుంటే ఇవన్నిటిని మనం నివారించుకోవచ్చు. తర్వాత మనకు క్లబ్ ఫుట్ అంటే పిల్లల్లో కాలు వంకర పుట్టగానే వంకరలు ఉంటాయి, సో అది క్లబ్ ఫుట్ అంటాం. సో అవి కూడా మనకు కేసెస్ వస్తున్నాయి, వాటిని కూడా మనం ఆర్థోపెడిషన్ ద్వారా ట్రీట్మెంట్ చేయిస్తున్నాం. అలాగే డెఫ్నెస్ కావచ్చు, క్యాట్రాక్ట్ కావచ్చు, పుట్టు మూగ గుడ్డి వీళ్ళు కూడా మనం ఐడెంటిఫై చేసి చేస్తున్నాం. అలాగే డౌన్ సిండ్రోమ్ ఉండొచ్చు పిల్లల్లో, కొంతమంది హైపోస్పీడియాసిస్ అంటే మూత్రనాళం పైన కానీ కింద కానీ ఉండొచ్చు, వాటిని కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే కొంతమంది పిల్లల్లో ఇంపర్ఫొరేట్ యానస్ అంటే యానస్ డెవలప్ కాదు, సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసి సర్జరీ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇవి బర్త్ డిఫెక్ట్స్. నెక్స్ట్ డిసీజెస్ కింద వచ్చేటప్పటికి మనకు రుమటాయిడ్ హార్ట్ డిసీజ్ కావచ్చు, ఎపిలెప్సీ కావచ్చు, ఆస్తమా పుట్టినప్పటి నుంచి వచ్చే ఆస్తమా కావచ్చు, తలసేమియా, హీమోఫీలియా, సికిల్ సెల్ డిసీజెస్, టైప్ 1 డయాబెటీస్, పుట్టగానే మనకు షుగర్తో పుడతారు వాళ్ళు, షుగర్ వ్యాధితో పుడతారు, సో ఆ టైప్ 1 డయాబెటీస్. తర్వాత కిడ్నీ డిసీజెస్ కూడా మనకు ఏమన్నా క్రానిక్ కిడ్నీ డిసీజెస్ కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే పిల్లల్లో వచ్చేటటువంటి టీబీ కానీ పుట్టిన తర్వాత హెచ్ఐవి ఇవన్నీ కూడా మనం డిసీజెస్ కింద ఐడెంటిఫై చేసి వాటికి కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి మనకు డెఫిషియన్సీస్ అంటే పోషకాహార లోపాలన్నమాట. దీంట్లో మనకు సెవియర్ అక్యూట్ మాల్న్యూట్రిషన్ అని ఉంటుంది, మోడరేట్ అక్యూట్ మాల్న్యూట్రిషన్, వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని మనకు రిమ్స్లో ఉంది. సో అక్కడ సివియర్ అక్యూట్ మాల్ న్యూట్రిషన్ వాళ్ళని తీసుకొచ్చి ఎన్ఆర్సీలో అడ్మిట్ చేయించి వాళ్ళకి 14 రోజులు స్పెషల్ ఫుడ్ ఇస్తాం మనం. 14 రోజులు ఉంచుకొని స్పెషల్ ఫుడ్ ఇస్తాం. అక్కడ ఉన్నదానికి ఒకరికి రోజుకి 100 రూపాయలు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో 14 రోజుల తర్వాత కొంచెం వాళ్ళు వెయిట్ గెయిన్ అయిన తర్వాత మనం డిశ్చార్జ్ చేసి నెక్స్ట్ ఫాలోఅప్ ఏమి ఫుడ్ ఇవ్వాలి ఎలా చేయాలనేది కూడా మనం చెప్పి పంపించడం జరుగుతుంది. అలాగే అనీమియా రక్తహీనతని కూడా ఐడెంటిఫై చేసుకొని, సో వాళ్ళకి ఎక్కువ రక్తహీనత ఉంటే ఇమీడియట్గా రిమ్స్కి తీసుకొచ్చేసి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయిస్తాం, లేదా మోడరేట్గా ఏమైనా ఉంటే ట్యాబ్లెట్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇచ్చుకుంటూ మనం ట్రీట్ చేసుకుంటాం. అలాగే విటమిన్ ఏ డెఫిషియన్సీ, అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్, అయోడిన్ డెఫిషియన్సీ, ఇవన్నీ కూడా మనం పోషకాహార లోపాలలో చూస్తాం. ఇక 4వది వచ్చి డెవలప్మెంటల్ డిలేస్, డిజబిలిటీస్ అంటే ఎదుగుదల లోపాలు అన్నమాట. కొంతమంది ఇంకా సరిగా కూర్చోలేరు, నడవలేరు, అట్లా వాళ్ళని ఐడెంటిఫై చేసి మోటార్ డిసీజెస్ ఏమైనా ఉంటే మోటార్ డిలేస్ ఉంటుంది, కొంతమందికి స్పీచ్ సరిగా రాకపోవచ్చు, కొంతమందికి సరిగా కాగ్నిషన్ డెఫిషియన్సీ అంటాం, అంటే మనం దాన్ని జడ్జ్ చేయలేము ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అనేది జడ్జ్ చేయలేము, అది కూడా డెవలప్మెంటల్ డిలేస్ కిందకే వస్తుంది. కొంతమంది పుట్టుకతోనేమోగా చెవి గుడ్డితో పుడతారు, దాన్ని ఆటిజం అంటాం, మాటలు రాకపోవడం, వాళ్ళకి స్పీచ్ థెరపీ ఇవ్వడం చేయొచ్చు. అలాగే ADHD, కొంతమంది హైపర్ యాక్టివ్గా ఉంటారు పిల్లలు, ఒక చోట కూర్చోలేరు, అక్కడ ఇక్కడ ఎగురుతా తిరుగుతూ ఉంటారు, అది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే కిందకే వస్తుంది. సో తర్వాత నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీ అనేది కూడా ఒక డెవలప్మెంటల్ డిలే, ఇంటెలెక్చువల్ డిజబిలిటీ ఉండదు, ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేసి వీళ్ళకి తగిన విధంగా

0: నిరంతరంగా కొనసాగుతుంది ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి. అప్పటి నుంచి మనకు కొనసాగుతూనే ఉంది. మనం ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం, పిల్లల్ని ఐడెంటిఫై చేస్తున్నాం, ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆశిస్తున్నాం, ఎందుకంటే చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఇది.
1: అయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఇన్ని రకాల వ్యాధులకు సంబంధించి ప్రస్తావిస్తూ వివరాలు చెప్పినాయి కదా, కొంచెం మన ఆదిలాబాద్ మిగతా ప్రాంతాలు మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత గిరిజన ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా. ఇక్కడ గిరిజన ప్రాంతంలో ప్రధానంగా సికిల్ సెల్ కానీ ఎనీమియా, రక్తహీనత లాంటి సమస్యలను ఎక్కువగా గుర్తించారు కదా, అక్కడ ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమం ద్వారా అక్కడి ప్రజల్లో అవగాహన ఇవ్వడం కానీ ఆరోగ్య సేవలు అందించడం కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి?
0: కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. హెల్త్ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం, ఇప్పటికీ కూడా కొంతమంది గ్రహణం మర్రి వచ్చిన వాళ్ళని మేము తీసుకెళ్లి ఆపరేషన్ చేస్తానంటే చాలా మంది వెనకాడే పరిస్థితి ఉంది. అది దేవుడిచ్చిన ఇది, దాన్ని మనం కరెక్ట్ చేస్తే మంచిది కాదు, మా ఇంటికి మంచిది కాదు అనేటటువంటి కూడా ఉన్నాయి చాలా మంది. అయినా కానీ వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళకి మనం ఐసీ యాక్టివిటీ ద్వారా వాళ్ళలో అవగాహన కల్పించి మరీ చేపిస్తున్నాం. అలాగే కొంతమంది హార్ట్ డిజీజెస్ కూడా ఐడెంటిఫై అయిన తర్వాత కూడా వాళ్ళు ఎటు పోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అవగాహన కల్పించి చేయిస్తున్నాం. అలాగే మేము హైదరాబాద్ పోలేము, చేయించుకోలేము, మా దగ్గర అంత సొమ్ము లేదు అన్న వాళ్ళకు కూడా మనం ఎంతో కొంత ఆర్థిక సాయం ఇచ్చి కూడా చేయించగలుగుతున్నాం. ఉంది, మీరు అన్నట్టు అవగాహన లేమి అనేది ఉంది, దాన్ని కూడా మనం మన టీమ్స్ వాళ్ళకి చక్కగా అవగాహన కల్పించడానికి అన్ని వసతులు ఉన్నాయి, చేస్తున్నారు.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా ఒక పక్క ఆరోగ్య సేవలను అందిస్తూ మరోపక్క ఆరోగ్య అవగాహనను పెంపొందిస్తూ ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకం ప్రారంభించబడిందో ఆ ఉద్దేశాలను లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీ బృందం ముందుకు సాగుతోంది. ఏ ఉద్దేశంతోనైతే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందో ఆ ఉద్దేశాలు సాకారం కావాలని ఆశిస్తూ ఈ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమానికి సంబంధించి మన జిల్లాలో అమలవుతున్న తీరుతెన్నులను గురించి సాధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ఈ అంశం గురించి ఆదిలాబాద్ జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ గారితో పరిచయం అన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఎం రమేష్ పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. సంగీతం చక్రవర్తి, చిత్రం గోపాలరావు గారి అమ్మాయి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన గీతం విన్నారు. కేవీ మహాదేవన్ స్వరకల్పనలో, చిత్రం సూత్రధారులో.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడగా విన్నారు. సంగీతం కెవి మహాదేవన్.

ఎస్ రాజేశ్వరరావు స్వరకల్పనలో వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం బంగారు కలలు.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం విన్నారు. కెవి మహాదేవన్ స్వరకల్పనలో చిత్రం బంగారు బొమ్మలు.

పల్లవించే నా గీతం, పలకరించే సంగీతం, ఆ స్వర్గానికి నిచ్చెన వేసిన ఆవేశంలో తరుముకొచ్చే ఉల్లాసం, తలను వంచే కైలాసం,

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఈ పాట ఎంఎం శ్రీలేఖ స్వీయ స్వరకల్పనలో టిప్పుతో కలిసి ఆలపించిన గీతం విన్నారు. చిత్రం అదిరిందయ్య చంద్రం. మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. తిరిగి ఇదే ప్రసారంలో 9:30 మరికొన్ని తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభం.

0: ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ వన్ శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ స్టేజ్ 3 పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 17 జిల్లాల మీదుగా వెళ్లే 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 10,021 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులను 2029-30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈరోజు సమావేశమయ్యింది. ఆ కేబినెట్ వివరాలను అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ ఈ 4 దక్షిణాది రాష్ట్రాల పరిధిలో చేపట్టనున్న 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులలో అరక్కోణం రేణిగుంట సెక్షన్ 77 కిలోమీటర్ల పొడవుతో 3-4 వరుసల నిర్మాణం చేపట్టనున్నామని, వీటిని 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. అలాగే ఘట్ కేసర్ ఖాజీపేట మధ్య 4 వరుస నిర్మాణానికి కూడా ఆమోదం లభించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అదేవిధంగా 10,700 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 3 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల మీదుగా వెళ్తాయని తెలిపారు. వీటి ద్వారా భారతీయ రైల్వే ప్రస్తుత నెట్వర్క్కు సుమారు 656 కిలోమీటర్ల మేర అదనపు వరుసలు చేరుతాయని కేంద్ర మంత్రి వెల్లడిస్తూ,
1: రైల్వే కి మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షో మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కి హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై, ఉస్కే ప్రాజెక్ట్స్ హై. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: శ్రీలంకలో పర్యటిస్తున్న భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొలంబోలో ఈరోజు ఆ దేశ అధ్యక్షులు అనుర కుమార దిశనాయకేతో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. శ్రీలంక వైమానిక దళానికి చెందిన L-70 గన్స్ ఆధునీకరణతో పాటు రెండు దేశాల NCC నేషనల్ డిఫెన్స్ కాలేజీల మధ్య సహకారం కోసం ఒప్పందాలను కూడా కుదుర్చుకున్నారు. అలాగే భారత రక్షణ దళాలు నిర్మించిన 3 బెయిలీ బ్రిడ్జిలను ఇరువురు వర్చువల్గా ప్రారంభించారు. శ్రీలంక భూభాగాన్ని భారతదేశ భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి కార్యకలాపాలకు వినియోగించబోమని శ్రీలంక అధ్యక్షులు దిశనాయకే స్పష్టం చేశారు. దిత్వా తుఫాను సమయంలో ఆపరేషన్ సాగర్ బంధు ద్వారా భారత్ అందించిన సహాయానికి, పునర్నిర్మాణ ప్యాకేజీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకకు సహాయం అందించడం భారత్ బాధ్యతగా భావిస్తుందని, భవిష్యత్తులో కూడా ఇది కొనసాగుతుందని రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినమైన ఈ నెల 17వ తేదీ నుంచి 4 రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహించనున్నట్టు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ మాట్లాడుతూ, 2001 అక్టోబర్ 7 నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆయన ప్రజాసేవా ప్రయాణం ప్రారంభమైందని వివరించారు. అప్పటి నుంచి ప్రజాసేవ నుంచి జాతీయ సేవ అనే మంత్రంతో ప్రధానమంత్రి తన సేవా ప్రయాణాన్ని నిరంతరం కొనసాగిస్తున్నారని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశ పురోగతి కేవలం అభివృద్దికే పరిమితం కాలేదని, దేశ సాంస్కృతిక గుర్తింపు, వారసత్వం కూడా మరింత బలోపేతమయ్యాయని నితిన్ నబీన్ పేర్కొన్నారు. 9వ జాతీయ పోషణ మాసోత్సవాన్ని కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈరోజు ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, 9వ జాతీయ పోషణ మాసం ద్వారా సుపోషిత సశక్త భారత్ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ఈ ప్రచార కార్యక్రమం తల్లి బిడ్డల పోషకాహారం ప్రతి కుటుంబం సౌభాగ్యంతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. సమతుల్యమైన పోషకాహారం ఆరోగ్యకరమైన సుసంపన్నమైన దేశానికి బలమైన పునాది అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి స్పష్టం చేస్తూ,
2: सुपोषित बचपन, स्वस्थ मातृत्व और समृद्ध परिवार ही विकसित भारत 2047 के संकल्प की सबसे मजबूत नींव है। इस वर्ष पोषण माह का हमारा संकल्प है हमारी आंगनवाड़ी हमारी जिम्मेदारी, जिसमें हमारा विशेष ध्यान विविधतापूर्ण और प्रोटीन युक्त आहार, आंगनवाड़ी केंद्रों पर ताजा गर्म पौष्टिक भोजन ECCE और गर्भवती व धात्री माताओं की समग्र देखभाल पर केंद्रित रहेगा।
0: ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి పేదలు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించడంపై ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. బ్రిక్స్ దేశాధినేతల శిఖరాగ్ర సమావేశానికి ముందు తుది బ్రిక్స్ ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. ఈ ఏడాది బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్కు స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తం మార్గదర్శకంగా ఉంది. జైపూర్లో ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు గత నెలలో సమావేశమయ్యారు. ముంబైలో జరగనున్న తుది సమావేశానికి ముందు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బ్రిక్స్ ఫైనాన్స్ ట్రాక్లో సాధించిన కీలక ఫలితాలను సమీక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026 కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది April 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సర్క్యులర్ ఎకానమీ, విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యత సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. వ్యర్థాలను ఉత్పత్తి చేసే ప్రదేశంలోనే 4 వర్గాలుగా వేరు చేయటం తప్పనిసరి చేశారు. వ్యర్థాల సరైన విభజన, శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. అహ్మదాబాద్లో జరిగిన వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలను భారత్ 2 స్వర్ణాలు, 4 కాంస్య పతకాలతో ఘనంగా ముగించింది. చివరి రోజైన ఈరోజు పారాలింపిక్స్ ఛాంపియన్ హర్విందర్ సింగ్, ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి భారత జట్టుకు స్వర్ణ పతకాలు అందించారు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల పారా కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కజకిస్తాన్కు చెందిన ఐజాదా సీదాన్తో జరిగిన ఉత్కంఠభరితమైన షూటాఫ్లో విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మరోవైపు 2 పారాలింపిక్స్ పతక విజేత హర్విందర్ సింగ్ భావనతో కలిసి పారా రికర్వ్ మిక్స్డ్ టీం విభాగంలో స్వర్ణ పతకం సాధించారు. నేపాల్లో సంభవించిన భారీ వరదలు, కొండచరియలు విరిగిపడడంతో గల్లంతైన వారి గుర్తింపు ప్రక్రియలో భారత ఫోరెన్సిక్ బృందం గణనీయమైన పురోగతి సాధించింది. కాఠ్మండూలోని భారత ఫోరెన్సిక్ బృందం ఇప్పటి వరకు 1400కు పైగా డిఎన్ఏ నమూనాలను పరిశీలించగా 378 డిఎన్ఏ ప్రొఫైళ్లను రూపొందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్కు చెందిన సంయుక్త సాంకేతిక బృందం ఈరోజు చిలిమేలోని సొరంగంలో నీటిని తొలగించడం, బురదను బయటకు తీసే పనులను కొనసాగించింది. సొరంగం వాలు, పరిమిత ప్రవేశ మార్గం కారణంగా పనుల్లో సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ బృందం వినూత్న పద్ధతులను ఉపయోగిస్తూ సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం పలు నూతన రైల్వే మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. శ్రీలంకకు భారత్ సహాయం అందించడం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశం ముంబైలో ప్రారంభమైంది. ప్రపంచ నంబర్ 1 శీతల్ దేవి వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ Stage 3 పోటీలో స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక సినిమా పాట వింటారు.

సోగ్గాడే సిన్నినాయన ఈ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్, ధనుంజయ ఆలపించిన గీతం విన్నారు. సంగీతం అనూప్ రూబెన్స్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొంచెంసేపట్లో సమాచార సంధ్య, హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: యువరాజు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండ పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.
1: హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హుమ హు

ఏఆర్ రెహమాన్ స్వీయ స్వరకల్పనలో మధుశ్రీతో కలిసి ఆలపించిన గీతం విన్నారు. యువ చిత్రం నుంచి

శివాజీ రాజా స్వరకల్పనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం విన్నారు. హెచ్చరిక చిత్రం నుంచి. స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. ఈ చిత్రం నుంచి అభిజిత్ ఆలపించిన గీతం విన్నారు, ఆనంద్ మిలింద్ సంగీతం.

కార్యక్రమంలో మీరు విన్న ఈ పాట ఇంటి గుట్టు చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాండు పాట విన్నారు. సంగీతం చక్రవర్తి.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విన్నారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ, చిత్రం తాజ్ మహల్. మీరు ఇంతవరకు తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం వింటారు. సతతము బ్రోతువని నీ శరణంటిని. భైరవి రాగం ఆదితాళం.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ వి సత్యనారాయణ బృందం వారి నాదస్వరం విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు, పాత చిత్రగీతాలు వింటారు.

0: has virtually inaugurated 3 Bedi bridges constructed by the Indian Defence Forces. During the meeting, the two sides reaffirmed their commitment to work together for development of both nations while working jointly to ensure the safety, security, peace and prosperity of the region. India has condemned the reported Houthi attacks on Saudi sovereign territory, especially the targeting of civilian and economic facilities. In a response to a media query on the attacks in Saudi Arabia, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that such attacks that undermine regional security and stability and threatened freedom of navigation in the Bab al-Mandeb were unacceptable. Unique Identification Authority of India, UIDAI, today launched the Aadhaar Face Authentication Software Development Kit, SDK, and Face Authentication Sandbox at the Global FinTech Fest 2026. The Ministry of Electronics and Information Technology said the new tools will enable banks, fintech companies, and other organizations to seamlessly integrate and test Aadhaar Face Authentication within their own mobile applications. In Junior Asia Cup hockey, the Indian men's team today advanced to the semi-finals after a dominant 15-0 victory over Chinese Taipei at Mo Chi in China. Captain Anmol Ekka led the charge with a sensational 6-goal haul, all coming for penalty corners, as defending champions India recovered from a goal-less opening quarter to overwhelm their opponents in the remaining 45 minutes. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఒక్కటే ఓ మంత్రం. బృందగానం వింటారు రచన శ్రీ ఉప్పల అప్పలరాజు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర భక్తి భావగీతమాల ప్రసారమవుతుంది. చింతన కార్యక్రమం 6:30 వింటారు వ్యాఖ్యాత శ్రీమతి ఏ కామేశ్వరమ్మ. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమ్మేళనల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో నేటి మాట శీర్షికన కవి సామ్రాట్ తొలి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ జయంతి, ఇంకా గణిత శాస్త్రజ్ఞుడు కళ్యంపూడి రాధాకృష్ణారావు జయంతి సందర్భంగా కొన్ని విశేషాలు వింటారు. తర్వాత చిట్కా నాటిక వింటారు. నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి. అనంతరం పుష్పాంజలి భక్తి పాటలు, సమాచారవాణి మొదలైన అంశాలు ప్రసారమవుతాయి. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి అరుంధతి సర్కార్ ఆలపించిన శ్యామశాస్త్రి కీర్తనలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10 గంటలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 12:33 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో పుట్టబోయే బిడ్డ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జి శ్రావణి గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీమతి ఏ బృందాకుమారి. రేపు 12:31 జానపద రంజనీ కార్యక్రమంలో మహాభారతంలో వీరాభిమన్యుడు చరిత్ర బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ వై రాజు బృందం. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యోజనల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు శీర్షికన మాధుర్యమైన సినిమా పాటలు ప్రసారమవుతాయి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, అలాగే వికాసంలో అటల్ పెన్షన్ యోజన గురించి జి నందినీదేవి తెలియజేసే వివరాలు వింటారు. తర్వాత ప్రేరణ, వ్యక్తిత్వం, ఇంకా సినిమా పాటలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ప్రాయోజకులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఇందులో వరిలో చీడపీడల నియంత్రణలో సమగ్ర సస్యరక్షణ ముఖ్యాంశాలు. ప్రధాన శాస్త్రవేత్త పి సీతారాం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య సెమీఫైనల్ 1 ఆటపై ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం రేడియో సెట్

లో మాత్రమే వినవచ్చు. రోజువారీ కార్యక్రమాలు యాప్లో ప్రసారమవుతాయి. రేపు రాత్రి 8 గంటలకు తిరిగి 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. రాత్రి 10 గంటలకు నాటిక విజయవాడ 10:30 ఆ పాత ముద్రాలు పాత చిత్ర గీతాలు వింటారు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణ వివరాలు. వాల్తేర్ వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందజేసిన సమాచారం ప్రకారం వాల్తేర్లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. విమానయాన కేంద్రంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెల్సియస్. వాతావరణం. ఆకాశం మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురు మధుర జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక. ఉత్తరాంధ్ర మరియు యానం తీరం వెంబడి ఈదురుగాలులతో కూడిన వాతావరణం నెలకొని గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు మరియు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్లరాదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీడియం వేవ్ 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.